శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెడ్స్ పై ఇంకా న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక

సంవత్సరం 1948 ఆశ్వీయుజ మాసం 11వ రోజు, అనగా క్రీస్తు శకం 2026 సంవత్సరం అక్టోబర్ నెల 3వ తేదీ శనివారం. ఇప్పుడు సమయం 5 గంటల 56 నిమిషాలు దాటి 30 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తోంది. కాసేపట్లో హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తలు రిలే అవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ

0: సంకష్టహర మహాగణపతి దేవాలయంకి రావడం జరిగింది. లోకల్ కామారెడ్డి జిల్లాలో లోకల్లోనే హౌసింగ్ బోర్డ్ కాలనీ బస్టాండ్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది స్వామి. ఇక్కడ చాలా మొదటిసారిగా వచ్చాను నేను. చాలా అద్భుతంగా చూస్తా ఉంటే వేలాది భక్తులు, ఈ భక్తులను చూసి అరే ఇంత మహిమ గల్లది అసలు ఏంది అని చెప్పేసి లోపలికి వెళ్ళేసరికి అంటే స్వామివారు స్వయంభుగా వెలిసిన శ్రీ సంకష్టహర మహాగణపతి ఆలయము. చాలా బ్రహ్మాండంగా ఉన్నారు వినాయకుడు. ఆయన నిజంగా చెప్పాలంటే చాలా భక్తుల నోటైనాను స్వామివారి దగ్గరికి వెళ్ళి స్వామివారి ముందు నిలబడి మొక్కు మొక్కి ముడుపు కడితే 41 రోజుల్లో కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న భక్తుల నోట్ల చాలా మంది నోట్ల నేను వినడం జరిగింది.
1: మీరు విన్న ఈ మాటలు ఈ శనివారం ప్రసారం కానున్న మన ఆలయాలు కార్యక్రమంలోనివి. తప్పక వినండి, తరించండి.

0: ఇంతవరకు మీరు శ్రీమతి ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు ఆలపించిన శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం విన్నారు. ఇంతటితో భక్తి రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:40. సూక్తి సుధ. ఈనాటి కార్యక్రమంలో ప్రకాష్ గౌడ్ గారు చెప్పే హితోక్తులు విందాం.
1: దైవం ఉన్నాడా? మనిషి ఎప్పటి నుంచో అడుగుతున్న ప్రశ్న. దేవుడు ఉన్నాడా? ఈ సందేహం సాధారణ మనిషికే కాదు, మేధావులకు కూడా ఉంటుంది. స్వామి వివేకానంద కూడా ఇదే ప్రశ్నతో తపించి రామకృష్ణ పరమహంస ద్వారా ప్రత్యక్ష అనుభూతి పొందాడు. అంటే దైవం తెలుసుకోవడం వాదంతో కాదు, అనుభూతితో సాధ్యం. మన ఊహలోని దైవం. మనిషి ఇలా ఆలోచిస్తాడు, ఆవు ఒక రూపం, చెట్టు ఒక రూపం, అలాగే దైవం ఒక వ్యక్తి, కాబట్టి చూడలేకపోతే లేడని అనుకుంటాడు. కానీ ఇది తప్పు, ఎందుకంటే గాలి కనిపించదు కానీ పనిచేస్తుంది. అలాగే దైవం కూడా అగోచరమైన సత్యం. మనిషి గాఢ నిద్రలో నేను అనే భావన ఉండదు, ప్రపంచం తెలియదు, కానీ లేచాక బాగా నిద్రపోయాను అంటాడు. ఇది ఒక ముఖ్యమైన విషయం. అనుభవం ఉంది కానీ జ్ఞాపకం లేదు, ఇదే చూపిస్తుంది. మన అవగాహనకు అతీతమైన స్థితులు కూడా ఉన్నాయి, కాబట్టి కనిపించని దైవాన్ని లేడని అనలేము. విశ్వంలో ఉన్న నియతి అంటే ఆర్డర్. ప్రపంచాన్ని గమనిస్తే సూర్యోదయం, సమయానికి ఋతువులు, క్రమంగా శరీరం నియమంతో పనిచేస్తుంది. ఇవన్నీ యాదృచ్ఛికం కాదు, ఒక గొప్ప శక్తి అంటే ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది, అదే దైవం అని తర్కం చెప్తుంది. దైవం తెలుసుకోవడం సాధారణ జ్ఞానం కాదు, ఒక శాస్త్రం. గణితం నేర్చుకోవాలంటే సూత్రాలు నేర్చుకోవాలి, అలాగే దైవం తెలుసుకోవాలంటే వేదాలు, ఉపనిషత్తులు, గురువుల బోధ ఇవన్నీ అనుసరించాలి. ముఖ్యంగా బృహదారణ్యక ఉపనిషత్తు చెబుతుంది, దైవం బయట కాదు, నీవే ఆ తత్వం అని. శాస్త్ర ప్రకారం దైవంకు రూపం లేదు అంటే నిరాకారం, గుణాలు లేవు నిర్గుణం. అందుకే కళ్ళతో చూడలేము, చేతులతో తాకలేము. ఉదాహరణ, కళ్ళు అన్నింటినీ చూస్తాయి కానీ తమను తాము చూడలేవు. అలాగే మన చైతన్యం అన్నింటినీ తెలుసుకుంటుంది కానీ తనను తాను చూడలేదు. అంతర్యామి భావం. అంతర్యామి అంటే మనలోనే ఉన్న దైవం శరీరంలో, మనస్సులో, ప్రతి జీవిలో, అదే పరమాత్మ. ఇది చెప్పేది దేవుడు బయట వెతికే వస్తువు కాదు, అనుభవించాల్సిన సత్యం. భక్తి మార్గం ఎందుకు అవసరం? నిర్గుణ దైవాన్ని నేరుగా తెలుసుకోవడం కష్టం, అందుకే భక్తి, పూజ, ఆలయ దర్శనం ఇవి అవసరం. మనం ఇలా భావించాలి, కైలాసంలో ఉన్నాడు, వైకుంఠంలో ఉన్నాడు, గుడిలో ఉన్నాడు, నా హృదయంలో ఉన్నాడు. ఈ విశ్వాసమే భక్తి. భక్తుల కోసం సగుణంగా అవతరిస్తాడు. ఉదాహరణ శ్రీరాముడు, శ్రీకృష్ణుడు. ఎందుకు? ధర్మస్థాపన కోసం, భక్తుల రక్షణ కోసం. కానీ అవతారం కూడా తాత్కాలికమే, చివరికి నిర్గుణ స్థితిలోకి వెళ్తాడు. భక్తుడు ఎంత నిజాయితీగా పిలిస్తే దైవం అంత త్వరగా స్పందిస్తాడు. శాస్త్రం చెప్తుంది భక్తికి బద్ధుడై నిర్గుణ పరమాత్మ కూడా సగుణంగా దర్శనమిస్తాడు. ఈ మొత్తం విషయాన్ని ఒక లైన్లో చెప్పాలంటే దైవం బయట కాదు, అంతర్యామిగా మనలోనే ఉంది. భక్తిలో ప్రారంభమై జ్ఞానంలో పూర్తయ్యే ప్రయాణమే దైవ అన్వేషణ.
0: మీరింతవరకు సూక్తి సుధ కార్యక్రమంలో ప్రకాష్ గౌడ్ గారు చెప్పిన మహితోక్తులు విన్నారు. ఇంతటితో సూక్తి సుధ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:45 కావస్తోంది. కాసేపట్లో ప్రాంతీయ వార్తలు, అనంతరం సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ మరియు ఢిల్లీ కేంద్రాల నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. నదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రీకృత వంటశాలలను డిసెంబర్ 9న ఒకేసారి ప్రారంభించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్ ఏర్పాటుతో ప్రకాశం జిల్లా ఉద్యాన రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. బాల కార్మికులతో వెట్టి చాకరీ చేయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు. నదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. విజయవాడలో నిన్న నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వచ్ఛత అనేది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, 5 కోట్ల మంది ప్రజలు భాగస్వాములై ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగితేనే రాష్ట్రంలో శాశ్వత మార్పు సాధ్యమవుతుందని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో 50 వేల కోట్లతో జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి నీరు అందించడంతో పాటు మురుగునీటి శుద్దికి రాష్ట్ర వ్యాప్తంగా సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: పట్టణ ప్రాంతాల్లో మీరు చూస్తే 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంటింటికి ట్యాప్ ద్వారా వాటర్ ఇవ్వడం, STP ప్లాంట్లు పెట్టడం, పరిశుభ్రమైన వాతావరణం క్రియేట్ చేయడం, చెత్తంతా కూడా రీసైకిలింగ్ గాని వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పంపించే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇంకొక పక్క గ్రామాల్లో పల్లె పండుగ 3.0 ఉదయగిరిలో ఇనాగ్రేట్ చేశాం. ఇవన్నీ కలిపి 5 ఏళ్లలో 130 వేల కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో ఖర్చు పెడుతున్నాం.
0: రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రీకృత వంటశాలలను డిసెంబర్ 9న ఒకేసారి ప్రారంభించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహార పథకం అమలుకై హైదరాబాద్లో ముఖ్యమంత్రి సమక్షంలో 3 సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, నవంబర్ 30వ తేదీలోగా కేంద్రీకృత వంటశాలల ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు. వంటశాలల్లో ఆహారం తయారీ విధానం, పరిశుభ్రత, నాణ్యత వంటి అంశాలను విద్యార్థులు ప్రత్యక్షంగా తెలుసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల శారీరక ఎదుగుదల, విద్యా ప్రగతి తదితర అంశాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని చెప్పారు. విద్యార్థులకు అందించే ఆహారంలోని క్యాలరీలను లెక్కించేందుకు సాంకేతిక ఆధారిత అనువర్తనాలను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్ ఏర్పాటుతో ప్రకాశం జిల్లా ఉద్యాన రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ఒంగోలు కలెక్టరేట్లో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు ఉద్యాన రంగ అభివృద్దికి ఊతమిస్తుందన్నారు. ఉద్యాన పంటలకు మార్కెటింగ్, ఉత్పత్తుల విలువ పెంపుకు, మౌలిక వస్తువుల కల్పనకు అవకాశం లభిస్తుందని చెప్పారు. హార్టికల్చర్ హబ్ ద్వారా ప్రకాశం జిల్లాకు సుమారు 601 కోట్ల రూపాయల మేర నిధులు లభిస్తాయని మంత్రి పేర్కొంటూ,
2: 601 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు లో దగ్గరున్నాయి. రైతులు ఫలసాయాలు ట్రాన్స్ఫర్ చేసినటువంటి రోడ్లు కావచ్చు, అదే విధంగా చెక్ డ్యామ్స్ నిర్మాణం కావచ్చు, కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం కావచ్చు, వీరికి అవసరమైనటువంటి హార్టికల్చర్ ఉపయోక్తాలకు కూడా మనం దీని ప్రాజెక్టు చేసుకోబోతున్నాం. ప్రకాశం జిల్లాకి ఈ హార్టికల్చర్ హబ్ ద్వారా మెరుగైనటువంటి ఫలితాలు రావడం, రైతులకి వ్యవసాయం లాభసాటిగా రావాలని లక్ష్యంతో ముందు పోవడం,
0: బాల కార్మికులతో వెట్టి చాకరీ చేయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు. బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రజల సహకారం అవసరమన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, చదువుకోవాల్సిన వయసులో చిన్నారులు కూలీ పనులు చేస్తూ తమ బంగారు భవిష్యత్తును కోల్పోవటం అత్యంత బాధాకరమని అన్నారు. బాలలను పనుల్లో పెట్టుకునే వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి బాలల హక్కుల పరిరక్షణకు సహకరించాలని మంత్రి కోరారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలో రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో రాష్ట పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నిన్న బుర్రిపాలెంలో పర్యటించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా 3D సాంకేతికతతో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు. బహిరంగ సభ ప్రాంగణాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇవ్వడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: గత వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాల సమాహారాన్ని మీకు అందించే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వసుధైక కుటుంబం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: విజయవాడలో ఈరోజు నిర్వహిస్తున్న పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సదస్సుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. ఈ సదస్సుకు కార్పొరేట్ సీఈఓలు, పెట్టుబడిదారులు, ఐఐటీల డైరెక్టర్లు, ఐటీ రంగానికి చెందిన నిపుణులు, 800 మంది పైగా ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ ఉదయం సదస్సును ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభిస్తారు. సదస్సులో వివిధ అంశాలపై ప్యానల్ చర్చలు జరుగుతాయి. వీటితో పాటు 3 రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తారు. ముగింపు సమావేశంలో ఈ సాయంత్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. రాష్ట రాజధాని అమరావతి అత్యంత సురక్షితమైనదని, నిర్మాణ పనులు పూర్తయితే బొట్టు నీరు కూడా నిల్వ ఉండదని మంత్రి నారాయణ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో పలు సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలకు నిన్న శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, రాజధాని నిర్మాణంతో పాటు రాష్ట వ్యాప్త అభివృద్ది పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణంలో వరదముప్పు లేకుండా ఉండేందుకు గత 200 ఏళ్ల వర్షపాత గణాంకాలు, వాతావరణ సరళులను క్షుణ్ణంగా అధ్యయనం చేశామని తెలిపారు. నెదర్లాండ్స్ దేశ నిపుణులతో చర్చించి వారి మార్గదర్శకత్వంలో పటిష్టమైన వరద నియంత్రణ వ్యవస్థను రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు. హైదరాబాద్ నగర వీధుల్లో రెయిన్బవళ్లు శ్రమిస్తూ నిత్యావసరాలు, ఆహారాన్ని చేరవేస్తున్న గిగ్ వర్కర్ల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు రాష్ట ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి జి వివేక్ వెంకటస్వామి తెలిపారు. హైదరాబాద్ కొండాపూర్లో గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అప్జీ హౌస్ విశ్రాంతి కేంద్రాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్లాట్ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్ల చట్టాన్ని తీసుకువచ్చినట్లు వెల్లడించారు. కార్మికులు విరామ సమయంలో సేద తీరడానికి ఇలాంటి వేదికలు ఉపయోగపడతాయని మంత్రి తెలిపారు. సుదీర్ఘకాలంగా అనధికారికంగా విధులకు గైర్హాజరవుతున్న 70 మంది వైద్యులను విధుల నుంచి తొలగించినట్లు ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధర్ బాబు తెలిపారు. 7 ఏళ్లకు పైగా విధులకు హాజరు కాని వీరికి ప్రభుత్వ సివిల్ సర్వీస్ నిబంధనల ప్రకారం సంజాయిషి నోటీసులు జారీ చేసి అనంతరం తుది చర్యగా విధుల నుంచి తొలగించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీ సివిల్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. తొలగించిన వారంతా సివిల్ అసిస్టెంట్ సర్జన్ హోదాలో ఉన్నారని పేర్కొన్నారు. వాతావరణం. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానాంలలో తిగువ ట్రోపో ఆవరణంలో తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్ర అధికారి సిహెచ్ నాగభూషణం పేర్కొన్నారు. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొంటూ,
4: కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం మరియు రాయలసీమల్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉన్నది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉన్నది. బలమైన గాలులు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది.
0: మరోవైపు తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట వ్యాప్తంగా కేంద్రీకృత వంటశాలలను 9 డిసెంబర్ ఒకేసారి ప్రారంభించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్ ఏర్పాటుతో ప్రకాశం జిల్లా ఉద్యాన రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. బాలకార్మికులతో వెట్టి చాకరీ చేయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
5: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. अथ वार्ताः. प्रधानमंत्री नरेन्द्र मोदी ह्यः भारतीय विमान चालकेन कैप्टन स्मित मछार इत्यनेन सह दूरभाष माध्यमेन संवादं कृतवान्. सः चालकेन कृतस्य आक्रमणस्य प्रतिरोधं कुर्वता तेन फ्लाई दुबई विमाने दुबईतः तल अवीव नगरं प्रति गच्छताम् अशीत्यधिकैकशतं यात्रिणां प्राणाः रक्षिताः. कैप्टन मछार इत्यनेन प्रधानमन्त्रिणे स्वस्य अनुभवस्य विस्तृत विवरणं प्रदत्तम्. सममेव घटनाक्रमे तस्मै साहस कुतः प्राप्तमिति कथितम्. प्रधानमन्त्री तस्य साहसं प्रशंसितवान्, तस्य शीघ्र स्वास्थ्यलाभाय शुभकामनाः च अयच्छत्. श्रीमोदी अवदत् यत् सम्पूर्णराष्ट्रं तस्य स्वास्थ्यलाभाय प्रार्थनां करोति. प्रधानमंत्री अवोचत यत् कैप्टन स्मितः साहसेन यथा समयं उचित निर्णयेन क्षमताया धैर्येण च जनानां प्राणान् अरक्षत. प्रधानमंत्री स्मितस्य साहसस्य प्रशंसां कुर्वन् अवदत् यत् देशः गर्वेण वक्तुं शक्नोति यत् भारतीयाः प्राणान् रक्षितुं स्वजीवनं संकटे स्थापयितुं सज्जाः भवन्ति. वार्तालापस्य समये भावुकः स्मितः अवदत् यत् प्रधानमन्त्री नरेन्द्र मोदी तस्य सर्वाधिकः आदर्शः अस्ति, अथ च प्रधानमन्त्रिणः दूरभाष संवादं प्रति गौरवानुभूतिः प्रकटिता.
6: आपकी हिम्मत ने, आपके धैर्य ने और आपकी सूझबूझ ने यानी फ्रिक्शन ऑफ सेकंड में इतने निर्णय कर लिए आपने और इतने लोगों की जान बचाई और आज पूरा देश गर्व से कह सकता है कि हम हिंदुस्तानी जान लेने वाले लोग नहीं है, जान बचाने वाले लोग. पर आपने अपने शरीर पे इतना बड़ा घाव हुआ, आप स्वयं जीवन और मृत्यु की लड़ाई लड़ रहे, उस समय भी आपने अपने जीवन की परवाह नहीं की, सभी यात्रियों के जीवन की परवाह की. और सबसे बड़ी बात, 140 करोड़ देशवासियों का आपने मान बढ़ाया और इसलिए मैं हृदय से गर्व अनुभव करता. मित्र, अब मैं आपसे सुनना चाहूंगा.
7: मेरे लिए मैं सर से भी बोल रहा था, आप मेरे सबसे बड़े आइडल से पीछे और मेरे को इनसे कॉल करके मेरी मजाक कर रहे हैं, मुझे बहुत गर्व फील हो रहा है.
5: वाणिज्य उद्योग मंत्री पीयूष गोयलः अमेरिका देशस्य मिल्वोकी नगरे G20 वाणिज्य मंत्रिणां सम्मेलनस्य समापन दिने वैश्विक व्यापार विकृतिभ्यः निवारणार्थं WTO इत्यस्यानुरूपं कार्याचरणाय आह्वानम् अकरोत्. संरचनात्मक अतिरिक्त क्षमतायाः उत्पादनस्य च विषये प्रवदन् श्रीगोयलः अवदत् यत् भारतं विश्वस्य द्रुतगत्या वर्धमाना बृहत् अर्थव्यवस्था अस्ति, यत्र देशीय याचनाधारित अर्थव्यवस्था 4.1 अरब जनानां सेवां करोति. सः अवदत् यत् भारतस्य विनिर्माण क्षमतया तस्य देशीय वैश्विक आवश्यकतां पूरयति, तथा च भारतस्य G20 अध्यक्षेन अभिधीयमानेषु क्षेत्रेषु संरचनात्मक अतिरिक्त क्षमता नास्ति. संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते.
8: करस्पर्शेन सद्यः वार्ता प्राप्तये एक्स् पटले HAIR न्यूज अलर्ट्स् इत्यनुसरन्तु. आकाशवाणी समाचार इति व्हाट्सएप वाहिन्या च सह संयुज्यन्ताम्.
5: केन्द्रीय पत्तन नौवहन जलमार्ग मंत्री सर्बानंद सोनोवालः ह्यः भारतीय नौवहन निगमं भारतं स्वावलम्बीकर्तुं नौकायान निर्माणस्य समुद्रीय क्षमतायाः च वैश्विक स्पर्धात्मकतायां च प्रमुखां भूमिकां निर्वोढुम् आह्वयत्. पंजाब राज्य सीमा सुरक्षा बलेन ह्यः तरनतारन क्षेत्र द्वौ पाकिस्तानी अवैधजनौ मारितम्. BSF इत्यस्यानुसारं ते अवैधरूपेण सीमायां प्रति आगतवन्तः. एशियन गेम्स क्रीडा महाकुंभे ह्यः भारतीय मुष्टामुष्टि क्रीडकैः मल्लस्पर्धिभिः धनुर्धरैः च स्वर्ण पदकानि 6 पदकानि विजितानि इति वार्ताः.
9: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7 గంటలు. ప్రసార వివరాలు. నూట 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ఈరోజు మీరు వినబోయే కార్యక్రమాల వివరాలు. ముందుగా 7:05 తెలుగులో వార్తలు రిలే అవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రసారమయ్యే ప్రభాతలహరి కార్యక్రమంలో 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితాకృష్ణ గారు అందించే సలహాలు, అనంతరం 8:00 ప్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకు సూచనలు తెలియజేస్తారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 మన ఆలయాలు కార్యక్రమంలో ఈ వారం సారంగపూర్ గ్రామంలోని శ్రీ హనుమాన్ దేవాలయం విశేషాలు పునఃప్రసారమవుతుంది. వ్యాఖ్యానం శ్రీ ఎర్రంరాజు, శ్రీమతి కె ప్రసన్న, నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు. 9:00 హృదయ రాగాలు శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా సినీ గీతాలు కోరే కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 వివిధ్ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు రిలే అవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు. 3:00 వివిధ్ భారతి హిందీ కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి రిలే అవుతాయి.

సాయంత్రం 5 గంటలకు అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా పాటలు కోరే కార్యక్రమం ప్రసారమవుతుంది. 5 గంటల 30 నిమిషాలకు లలిత గీతాలు వింటారు. 5 గంటల 45 నిమిషాలకు సినీ రంజని సినీ గీతాల కార్యక్రమం. 6 గంటలకు హిందీలో, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు, 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు రిలేవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 6 గంటల 30 నిమిషాలకు జానపద గీతాలు వింటారు. 6 గంటల 50 నిమిషాలకు వ్యవసాయ సూచనలు, 7 గంటలకు ప్రసార వివరాలు వింటారు. 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు రిలేవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7 గంటల 15 నిమిషాలకు కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7 గంటల 45 నిమిషాలకు సినీ గీతాలు వింటారు. 8 గంటలకు తిరిగి ప్రసారమవుతుంది అభిరుచి కార్యక్రమం. 8 గంటల 30 నిమిషాలకు జానపద గీతాలు వింటారు. 8 గంటల 40 నిమిషాలకు ఇంకా రాత్రి 11 గంటలకు హిందీలో వార్తలు, 9 గంటలకు రాత్రి 11 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు, 9 గంటల 15 నిమిషాలకు స్పాట్లైట్. ఈ కార్యక్రమాలు రిలే అవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. తొమ్మిది గంటల 30 నిమిషాలకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10 గంటలకు జపాన్లో జరగనున్న 20వ ఆసియా క్రీడలు రోజువారీ ముఖ్యాంశాలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 10 గంటల 20 నిమిషాలకు సినీ గీతాలు వింటారు. రాత్రి 11 గంటల 10 నిమిషాలకు ఈనాటి ఎఫ్ఎం కార్యక్రమాలు ముగుస్తాయి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7 గంటల 5 నిమిషాలు కావస్తోంది. కాసేపట్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు రిలే అవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. భారత సంస్కృతి నాగరికత స్ఫూర్తికి నిస్వార్థ సేవయే కేంద్ర బిందువు అని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రోగ నిర్ధారణ, చికిత్స సహా వైద్య రంగంలోని అన్ని విభాగాలలో రోబోటిక్స్ ఒక కీలక సాధనంగా మారుతోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఓడల నిర్మాణం, సముద్ర సామర్థ్యంలో స్వయం సమృద్ది సాధించడంలో భారత షిప్పింగ్ కార్పొరేషన్ కీలక పాత్ర పోషించాలని కేంద్ర ఓడరేవుల షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ పిలుపునిచ్చారు. ఆసియా క్రీడలలో 44 ఏళ్ల తర్వాత భారత మహిళల హాకీ జట్టు స్వర్ణ పతకాన్ని సాధించింది. ఇప్పటి వరకు భారత్ మొత్తం 76 పతకాలతో పతకాల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతోంది. ఇక వార్తలు వివరంగా. భారత సంస్కృతి నాగరికత స్ఫూర్తికి నిస్వార్థ సేవయే కేంద్ర బిందువు అని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన 11వ సంత్ ఈశ్వర్ సమ్మాన్ 2026 కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఉపరాష్టపతి దేశంలోని మహనీయ సాధువులు, మేధావులు ప్రజలను నిస్వార్థంగా ఇతరుల సంక్షేమంకై పాటుపడేందుకు ప్రేరేపించారని పేర్కొన్నారు. దేశానికి అసాధారణమైన సేవలు అందించిన అవార్డు గ్రహీతలందరినీ అభినందించారు. ఈ పురస్కారం నిస్వార్థ సేవా స్ఫూర్తికి గుర్తింపు అని, దేశ సంస్కృతి బాధ్యతలకు ఒక వేడుక అని, దేశ ప్రగతిలో ప్రతి పౌరుడు భాగస్వామి అని అన్నారు. జన భాగస్వామ్యం ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా ఎలా మార్చగలదో స్వచ్ఛ భారత్ మిషన్ నిరూపించిందని ఉపరాష్టపతి అన్నారు. రోగ నిర్ధారణ, చికిత్స సహా వైద్య రంగంలోని అన్ని విభాగాలలో రోబోటిక్స్ ఒక కీలక సాధనంగా మారుతోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. సొసైటీ ఆఫ్ రోబోటిక్స్ సర్జరీ అంతర్జాతీయ సదస్సులో మంత్రి ప్రసంగిస్తూ ఆరోగ్య సంరక్షణలో రోబోటిక్స్, ఏఐ, నానోసైన్స్ ఒక ఖచ్చితమైన వ్యవస్థను సృష్టిస్తాయని అన్నారు. వైద్య విభాగాలలో ఏఐని వినియోగిస్తున్నట్లే భవిష్యత్తులో రోబోటిక్ వైద్యం, రోబోటిక్ ఎండోక్రైనాలజీ, రోబోటిక్ కార్డియాలజీ వంటి సాంకేతికతలు ఆవిర్భవించవచ్చని పేర్కొన్నారు. జీనోమ్ ఇండియా కార్యక్రమం గురించి ప్రస్తావిస్తూ ఇప్పటికే 10,000 మంది జన్యు క్రమాన్ని నిర్ధారించామని, భవిష్యత్తులో ప్రతి నవజాత శిశువు జన్యు క్రమాన్ని నిర్ధారిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రాంతంలోని గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రైతులకు మెరుగైన అవకాశాలను కల్పిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. నిన్న అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్ట్ ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్కు సీతారామన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను ఒక ప్రధాన ఉద్యానవన కేంద్రంగా అభివృద్ది చేసేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ రాష్ట ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ప్రధానమంత్రికి అందించిన బహుమతులు, జ్ఞాపికల 8వ విడత ఈవేలం గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించారు. ఈ విడతలో ఢిల్లీ నగర విభిన్న కోణాలను ప్రతిబింబించే 30 రకాల జ్ఞాపికలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటిలో 9 ఫోటో ఫ్రేమ్లు, 9 జ్ఞాపికలు, 6 విగ్రహాలు, శిల్పాలు ఉన్నాయి. అలాగే 2 ఢిల్లీ మెట్రో నమూనాలు, 1 క్రీడా జ్ఞాపిక, ఆధ్యాత్మిక వస్తువులు, పెయింటింగ్, కళాఖండాలు, చేతి వృత్తుల వస్తువులు ఈ సేకరణలో ఉన్నాయి. రోహిణిలోని విద్యార్థి నుంచి ఢిల్లీ మెట్రో, శాసనసభ, నూతన పార్లమెంట్ వరకు ఢిల్లీలోని విభిన్న కథనాలను ఈ జ్ఞాపికలు తెలియజేస్తున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈవేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని నమామి గంగే ప్రాజెక్టుకు కేటాయించడం ద్వారా ఈ జ్ఞాపికలకు ఒక విశిష్ట ప్రజా ప్రయోజనాన్ని కలిగిస్తున్నట్లు వెల్లడించింది. పెరుగుతున్న ఇంధన ధరలను తగ్గించేందుకు G7 దేశాలు 100 మిలియన్ల బ్యారెల్స్ చమురును విడుదల చేసేందుకు అంగీకరించాయి. 4 నెలల వ్యవధిలో బ్యారెళ్ల కొద్దీ చమురును విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా మొదటి 20 రోజుల్లోనే భారీ మొత్తంలో డీజిల్ను విడుదల చేయాలని యోచిస్తున్నారు. అమెరికాలో డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐరోపా దేశాలు తమ నిల్వల నుంచి భారీ పరిమాణంలో డీజిల్ను విడుదల చేసేందుకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ప్రపంచ వాణిజ్య వక్రీకరణలను సరిదిద్దేందుకు ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు అనుగుణంగా ఒక విధానం

పరివర్తనం అవసరమని భారత్ పిలుపునిచ్చింది. అమెరికాలోని మిల్వాకీలో జరిగిన G20 వాణిజ్య మంత్రుల ముగింపు సమావేశంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, సాక్ష్యాధారాల ఆధారంగా న్యాయ సమీక్షకు లోబడి యాంటీ డంపింగ్, కౌంటర్ వైలింగ్ సుంకాలతో సహా డబ్ల్యూటీఓ నిబంధనలకు అనుగుణమైన చర్యల ద్వారా వాణిజ్య వక్రీకరణలను పరిష్కరిస్తామని అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓడల నిర్మాణం, సముద్ర సామర్థ్యంలో స్వయం సమృద్ది సాధించడంలో భారత షిప్పింగ్ కార్పొరేషన్ కీలక పాత్ర పోషించాలని కేంద్ర ఓడరేవుల షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ పిలుపునిచ్చారు. నిన్న జరిగిన ఎస్సీఐ 65 ఏళ్ల ఆవిర్భావ దినోత్సవంలో మంత్రి మాట్లాడుతూ, దేశ ఇంధన వాణిజ్య భద్రతను కాపాడడంలో ముఖ్యంగా ఇటీవలి హార్ముజ్ జలసంధి సంక్షోభం సమయంలో ఎస్సీఐ పోషించిన పాత్రను మంత్రి కొనియాడారు. సముద్రయాన అమృత్ కాల్ విజన్ 2047 కింద 2047 నాటికి నౌకా నిర్మాణంలో అగ్రగామిగా నిలవాలన్న భారత ఆశయానికి జాతీయ నౌకాదళం కేంద్ర బిందువు అని మంత్రి అన్నారు. ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు, యువతలో జాతీయ సమైక్యతను ప్రోత్సహించేందుకు విద్యామంత్రిత్వ శాఖ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం కింద యువ సంఘం 7వ దశను నిర్వహిస్తోంది. ఈ దశలో భాగంగా మొదటి పర్యటనను గత నెల 25వ తేదీన సిక్కిం విశ్వవిద్యాలయం నుంచి జెండా ఊపి ప్రారంభించారు. రాజస్థాన్ పర్యటనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జోధ్పూర్ ఆతిథ్యం ఇస్తోందని మంత్రిత్వ శాఖ తెలిపింది. సిక్కిం ప్రతినిధి బృందం గత నెల 29వ తేదీన జోధ్పూర్కు చేరుకుంది. గోవాలోని సుమారు 6,000 మంది లఖ్పతి దీదీల ఆర్థిక కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. వారి ఆదాయాన్ని మరింత పెంచేందుకు అవసరమైన సహకారం అందిస్తామని చెప్పారు. నిన్న గోవాలోని పొండాలో స్వయం సమృద్ది, వ్యవసాయం, మహిళా సాధికారతపై ప్రత్యేక కార్యక్రమం జరిగింది. రాష్ట ప్రభుత్వం చేపట్టిన సేవా సంకల్ప అభియాన్లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్, గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ హాజరయ్యారు. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో నిన్న భారత అథ్లెట్లు అద్భుతమైన ప్రదర్శన కనపరిచి హాకీ, బాక్సింగ్, రెజ్లింగ్, ఆర్చరీ విభాగాలలో మొత్తం 6 స్వర్ణ పతకాలను సాధించారు. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో చైనాను 1-0 తేడాతో ఓడించి భారత మహిళల హాకీ జట్టు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో 44 ఏళ్ల తర్వాత ఆసియా క్రీడల్లో మహిళల హాకీలో భారత్కు తొలి స్వర్ణం లభించింది. దీంతో మహిళల హాకీ జట్టు 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించింది. అంతకుముందు పురుషుల 65 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ విభాగంలో భారత రెజ్లర్ సుజీత్ కల్కర్ స్వర్ణ పతకం సాధించారు. బాక్సింగ్లో మహిళల 65 కేజీల విభాగంలో ప్రవీణ్ హుడా ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన నీన్ చిన్ చెన్ను 3-2 తేడాతో ఓడించి స్వర్ణం సాధించారు. పురుషుల 80 కేజీల విభాగంలో అంకుష్ పంగల్ ఫైనల్లో దక్షిణ కొరియాకు చెందిన కిమ్ మినోసోంగ్ను 4-0 తేడాతో ఓడించి స్వర్ణ పతకం సాధించారు. భారత స్టార్ మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ 75 కేజీల విభాగంలో ఫైనల్లో చైనాకు చెందిన బావోజీని 5-0 తేడాతో ఓడించి స్వర్ణం సాధించారు. భారత్ 16 స్వర్ణాలు, 25 రజతాలు, 35 కాంస్యాలతో మొత్తం 76 పతకాలు సాధించి పతకాల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతోంది. 2026 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత మహిళల హాకీ జట్టుకు రాష్టపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. వారి పట్టుదల, నైపుణ్యం, స్ఫూర్తిదాయకమైన ఆటతీరుతో భారత్కు బంగారు పతకాన్ని తెచ్చారని, ఇది యావత్ దేశానికి గర్వకారణమని రాష్టపతి ద్రౌపది ముర్ము సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. 2028 ఒలింపిక్ క్రీడలకు నేరుగా అర్హత సాధించడం ఈ విజయాన్ని మరింత ప్రత్యేకంగా చేసిందని రాష్టపతి అన్నారు. రాబోయే 2 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, ఆంధ్రప్రదేశ్, కేరళం మహిళలో ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. లక్షద్వీప్, పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఈరోజు ఇలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 2 రోజుల్లో కొంకణ్, గోవాలో వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. గాంధీ జయంతి సందర్భంగా నిన్న దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలు జరిగాయి. జీపీడీపీ పోర్టల్, పంచాయత్ నిర్ధారణ్ పోర్టల్లో 2.42 లక్షలకు పైగా ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించారు. ఈ గ్రామ సభల్లో గ్రామ ప్రజలు, ఎన్నికైన ప్రతినిధులు, పంచాయతీ కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత సంస్కృతి, నాగరికత స్ఫూర్తికి నిస్వార్థ సేవయే కేంద్ర బిందువు అని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు.
రోగ నిర్ధారణ, చికిత్స సహా వైద్య రంగంలోని అన్ని విభాగాల్లో రోబోటిక్స్ ఒక కీలక సాధనంగా మారుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఓడల నిర్మాణం, సముద్ర సామర్థ్యంలో స్వయం సమృద్ది సాధించడంలో భారత షిప్పింగ్ కార్పొరేషన్ కీలక పాత్ర పోషించాలని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ పిలుపునిచ్చారు. ఆసియా క్రీడలలో 44 ఏళ్ల తర్వాత భారత మహిళల హాకీ జట్టు స్వర్ణ పతకాన్ని సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.

ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమంలో 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితాకృష్ణ గారు సిఓపిడి వ్యాధికి కారణాలు, జాగ్రత్తల గురించి తెలియజేస్తారు. అనంతరం 8:00 ప్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకు సూచనలు తెలియజేస్తారు.

ఈరోజు ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. పంతొమ్మిది వందల 57 అక్టోబర్ 3 ఆకాశవాణి ప్రారంభించిన వివిధ భారతీ సేవలు భారతీయ సమాజం మరియు ప్రసార రంగంలో ఒక నూతన శకానికి నాంది పలికాయి. ఆ కాలంలో రేడియో అనేది కేవలం సమాచారాన్ని అందించే సాధనంగా మాత్రమే కాకుండా కోట్లాది మంది ప్రజల వినోదానికి, సాంస్కృతిక అనుసంధానానికి ప్రధాన వేదికగా మారింది. ప్రధానంగా వినోదం, లలిత సంగీతం మరియు సినీ గీతాలను శ్రోతలకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ విభాగాన్ని ఆల్ ఇండియా రేడియో ప్రవేశపెట్టింది. వివిధ భారతి ప్రసారాలు ప్రారంభమైన స్వల్పకాలంలోనే ఊహించని ప్రజాదారణ పోశాయి. నాటకాలు, రూపకాలు మరియు సరిహద్దుల్లో పనిచేసే సైనికుల కోసం కేటాయించిన జయమాల వంటి కార్యక్రమాలు ప్రతి ఇంట్లోనూ భాగమైపోయాయి. గ్రామాల్లోని రైతుల నుండి నగరాల్లోని శ్రామికుల వరకు ప్రతి ఒక్కరి దినచర్యలో ఈ రేడియో ప్రసారాలు ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచాయి. భారతదేశంలోని వివిధ భాషలు, సంస్కృతులు, ప్రాంతీయ వైవిధ్యాలను పాటలు మరియు విజ్ఞానాత్మక కార్యక్రమాల ద్వారా ఒకే తాటిపైకి తెచ్చిన ఘనత వివిధ భారతికి దక్కుతుంది. రేడియో రంగంలో సరికొత్త ప్రసార సంస్కృతిని సృష్టించి శబ్ద ప్రపంచంలో చెరగని ముద్ర వేసిన వివిధ భారతి ప్రయాణం భారతీయ మీడియా చరిత్రలో ఎప్పటికీ చిరస్మరణీయం. శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 MHz పై ప్రభాతలారి కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రబోధ గీతం.

0: ప్రబోధ గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బల నడుగులో తామరా బురద పుల్ల
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా

0: లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
1: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
1: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
3: మాతృత్వం ఒక మధురమైన వరం.
4: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
3: సంప్రదించండి
4: డాక్టర్ బండారి సుజాత,
3: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
4: ఖలీల్ వాడి, నిజామాబాద్.
5: ఫోన్ 0846225334.
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
1: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
2: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట.
1: 24 గంటలు అత్యవసర సేవలు.
2: NABH గుర్తింపు.
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
6: ద రేమండ్ షాప్,
2: దసరా, దీపావళి, క్రిస్మస్ పండుగలకు
6: రెడీమేడ్ షూటింగ్స్, షర్టింగ్స్, ఫ్యాబ్రిక్స్ మరియు కస్టమ్ టైలరింగ్ సర్వీసెస్.
2: ఏకైక కంపెనీ షోరూమ్
6: ద రేమండ్ షాప్,
2: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్. డాక్టర్ సీను నాయక్,
1: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
2: ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7799090505.
7: శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాను, మరికాసేపట్లో ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితాకృష్ణ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు.
8: అబ్బా, పంటి నొప్పి.
2: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
1: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
2: ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 9912317190.
9: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
2: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, MBBS, MS, ఆప్తాల్, టాపికల్, ఫాకో సర్జన్.
9: తేజ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: సెల్ 8639345694.
9: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
2: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, EHS, క్యాష్ లెస్ సౌకర్యం కలదు.
10: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్స్, క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి
1: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
2: సెల్ 9444004837.

0: ఇప్పుడు సమయం 7:30 వినండి ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్ ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్. ప్రూడెన్స్ హాస్పిటల్
1: కార్డియాలజీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, నెఫ్రాలజీ, ఎండోక్రానాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, గైనకాలజీ, ఆప్టమాలజీ,
0: మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, షుగర్ వ్యాధి సమస్యలు, ఎమర్జెన్సీ కేసులు, ఆర్థోపెడిక్ సర్జరీలు, జనరల్ సర్జరీలు, ఇంకా దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, పక్షవాతం, కీళ్లవాతం, అన్ని రకాల జ్వరాలు,
1: మీ ఆరోగ్య సమస్య ఏదైనా కావచ్చు, అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట నిపుణులైన వైద్యులచే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తుంది
0: ప్రూడెన్స్ హాస్పిటల్.
1: మీరు సంప్రదించాల్సిన చిరునామా
0: ప్రూడెన్స్ హాస్పిటల్ ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్.
2: డాక్టర్ అరితా కృష్ణ గారు నమస్కారం అండి.
0: నమస్తే అండి.
2: డాక్టర్ గారు పల్మనాలజిస్ట్ గా మీరు నిజామాబాద్ నగరంలో చాలా విశిష్టమైన సేవలు అందిస్తున్నారు. పల్మనాలజిస్ట్ గా అంటే ఛాతీ సంబంధ వ్యాధుల వైద్య నిపుణులుగా COPD అంటుంటాం. COPD
0: అవునండి.
2: ఈ COPD అంటే ఏమిటి, అసలు ఈ వ్యాధి ఏ విధంగా ఉంటుంది?
0: సో ఇప్పుడు COPD అంటే అండి క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మరీ డిజీజ్ అంటాము. సో ఇది దీర్ఘకాలం నుంచి వచ్చే జబ్బుది. సో దీంట్లో ఎట్లా ఉంటాయండి, మన శ్వాసనాళాలు ఉంటాయి కదా, శ్వాసనాళాల్లో శ్వాస సరఫరా అడ్డం కలిగే జబ్బు అండి ఇది. ఇది మనకి ప్రపంచవ్యాప్తంగా 3rd most common cause ఫర్ డెత్ అండి. మన ఇండియన్ పాపులేషన్లో హార్ట్ అటాక్ తర్వాత 2nd most common cause ఫర్ డెత్
2: COPD
0: అనే జబ్బు ఇది.
2: ఓహో, అంటే మరణానికి దారి తీసేంత ప్రమాదకరమైనటువంటి వ్యాధి ఇది.
0: అవునండి.
2: ఈ COPD అనే వ్యాధి ఒక వయసును బట్టి వచ్చే అవకాశం ఉంటుందా, లేదా ఏ వయసు వారికైనా వచ్చే అవకాశం ఉంటుందా?
0: ఇప్పుడు COPD అనేది 40-50 ఏళ్ళ తర్వాత వచ్చే జబ్బు అండి. అన్లైక్ ఆస్తమా, ఆస్తమా ఏంటంటే చిన్న వయసు నుంచే వస్తుంది. కొంతమంది చిన్న వయసులో వస్తుంది, కొంతమందికి వయసు పెరిగే కొద్ది వస్తుంది, లేట్ ఆన్సెట్ ఆస్తమా అంటాం. బట్ COPD అనేది సాధారణంగా ఒక 40-50 ఏళ్ళ తర్వాత వచ్చే జబ్బు అండి. సో ఇది దీంట్లో మొదటి కారణంగా మోస్ట్ కామన్ కాజ్ అంటే ఏ కారణాల వలన వచ్చింది అనుకుంటాం మనం. సో మోస్ట్ కామన్గా అంటే ఇది స్మోకింగ్ వలన వస్తుంది. మోస్ట్ కామన్ కాజ్ స్మోకింగ్ అంటే మనము ఏమనుకుంటాం, అరే మనం సిగరెట్ కాలుస్తున్నాం సో మనకు వస్తుంది. అట్లానే కాకుండా మనం స్మోకింగ్ చేసినప్పుడు దాని నుంచి బయటకు వచ్చే ధూమం ఏదైతే ఉంటుందో, పొగ ఏదైతే ఉంటుందో, దాని వలన మనతో పాటు కలిసి జీవించే మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మన మిత్రులు కానీ, మనతో ప్రయాణం చేసే ఫ్రెండ్స్ కానీ, ఎవరైనా కానీ, వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు. దాన్ని ప్యాసివ్ స్మోకింగ్ అంటాం. మనం చేసేది యాక్టివ్, మనతో పాటు
2: వాళ్ళు
0: ప్యాసివ్ స్మోకింగ్ చేస్తారు. సో ఇది వరకు ఏంటంటే COPD అనేది చాలా కామన్ గా మేల్స్ లో చూసేవాళ్ళం, మగవాళ్ళలో చూసేవాళ్ళం. కాలం మారుతూ మన పొల్యూషన్ లెవెల్స్ అన్ని ఎక్కువ అవటం వలన ఇంటిలో ఆడవాళ్ళు గతంలో కట్ల పొయ్యి మీద పని చేయటము, ఎవరైతే వంట వాళ్ళు ఉంటారు వాళ్ళు కాన్స్టెంట్ గా ఆ స్మోకి ఎక్స్పోజ్డ్ అయ్యి మంటలే, మనకి పంట అయిపోయింది, మంట వెలిగిస్తాము దాని నుంచి వచ్చే పొగతో కూడా. సో ఇవన్నీ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే పొగ, లేదంటే మన కార్లోంచి వచ్చే పొగ నుంచి కానీ, సో ఇవన్నీ కారణాల వలన ముందు ఏదైతే ఒట్టి మగవాళ్ళలో కనిపించేదో ఇప్పుడు ఇది ఆడవాళ్ళల్లో కూడా మనం చూస్తున్నాము. సో కాలం మారుతూ ఇవి ఆడవాళ్ళల్లో కూడా చూస్తున్నామండి.
2: లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అసలు?
0: దీనికి లక్షణాలు ఎట్లా అంటే అండి, సో మోస్ట్ కామన్ గా ఇది దగ్గుతో మొదలవుతుంది. స్టార్టింగ్ లో పొడి దగ్గుతో స్టార్ట్ అవ్వచ్చు, డిజీజ్ పెరిగి పెరిగి పెరిగి తెమడ కూడా యాడ్ అవ్వచ్చు. పేషెంట్ ఏమంటాడు, మేడం నాకు చిక్కగా ముద్దగా తెమడ పడుతుంది, తెల్లగా పడుతుంది. అదే ఇట్లా మనం దానికి ట్రీట్మెంట్ చేయకుండా దాన్ని అట్లాగే ఉంచేసాము, ఏమన్నా సూపర్ అడెడ్ అంటే వేరే పైనుంచి ఏమన్నా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇదే తెల్ల ముద్దగా పడే చిక్కగా పడే తెమ్మడ ఏదైతే ఉందో అది పచ్చగా మారచ్చు, వాసన రావచ్చు. సో తెమ్మడ దగ్గు కామన్ గా ఉంటుంది. వీటితో పాటు ఏంటంటే వీళ్ళు మనకి వీజింగ్ అంటాము, గురగుర రాటము, ఛాతీ నుంచి పిల్లి కూతల్లాగా రాటము, ఇవన్నీ కూడా మనం చూస్తాం.
2: అంటే గాలి పీల్చటం, వదలటం అంత సులభంగా జరగకపోవచ్చు.
0: ఎందుకంటారా, ఇప్పుడు ఏమవుతుందంటే మనకి COPD అనేది మనం కాన్స్టెంట్ గా ఎక్స్పోజ్ అవుతా ఉంటాం పాల్యూషన్ కి. సో వీటి వలన, స్మోకింగ్ వలన మనకి శ్వాస తీసుకునే రంధ్రాలు ఏవైతే ఉంటాయో దాంట్లో పైన ఏదైతే లైనింగ్ ఉంటుందో అది వాచడంతో పాటు అది వాచ్ అంటే వాపు గురవుతుంది. దాని కింద ఉన్న కండరం ఏదైతే ఉంటుందో అది డ్యామేజ్ అవుతుంది. దాంతో ఏంటంటే మన శ్వాస తీసుకునే నాలుగార్లు ఏవైతే పైప్ లాగా ఉంటాయో అవి సన్నగా అయిపోవటము, ఆ సన్నదారి నుంచి గాలి లోపలికి వెళ్ళి బయటికి రావటం వలన మనకి దమ్ అనేది వస్తుంది, పిల్లి కూతలు వస్తాయి. సో మనకి ఆయాసం అనేది అన్ని కూడా వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. సో ఇట్లా మనము ఈ సింప్టమ్స్ ఎక్కువ శాతంగా వాళ్ళు వస్తారు మన దగ్గరికి.
2: ఈ సిఓపిడి వ్యాధిని ఎలాంటి పరీక్ష విధానం ద్వారా మనం గుర్తించే అవకాశం ఉంది?
0: సో మనకి ఎట్లా గుర్తిస్తామంటే మనకి పల్మరీ ఫంక్షన్ టెస్ట్ అంటాము, స్పైరోమెట్రీ అంటాం. సో దీంట్లో మనం చేసేది ఏంటంటే మనము లంగ్ యొక్క ఫంక్షన్ ఎట్లా ఉంది అనేది మనం తెలుసుకుంటాము,
2: ఊపిరితిత్తుల పని విధానం
0: యొక్క బలం ఎట్లా ఉంది అనేది తెలుసుకుంటాం. సో దీంట్లో ఏం చేస్తామంటే వాళ్ళకి ఒక చేతికి ఒక డివైస్ ఇస్తాం, దాంట్లో వాళ్ళు ఎంత బలంగా గాలి తీసుకోగలుగుతారో, తీసుకుని గాలి ఎంత బలంగా ఎంత ఫాస్ట్ గా వదలగలుగుతారో అనేది మనం టెస్ట్ చేస్తాము. దాని ప్రకారంగా దాన్ని వాళ్ళు ఏ గ్రేడ్ లో ఉన్నారు, వాళ్ళ యొక్క సివియరిటీ ఎట్లా ఉంది, మైల్డ్ ఉందా, మోడరేట్ ఉందా, సివియర్ ఉందా, వాళ్ళు ఏ కేటగిరీలో ఫిట్ అవుతారు అనేది మనకి ఏర్పడుతుంది. సో పిఎఫ్టీ అనే ఒకటే కాదు, మనకి చెస్ట్ ఎక్స్రేలో కానీ లేదంటే చెస్ట్ ఎక్స్రేలో కూడా మనకి ఏర్పడుతుంది. ఎక్స్రేలో ఏం ఏర్పడుతుంది అంటే మనకి ఇదే జబ్బు ఉంది లేదంటే దీంతో పాటు సూపర్ ఎడెడ్ వేరే ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా, వేరే కారణాలు కూడా ఏమన్నా ఉన్నాయా కూడా మనకి ఎక్స్రేలో ఏర్పడటం అనేది జరుగుతుందండి.
2: డాక్టర్ హరిత కృష్ణ గారు, మరో విషయం ఏంటంటే ఇప్పుడు దుమ్ము, ధూళి, పొగ ఇలాంటి వాతావరణంలో తిరిగే వాళ్ళకి, పెరిగే వాళ్ళకి ఈ సిఓపిడి వచ్చే అవకాశం కొంతవరకు ఉంది. వాతావరణంలో మార్పులు వస్తుంటాయి, కొన్ని ప్రాంతాల్లో ఎప్పుడు చలిగానే ఉంటుంది, ఎప్పుడు మంచు కురుస్తూ ఉంటుంది, తరచుగా వర్షం పడుతూ ఉంటుంది. ఇలాంటి వాతావరణానికి ఎక్స్పోజ్ కావటం మూలంగా కూడా ఈ వ్యాధి ఎదురయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా?
0: సో ఏంటంటే అండి, ఇప్పుడు సిఓపిడితో పాటు కొంతమందికి ఆస్తమా లక్షణాలు కూడా ఉంటాయి, రెండు కలిపి జబ్బు కూడా ఉంటుంది. ఆస్తమా ముందు ముందుగా సిఓపిడిగా మారచ్చు, కొంతమందిలో ఆస్తమా సిఓపిడి కలిపి ఉండొచ్చు. సో వాళ్ళల్లో మీరు చెప్పినట్టుగా ఈ వాతావరణం మారటం వలన జబ్బు అనేది ఎక్కువ తీవ్రంగా అవ్వచ్చు అవ్వచ్చు. సో ఇవి జరుగుతాయి. ఏమీ ఆస్తమా ప్రాబ్లం లేదు, జస్ట్ ఈ క్లైమేటిక్ చేంజెస్ వలన మనకి ఏమన్నా వస్తుందా అంటే ఈ క్లైమేటిక్ చేంజెస్ వలన మనం మందులు సరిగా వాడకపోవటం వలన మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చి మనకున్న ఆల్రెడీ ప్రాబ్లము ఫ్లేర్ అప్ అంటే పెరగచ్చు,
2: పెరిగే
0: అవకాశాలు ఉన్నాయి. అప్పుడు దాకా ఉన్నది కంట్రోల్ ఉన్న జబ్బు లంగ్ అటాక్ గా మారచ్చు, మనం సాధారణంగా హార్ట్ అటాక్ అని వింటాము. సో ఇట్లా కంట్రోల్డ్ ఉన్న జబ్బు లంగ్ అటాక్ గా మారుతుంది.
2: ఇప్పుడు గుండె పోటు వచ్చినట్టుగా ఊపిరితిత్తుల పోటు వచ్చే ప్రమాదం ఉంటుంది,
0: ఊపిరితిత్తుల పోటు వచ్చే ప్రమాదాలు ఉంటాయి. సో ఈ మధ్య కాలంలో ఇది కొత్తగా మనము జనాలకి తెలిసే రకంగా చెప్పడానికి కొత్తగా టర్మ్ అనేది ఉంది.
2: డాక్టర్ గారు, అసలు ఈ సిఓపిడి వచ్చినటువంటి వ్యక్తికి ఇతర వ్యాధులు సోకే ప్రమాదం ఏమైనా ఉంటుందా, అంటే ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా?
0: సో మనకి సిఓపిడి అనే జబ్బు మనం మందులు సరిగా వాడకపోవటం వల్ల కానీ, మనం దాన్ని గుర్తించకపోవటం వల్ల కానీ దాంతో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఫస్ట్ ఇప్పుడు ఏమవుతుందంటే అండి, ఈ నల్లాలు చెప్పా కదా, శ్వాస తీసుకున్న మంచిగా ముడుచుకుపోతుంటే లోపలికి గాలి వెళ్ళటం కానీ, లోపల తయారయ్యే చెడు గాలి బయటకు రాకపోవటం కానీ ఎన్ని జరుగుతాయి. కాబట్టి ఏంటంటే లోపల ఏదైతే చెడు గాలి ఉండిపోతుందో, కార్బన్ డైఆక్సైడ్ ఉండిపోతుందో, అది బాడీలో లెవెల్స్ ఎక్కువ అవటం వలన పేషెంట్ ఏంటంటే తరచూ ఎప్పుడు హెడ్ఏక్ అని చెప్తారు, చెమటలు పట్టుకొని వస్తాయి, చేతులు వణుకుతూ ఉంటాయి, అదే లెవెల్స్ ఇంకా పెరిగిపోతా ఉంటా అంటే పేషెంట్ స్పృహ తప్పే అవకాశాలు కూడా ఉంటాయండి. ఇది వన్ ఆఫ్ ద కాప్ ఇది ఒకటి. రెండోది ఏంటంటే ఒక్కొక్కసారి పేషెంట్కి మనం కాలు వాపులు చూస్తాము. ఫస్ట్ పేషెంట్ కాలు వాపులు రాగానే అరే పేషెంట్కి ఏమన్నా గుండె సమస్య ఏమన్నా ఉందా లేదంటే లివర్ సమస్య ఏమన్నా అన్న మనం చూసుకుంటాం. కానీ సిఓపిడి వలన కూడా కాలు వాపులు రావచ్చు. ఏమవుతుందంటే అండి, మనకు బాడీలో గుండెకి ఊపిరితిత్తుల మధ్యలో ఏవైతే రక్త కణాలు ఉంటాయో దాంట్లో ప్రెషర్ ఎక్కువ అయ్యేటప్పటికి మనకి పల్మరీ ఆర్టీరియల్ హైపర్ టెన్షన్ అంటాము. దాంతో ఏంటంటే కాల్ పల్మరీ అనే జబ్బులాగా రావటము, దాంతో మనకి కాల్ వాపులు అన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. వీటితో పాటు మనకి వేరే కూడా ఉంటుంది. సిఓపిడి మనము కంట్రోల్ పెట్టుకోకపోతే అది ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్కి గురవుతుంది. ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఒక్కొక్కసారి ఇది లంగ్ క్యాన్సర్గా కూడా మారే అవకాశాలు ఉంటాయి. మన డయాబెటీస్ కూడా కంట్రోల్లో లేకుండా ఉంటుంది.
2: డాక్టర్ గారు, ఈ సిఓపిడి వ్యాధి ఉన్న సమయంలో ఒక వ్యక్తి తీసుకోవాల్సిన ఆహార నియమాలు ఏమైనా ముఖ్యమైన ఏమైనా ఉంటాయా?
0: సో మనకేంటంటే అండి, ఈ సిఓపిడి పేషెంట్స్లు ఎట్లా అంటే, వాళ్ళు ఆహారంలో ఏది మార్పులు చేయాల్సిన అవసరం ఉండదు. ఆస్తమాలో ఏంటంటే మనకి కొన్ని తినే తిండి పదార్థాల వలన దమ్ము ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటుంది, సిఓపిడిలో అట్లా ఉండదు. సో వీళ్ళల్లో ఏంటంటే ఈ నియమాలు ఏమి పాటించాల్సిన అవసరం ఉండదు. వీళ్ళల్లో ఏంటంటే మనకి తొందరగా వెయిట్ లాస్ అవుతారు. వెయిట్ లాస్ అవటం అంటే అది మంచి లక్షణాలు కాదు. సో వీళ్ళల్లో మనం ఎప్పుడైనా ప్రోటీన్ రిచ్ డైట్ ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. మంచి ప్రోటీన్ డైట్ తీసుకుంటూ మనం చేస్తే బెటర్గా ఉంటుంది. సో ఆస్తమాలాగా దీంట్లో మాత్రం ఏ ఫుడ్ నియమాలు పెట్టాల్సిన అవసరం ఉండదు, పాటించాల్సిన అవసరం.
2: ఒకవేళ సిఓపిడిని గుర్తించడం ఆలస్యమైతే, తెలిసినా కూడా అజాగ్రత్త వహించి వైద్యం చేయించుకోకపోతే ఇమ్మీడియట్గా అంటే వెంటనే వచ్చే ప్రమాదం ఏముండొచ్చు?
0: హాస్పిటల్ అడ్మిషన్స్ అవే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. హాస్పిటల్లో కూడా ఐసీయూ అడ్మిషన్లు ఎక్కువ ఉంటాయి. ఇందాక నేను చెప్పాను కదా, లోపల కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెంచి పెరిగిపోవటం వలన వాళ్ళు స్పృహ తగ్గటము, శ్వాస తీసుకోలేకపోవటం, దమ్ము ఎక్కువైపోవటం, లంగ్ అటాక్ లాగా బయటపడుతుంది. సో ఈ ఎగ్జాజర్బేషన్స్, ఈ ఫ్లేయర్ అప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ అవే అవకాశాలు వీళ్ళలో ఉంటాయి. సో మందులు టైంకి వేసుకోవాలి. ఇది పెరిగే జబ్బే, రివర్స్ అయ్యేది కాదు. దీన్ని మనం అదుపులో పెట్టుకోగలము. కాబట్టి మందులు టైంకి వేసుకుంటూ మనం జబ్బుని మనం అదుపులో పెట్టుకుంటే, వేరే ఇన్ఫెక్షన్స్ గురవకుండా ఉంటే మనము మన డైలీ లైఫ్ స్టైల్ ఏ ఆటంకం లేకుండా ప్రశాంతంగా
2: గడపచ్చు. డాక్టర్ గారు, మరి వైద్య విధానం ఈ సిఓపిడికి ఎలాంటి పద్ధతులు అవలంబించే అవకాశం ఉంది వైద్య విధానంలో?
0: సో దీనికి మనకి రెండు రకాలుగా చెప్పుకుంటామండి. ఫస్ట్ ఫార్మకలాజికల్, అంటే మందులతో అయ్యేది. రెండోది మందులు కాకుండా వేరేగా ఏం చేయొచ్చు. సో ఫస్ట్ నాన్ ఫార్మకలాజికల్గా వెళ్తామండి. సో నాన్ ఫార్మకలాజికల్గా చూసుకుంటే, ఎవరైతే సిఓపిడి ఉన్న వాళ్ళు ఉన్నారో, ఎవరైతే 40-50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారో, ఎవరికైతే ఫ్రీక్వెంట్గా మనకి ఇట్లా అటాక్స్ వస్తున్నాయి, వాళ్ళల్లో మనము వ్యాక్సినేషన్స్ ఇవ్వాలండి. సంవత్సరానికి ఒకసారి ఇచ్చే వ్యాక్సిన్ ఉంటుంది. మనకి ఎప్పుడైతే సీజన్, ఫ్లూ సీజన్ వస్తుంది, నిమ్ము సీజన్ వస్తుంది, ఆ టైంలో ఇవ్వాలి. సాధారణంగా అక్టోబర్ నెలలో ఆ టైంలో ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అని ఉంటుంది. సో అది మనం చేయించుకుంటే బెటర్. దీంతోపాటు న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఉంటుంది, అది 1 in every 5 years మనం చేయించుకుంటే చాలా బెటర్. ఓకే, సో ఇది. నెక్స్ట్ డైట్ ఇందాక చెప్పా కదండి, సో హై ప్రోటీన్ డైట్ తీసుకుంటే మనకి చాలా మంచిది. నెక్స్ట్ ఏంటంటే, మనము ఫిజియోథెరపీ అంటాము, మనకి పల్మనరీ రీహాబిలిటేషన్ ఫిజియోథెరపీ చేయిస్తే ఎక్సర్సైజెస్ వాళ్ళు నేర్పిస్తారు. ఎట్లా మనం శ్వాస తీసుకోవాలి, శ్వాస తీసుకున్నాక ఎట్లా వదలాలి, నిదానంగా వదులుతారు వాళ్ళు, విజిల్ ఊదినట్టుగా మొత్తం గాలి ఊపిరితిత్తుల్లో ఉన్న గాలి అంతా బయటకు వదిలేదాకా పెదాలు ముడుచుకొని ఎట్లయితే గాలి వదలాలో అవన్నీ వాళ్ళకి నేర్పిస్తారు. సో అవి మనం పాటించాలి. సో ఇది మనం చేయాల్సి ఉంటుంది నాన్ ఫార్మకలాజికల్ థెరపీ. సో ఫార్మకలాజికల్ థెరపీలో ఏముంటుందండి, ఫస్ట్ మనకిచ్చే పంపులు. పేషెంట్ డాక్టర్ దగ్గరకు వచ్చాడు, మనకి పంపులు ఇస్తారు, ఇన్హేలర్స్ వాడమంటారు. సో ఇన్హేలర్స్ వాడటం వలన చాలా మంది అనుకుంటారు, అరే మనం ఇది వాడితే మనకి వేరే ప్రాబ్లం ఏమన్నా వస్తాయా? సో అట్లా ఏముండదు. మనం ఇచ్చే మందు ఏవైతే ఇస్తున్నామో అది డైరెక్ట్గా మనం శ్వాస తీసుకునే నల్లాల మీదే పనిచేస్తాయి, బాడీలో వేరే ఆర్గన్స్ మీద ఎక్కడ పనిచేయదు. సో తీసుకునే డోస్ కూడా లో డోసెస్లో ఉంటుంది. సో అది టార్గెటెడ్ దగ్గరే పనిచేస్తుంది, అక్కడ వరకే వెళ్ళి పనిచేస్తుంది. సో ఇట్లా మనకి బ్రాంకో డైలెక్టర్స్ అంటాం వీటిని మనము. ఒకవేళ పేషెంట్ ఇది వాడుతున్నా కూడా తనకి రిలీఫ్ రావట్లేదు, ఇంకా ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు, పేషెంట్ కండిషన్ బట్టి మనము స్టెరాయిడ్స్ కూడా ఇంజెక్షన్స్ రూపంలో కానీ అవసరం పడుతుంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ మన మందులు ఎంత కరెక్ట్గా వాడుతున్నాము, దాంతో మన కంప్లయన్స్ ఎట్లా ఉంది అనే దాని మీద ఉంటుంది. ఒక్కొక్కసారి ఇట్లా మనం మెడిసిన్స్ పెట్టుకొని ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే దాని తగ్గట్టుగా మనము యాంటీబయాటిక్స్ చూసుకొని అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. చాలా వరకు పేషెంట్స్ దీంతో పాటు అవుతుంది. కొన్ని కొన్నిసార్లు మనకి సర్జరీ చేసే అవకాశాలు కూడా పడొచ్చు. వేరే హైయర్ ఎండ్ ఏమైనా ట్రీట్మెంట్ ఉందా అనేది అడుగుతారు కొంతమంది. సో వాటిలో ఏంటంటే మనకి బ్రాంకోస్కోపీ గైడెడ్, కొన్ని థర్మల్ అబ్లేషన్ కానీ, మళ్ళీ అట్లాగే మనకి లంగ్ వాల్యూమ్ రిడక్షన్ చేస్తాము. సో దాంట్లో కాయిల్స్ అయి పెడతాము. సో అట్లా కూడా చేసే అవకాశాలు ఉన్నాయి.
2: బాగుంది డాక్టర్ హరిత కృష్ణ గారు, మరి సిఓపిడి వ్యాధి ఎందువల్ల వస్తుంది, ఎవరికి వస్తుంది, ఏ విధంగా వస్తుంది, దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి అనే విషయాలు చాలా చక్కగా తెలియజేసినందుకు మీకు ఆకాశవాణి కేంద్రం తరఫున, శ్రోతల తరఫున ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ అండి.
1: ప్రూడెన్స్ హాస్పిటల్ స్థాపించిన ఏడాదిలోపే వైద్య సేవల్లో జాతీయ స్థాయి గుర్తింపును పొందిన హాస్పిటల్ ప్రూడెన్స్ హాస్పిటల్. ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరమే లేదిక.
3: అంతేకాదు, యాంజియోగ్రామ్ పరీక్ష, స్టెంటింగ్ సౌకర్యం, 2D ఎకో పరీక్ష, TMT పరీక్ష, ICU, వెంటిలేటర్, డిజిటల్ ఎక్స్రే లాంటి అధునాతన వైద్య పరికరాలు సౌకర్యాలతో సుశిక్షితులైన వైద్యులచే సురక్షితమైన వైద్య సేవలు అందిస్తుంది ప్రూడెన్స్ హాస్పిటల్.
1: మీరు సంప్రదించాల్సిన చిరునామా
3: ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్.
4: మరింతవరకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితాకృష్ణ గారి శ్రోతలకు అందించిన సలహాలు, సూచనలు విన్నారు.

0: శ్రోతలు మీరు వింటున్నారు ప్రభాతలహరి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: శ్రోతలకు గమనిక, ఈ ఉదయం 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పచ్చకామర్లు, రకరకాల అల్సర్ వ్యాధుల గురించి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు ఎపటాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు సలహాలు, సూచనలు అందిస్తారు.
2: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
0: మీరు వింటున్న ఈ పాట నాగబంధం చిత్రంలోనిది. పాడినవారు ఐశ్వర్య దారూరి, సింధుజ శ్రీనివాసన్.

0: శంకష్టహర మహాగణపతి దేవాలయంకి రావడం జరిగింది. లోకల్ కామారెడ్డి జిల్లాలో లోకల్లోనే హౌసింగ్ బోర్డ్ కాలనీ బస్ స్టాండ్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది స్వామి. ఇక్కడ చాలా మొదటిసారిగా వచ్చాను నేను, చాలా అద్భుతంగా చూస్తా ఉంటే వేలాది భక్తులు, ఈ భక్తులను చూసి అరే ఇంత మహిమ గల్లది అసలు ఏంది అని చెప్పేసి లోపలికి వెళ్ళేసరికంటే స్వామివారు స్వయంభుగా వెలిసిన శ్రీ సంకష్టహర మహాగణపతి ఆలయము. చాలా బ్రహ్మాండంగా ఉన్నారు వినాయకుడు. ఆయన నిజంగా చెప్పాలంటే చాలా భక్తుల నోటైనాను స్వామివారి దగ్గరికి వెళ్ళి స్వామివారి ముందు నిలబడి మొక్కు మొక్కి ముడుపు కడితే 41 రోజుల్లో కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న భక్తుల నోట్ల చాలా మంది నోట్ల నేను వినడం జరిగింది.
1: మీరు విన్న ఈ మాటలు ఈ శనివారం ప్రసారం కానున్న మన ఆలయాలు కార్యక్రమంలోనివి. తప్పక వినండి, తరించండి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: శ్రోతలు మీరు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్జ్ పై ప్రభాత లహరి కార్యక్రమం. కార్యక్రమంలోని మరో గీతం ఎపిక్ చిత్రం నుండి హేషం అబ్దుల్ వహాబ్ గోరేటి వెంకన్న గానం చేసిన ఈ గీతం విందాము.

0: ఇప్పుడు వినండి. ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్. ప్రూడెన్స్ హాస్పిటల్
2: కార్డియాలజీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, నెఫ్రాలజీ, ఎండోక్రానాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, గైనకాలజీ, ఆప్టమాలజీ,
1: మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, షుగర్ వ్యాధి సమస్యలు, ఎమర్జెన్సీ కేసులు, ఆర్థోపెడిక్ సర్జరీలు, జనరల్ సర్జరీలు, ఇంకా దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, పక్షవాతం, కీళ్లవాతం, అన్ని రకాల జ్వరాలు,
2: మీ ఆరోగ్య సమస్య ఏదైనా కావచ్చు, అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట నిపుణులైన వైద్యులచే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తుంది
1: ప్రూడెన్స్ హాస్పిటల్.
2: మీరు సంప్రదించాల్సిన చిరునామా
1: ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్.
3: డాక్టర్ అభిషేక్ గారు నమస్కారం అండి.
4: నమస్కారం అండి.
3: డాక్టర్ గారు, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్లో జీఈఆర్డి అనే మాట తరచుగా వింటుంటాం. ఈ జీఈఆర్డి అంటే ఏంటి?
4: జీఈఆర్డి అంటే గ్యాస్ట్రో ఇసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్. గ్యాస్ట్రో అంటే కడుపు సంబంధించింది, ఇసోఫేజియల్ అంటే అన్ననలిక సంబంధించింది, రిఫ్లక్స్ అంటే ఇప్పుడు కడుపులో నుంచి అన్ననలికలో కొన్నిసార్లు ఫుడ్ లేకుంటే యాసిడ్ రివర్స్గా రావచ్చు. దానికి సంబంధించిన కొన్ని లక్షణాలు లేకుంటే దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని గ్యాస్ట్రో ఇసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్, జీఈఆర్డి అని అంటారు.
3: అంటే ఇది ఎందువల్ల వస్తుంది ఈ సమస్య?
4: సో ఇది కూడా ఒక లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజ్. సో దీంట్లో ఎట్లా అంటే, ఒకటి మద్యపానం, స్మోకింగ్, నెక్స్ట్ అతిగా బరువు ఉండడం, ఒబేసిటీ, నెక్స్ట్ కడుపులో ఏదన్నా కారణాల వల్ల యాసిడ్ ఎక్కువ తయారవడం. యాసిడ్ ఎక్కువ తయారవడం అంటే కొన్నిసార్లు కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ అంటే హెచ్ పైలోరి అని చెప్తాం, హెలికోబాక్టర్ పైలోరి అని ఇన్ఫెక్షన్ ఉంటుంది, ఇండియాలో చాలా కామన్. దానివల్ల కూడా కడుపులో యాసిడ్ ఎక్కువ తయారవుతుంది. నెక్స్ట్ అన్ననలిక ఇంకా కడుపు జంక్షన్ ఉంటుంది, దాన్ని జీఈ జంక్షన్ ఆర్ లోవర్ ఇసోఫేజియల్ స్ఫింక్టర్ అని అంటాం. సో దాంట్లో ఆ లోవర్ ఇసోఫేజియల్ స్ఫింక్టర్ కొన్నిసార్లు ఎక్కువసార్లు అది రిలాక్స్ అవ్వడం కానీ లేకుంటే ఎక్కువసేపు రిలాక్స్ అవ్వడం కానీ దాంతో కూడా కడుపులో ఉన్న పదార్థాలు ఏమి ఉంటాయో అవి పైకి వస్తాయి. ఇంకొకటి హయాటస్ హర్నియా అని ఉంటుంది. ఇప్పుడు అది జీ జంక్షన్ ఏదో చెప్పాను జాయింట్, అది మొత్తానికి లూజ్ అయిపోవడం, దాన్ని హయాటస్ హర్నియా అంటాం. సో దాంట్లోనైతే న్యాచురల్గా కడుపులో ఏం కంటెంట్స్ ఉంటాయో అవి పైకే వస్తాయి. ఇంకా కొన్నిసార్లు ఎట్లుంటుందంటే కడుపులో ఉన్న పదార్థాలు తొందరగా చిన్న పేగులో దిగకపోవడము, దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ అవుతాయి. ఒక కారణం ఏమంటే డయాబెటీస్. డయాబెటీస్లో కొందరికి గ్యాస్ట్రోపారసిస్ అని అంటాం. గ్యాస్ట్రోపారసిస్ అంటే స్టమక్ అంటే కడుపు మూమెంట్ సరిగ్గా ఉండకపోవడం వల్ల కడుపులో ఉండే పదార్థాలు తొందరగా చిన్న పేగులో దిగవు. సో దానివల్ల కూడా అవి కొన్నిసార్లు పైకొచ్చి ఈ జీఆర్డీ చేసే అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు కడుపులోకి వెళ్ళి చిన్న పెగుకి వెళ్ళే దారి ఉంటుంది, అది సన్నం అవ్వడము, లేకుంటే కొన్నిసార్లు అల్సర్స్ అవ్వడం వల్ల అక్కడ మూసుకపోవడము, లేకుంటే క్యాన్సర్ గడ్డలు అవ్వడము, దానివల్ల కూడా కడుపు తొందరగా ఖాళీ కాదు, కడుపులో ఉంటే పదార్థాలు కిందికి దిగవు, అవి పైకి వచ్చి జీఆర్డీ చేస్తాయి.
3: దీన్ని ఏ విధంగా గుర్తించవచ్చు మనం?
4: దీన్ని ఏ విధంగా గుర్తించవచ్చు అంటే, ఫస్ట్ పేషెంట్స్ మన దగ్గరికి కొన్ని సింప్టమ్స్తోనే వస్తారు. దీని సింప్టమ్స్ ఏముంటాయంటే ఇసోఫేజియల్ అండ్ ఎక్స్ట్రా ఇసోఫేజియల్ అని రెండు దాంట్లో డివైడ్ చేస్తాము. ఇసోఫేజియల్ అంటే అన్ననలిక సంబంధించిన ప్రాబ్లమ్స్, దాంట్లో మోస్ట్ కామన్గా హార్ట్ బర్న్ని చెప్తాం. హార్ట్ బర్న్ అంటే ఛాతీలో సెంటర్లో మంట కావడం. నెక్స్ట్ రిఫ్లక్స్ అని అంటాం. రిఫ్లక్స్ అంటే కడుపులో ఉన్న పదార్థాలు యాసిడ్ కానీ ఫుడ్ కానీ యథావిధిగా పైకు రావడం, కొన్నిసార్లు నోట్లో కూడా వస్తాయి అట్లా రావడం.
3: వామిటింగ్,
4: వామిటింగ్ అంటే కడుపు పిసికి వాక్ అని వస్తుంది, అది వామిటింగ్, ఇది రిఫ్లక్స్. దీంట్లో కడుపు పిసకడం ఏముండదు, కడుపు నొప్పి ఏముండదు, జస్ట్ ఫుడ్ పైకి వస్తుంది,
3: రివర్స్ లో వస్తుంది.
4: ఎస్, ఇది రిఫ్లక్స్. సో ఇవి ఇసోఫేజియల్ సింప్టమ్స్ అని అంటాం. కొన్ని ఎక్స్ట్రా ఇసోఫేజియల్ అంటే అన్ననలిక సంబంధించడం కాకుండా కూడా వేరే అవ్వాలతో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దీంతో ఛాతి నొప్పి రావడం, లేకపోతే అది ఫుడ్ ఏది పైకి వస్తుందో అది శ్వాసనలికలో వెళ్ళడం, దాంతో కొంచెం అంటే క్వాంటిటీలో చిన్న ప్రమాణంలో వెళ్తే పేషెంట్కి దగ్గు వస్తుంది, రిపీటెడ్గా దగ్గు వస్తుంది, ఏం చేసినా తగ్గదు పేషెంట్కి. సో దాన్ని చాలా రోజుల నుంచి దగ్గు ఉంటుంది, దాన్ని క్రానిక్ కాఫ్ అని అంటాం. నెక్స్ట్ దమ్ము వస్తుంది, అస్తమా లాగా లక్షణాలు కూడా రావచ్చు. అది ఇన్ని ఆస్తమా ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ తగ్గదు. నెక్స్ట్ ఎక్కువ ప్రమాణంలో వెళ్తే నిమోనియాస్ వస్తాయి, ఛాతీలో ఇన్ఫెక్షన్ వచ్చి నిమోనియాస్ వస్తాయి, నిమ్ము పడుతుంది, దాన్ని ఆస్పిరేషన్ నిమోనియా అని అంటాము. ఇంకా ఈ నిమోనియాస్ ఒక్కటేసారి రాకుండా చాలా సార్లు ఎన్నిసార్లు మీరు ట్రీట్మెంట్ చేసినా గానీ రిపీటెడ్ గా వస్తుంటాయి. అది కూడా ఈ జీఆర్డి కారణం వల్ల కావచ్చు. కొన్నిసార్లు అది యాసిడ్ నోట్లో ఏది వస్తుందో దాంతో పండ్లు టీత్ ఇనామెల్ డెంచర్స్ అంటే టీత్ కూడా ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
3: ఇప్పుడు ఈ జీఆర్డి అన్నది వయసుతో ముడిపడేమన్నా ఉంటుందా?
4: లేదు, వయసుతో దీనికి సంబంధం లేదు. ఈవెన్ ఇవి చిన్నపిల్లలు, ఈవెన్ న్యూనాట్స్ అంటే లెస్ దెన్ 1 ఇయర్ లో కూడా చూశారు. చాలా పేరెంట్స్ ఏం కంప్లైంట్స్ వస్తారంటే పాలు తాగిన తర్వాత కొంచెం తర్వాత మొత్తం పాలు పైకి వచ్చేస్తున్నాయి, బయటకు వచ్చేస్తున్నాయి. అది కూడా ఒక రిఫ్లెక్స్ సింప్టమే.
3: లక్షణాలు ముఖ్యంగా ఎలాంటి లక్షణాలు మనం గమనించవచ్చు పేషెంట్ లోపల?
4: లక్షణాలు అంటే ఇదే చెప్పినాయి, ఇసోఫేజియల్ సింప్టమ్స్, నాన్ ఇసోఫేజియల్ సింప్టమ్స్ ఇవే ఇప్పుడు చెప్పినవే.
3: దీన్ని ఏ విధంగా మనం పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు?
4: ఫస్ట్ పరీక్షకి వెళ్ళకంటే ముందు పేషెంట్తో మాట్లాడాలి. పేషెంట్ని మాట్లాడేసి

0: పేషెంట్ ఏ కేటగిరీలో ఉన్నారు, ఈసోఫేజియల్ కేటగిరీ, ఎక్స్ట్రా ఈసోఫేజియల్ కేటగిరీ, దేంట్లో ఫిట్ అవుతున్నారో అది చూడాలి. పేషెంట్ లక్షణాలని బట్టి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేయాలి. కామన్గా పేషెంట్కి ఎండోస్కోపీ సజెస్ట్ చేస్తాము, ఎండోస్కోపీ చేస్తాము. ఎండోస్కోపీలో ఎట్లా అంటే, కొన్నిసార్లు నేను మీకు చెప్పాను హయాటస్ హర్నియా అని, హయాటస్ హర్నియా కనిపించచ్చు. అంటే అది మొత్తం ఏదో జాయింట్ ఉంటుందో అన్ననాళిక కడుపుది, అది లూజ్ ఉంటుంది. నెక్స్ట్ కొన్నిసార్లు అన్ననాళికలో అల్సర్స్ తయారవుతాయి, అది కూడా కనిపించచ్చు. నెక్స్ట్ కడుపు వ్యాధి, అంటే కడుపులో నేను చెప్పాను కొన్నిసార్లు కడుపు నుంచి చిన్న పేగుకి వెళ్ళే దారి సన్నం అయిపోతుంది, అది కూడా చూస్తాము ఎండోస్కోపీలో. ఒకవేళ మనకు ఎండోస్కోపీలో ఏం తెలుస్తలేదు అంటే, ఒకటి 24 hours పిహెచ్ మానిటరింగ్ అంటారు. దాంట్లో ఏం చేస్తాము అంటే, ముక్కు నుంచి అన్ననలిక కింది భాగం వరకు ఒక చిన్న పైప్ వేస్తాం, దానికి సెన్సర్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఫుడ్ లేకుంటే యాసిడ్ ఏదన్నా లోపల నుంచి కడుపు నుంచి అన్ననలికలు వస్తే ఆ సెన్సర్ని తలగి రీడింగ్స్ వస్తాయి మనకు. సో దాన్ని బట్టి మనము డయాగ్నోస్ చేయొచ్చు. నెక్స్ట్ ఒకటి ఇసోఫేజియల్ మ్యానోమెట్రీ అని ఉంటుంది, దాంట్లో మనము సేమ్ ముక్కు నుంచి జి జంక్షన్ అని అంటాము, అంటే ఏదో జాయింట్ ఉంటుందో అక్కడ వరకు అది క్రాస్ చేస్తాము. సో దాని ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇంకొకటి బేరియం అని అంటాము, బేరియం స్వాలో. బేరియం స్వాలోలో ఏం చేస్తాము అంటే, బేరియం అనేది ఒక స్పెషల్ డై లాగా ఉంటుంది, అది పేషెంట్ని తాపి ఎక్స్రేస్ తీస్తాం. సో ఆ బేరియం పైకి వస్తుంది లేదు అది మనకు దాంట్లో క్లియర్గా కనిపిస్తుంది. సో దీని ద్వారా మనము డయాగ్నోస్ చేయొచ్చు.
1: ఇప్పుడు ఈ జీఈఆర్డి ఏ విధంగా అరికట్టే అవకాశం ఉంది, ఇలాంటి వైద్య విధానం మనకు అందుబాటులో ఉంది?
0: జీఈఆర్డి ఎట్లుంటుందంటే, ఇది సేమ్ లైఫ్ స్టైల్ డిసీజ్. ఫస్ట్ స్మోకింగ్ స్టాప్, ఆల్కహాల్ స్టాప్ చేయాలి. నెక్స్ట్ పేషెంట్కి కొంచెం లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలి, ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ తినద్దు పేషెంట్, ఆయిలీ ఫుడ్ తినద్దు. నెక్స్ట్ ఏమైనా తిన్న తర్వాత తాగిన తర్వాత 2 hours వరకు అంగద్దు, ఒరగద్దు, పడుకోవద్దు.
1: ఓ,
0: లేకపోతే ఫుడ్ పైకే
1: వస్తుంది.
0: తిన్న తర్వాత పడుకుంటే ఫుడ్ పైకే వస్తుంది. ఓకే, అధిక బరువు ఉండడం, ఒబేసిటీ ఓవర్ వెయిట్ అంటాము, వాళ్ళు బరువు తగ్గాల, హెల్దీ డైట్ తీసుకోవాలా, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాల. దీని తర్వాత ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్ అంటాము. ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్లో మెడిసిన్స్ ఇస్తాం. మెడిసిన్స్ జనరల్గా దేనికి ఉంటాయి అంటే, ఒకటి యాసిడ్ సప్రెషన్, అంటే యాసిడ్ లెవెల్ని తగ్గడానికి. సో దాంట్లో ప్రోటాన్ పంప్ ఇనిబిటర్స్ అని ఉంటాయి, పాంటోప్రెజోల్, ఇస్మోప్రెజోల్, రాబిప్రెజోల్ ఇని ఉంటారు మీరు. దెన్ H2 receptor అంటాగోనిస్ట్ అని ఉంటాయి, రానిటిడిన్, ఫామోటిడిన్ ఇవి ఉంటాయి. దెన్ కొన్ని యాంటాసిడ్స్ ఉంటాయి, యాంటాసిడ్స్ ఏం చేస్తాయి అంటే, ఇప్పుడు ఏదో యాసిడ్ ఎక్కువ తయారైందో దాన్ని న్యూట్రలైజ్ చేస్తాయి. కొన్ని దాంట్లో రాఫ్ట్ ఫార్మింగ్ యాంటాసిడ్స్ అని ఉంటాయి. రాఫ్ట్ ఫార్మింగ్ యాంటాసిడ్స్ ఏం చేస్తుంది అంటే, ఫుడ్ ఎక్కడ వరకు మనకు కడుపులో ఉంటుందో దాని పై భాగంలో ఒకటి లేయర్ తయారు చేస్తుంది, రాఫ్ట్ అని ఒకటి లేయర్ తయారు చేస్తుంది. ఆ లేయర్ని పైకి రానియ్యాలి. సో దాన్ని రాఫ్ట్ ఫార్మింగ్ యాంటాసిడ్స్ అని అంటాము. నెక్స్ట్ పేషెంట్కి వేరే కారణం, అంటే షుగర్ ఉంటే షుగర్ కంట్రోల్ చేయడము, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడము, ఈ మెడిసిన్స్ అన్ని ఇస్తాము పేషెంట్కి. ఇంకొకటి ఏమంటే ప్రోకైనెటిక్స్ అని ఉంటాయి. నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, ఒకవేళ పేషెంట్కి డయాబెటీస్ అని ఉంటే కడుపు మూమెంట్ సరిగా ఉండదు, కడుపులో ఉన్న ఏదో కంటెంట్స్ ఉంటాయో అవి చిన్న పేగులో దిగవు. సో దాన్ని కిందికి జారడానికి ప్రోకైనెటిక్స్ అని ఉంటాయి. దాంట్లో డోంపిరిడాన్, మెటోక్లోప్రమైడ్, ఇటోప్రైడ్ అని ఇట్లా మెడిసిన్స్ ఉన్నాయి. ఈ యాసిడ్ తగ్గించే మెడిసిన్స్తో పాటు ఈ ప్రోకైనెటిక్స్ కూడా ఇస్తాము. అంటే తొందరగా స్టమక్ కూడా ఎంటీ అవుతుంది,
1: ఖాళీ
0: అయితే అవి పైకి రావు. నెక్స్ట్ ఫార్మకలాజికల్ అయిన తర్వాత సర్జికల్. సర్జికల్లో ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్ ఉంటాయి, అంటే పైనుంచి చీరకుండా జస్ట్ మనం ఎండోస్కోపీలతో మినిమల్, అంటే మినిమల్ సర్జరీ అట్లా చేస్తాము. సో దాంట్లో స్ట్రాటా ప్రొసీజర్ అని ఒకటి ఉంటుంది, గర్డెక్స్ ప్రొసీజర్ ఉంటుంది, ఆర్మా ప్రొసీజర్ అని ఉంటుంది. సో ఇవి రీసెంట్ అడ్వాన్సెస్ అన్నమాట. సో ఎండోస్కోపిక్ ఫీల్డ్లో ఇవి అడ్వాన్సెస్ ఇప్పుడు. నెక్స్ట్ కొందరు ఎట్లా అంటే, ఎండోస్కోపిక్ చేపించకుండా డైరెక్ట్గా ఆపరేషన్సే చేస్తారు. సో పాతకాలం నుంచి యాంటీ రిఫ్లక్స్ సర్జరీస్ అని కొన్ని ఉన్నాయి, యాంటీ రిఫ్లక్స్ సర్జరీస్. దాంట్లో మోస్ట్ కామన్ ఫండోప్లైకేషన్ చేస్తారు. ఫండోప్లైకేషన్ అంటే పైభాగం ఏదో ఉందో కడుపు పైభాగమే ఆ జంక్షన్ చుట్టుపక్కన చుట్టేసి స్టిచ్ చేసేస్తారు. సో అది టైట్ అయిపోతుంది జంక్షన్ కొంచెం. దాన్ని యాంటీ రిఫ్లక్స్ సర్జరీ అని అంటారు.
1: ఇది ఎంతవరకు అంటే ఆరోగ్యప్రదమైనటువంటి పరీక్ష లేదా ట్రీట్మెంట్?
0: ఫస్ట్ ఈ జీఆర్డి అనేది ఎంత కామన్ ఉంది, ఓకే? సో నియర్లీ కామన్ పాపులేషన్లో ఒక 10-15% పేషెంట్లోనే అయితే జీఆర్డి కనిపిస్తుంది, కానీ ప్రెగ్నెన్సీలో చాలా మాటికి పెరుగుతుంది. సో ప్రెగ్నెంట్ లేడీస్కి ఒక చిన్నగా అంటే సజెషన్ ఏమంటే, తిన్న తర్వాత తాగిన తర్వాత 2 hours అయితే ఖచ్చితంగా పాటించాలి. 2 hours అంగద్దు ఒరగద్దు పండుకోకూడదు. అండ్ కొన్నిసార్లు దీంతో కొన్ని కాంప్లికేషన్స్ కూడా వస్తాయి. ఇప్పుడు నేను మీకు చెప్పాను, లోపల నుంచి యాసిడ్ ఇంకా ఫుడ్ పైకి వస్తుంది కడుపు నుంచి అన్ననలికలు. సో అక్కడ కొంచెం రాపిడి చేసి అల్సర్స్ కూడా తయారవుతుంది. సో అల్సర్స్ తయారైన తర్వాత కొన్నిసార్లు ఏమంటుందంటే, అక్కడ అల్సర్ చుట్టుపక్కన గట్టిగా అయి ఆ దారి సన్నమయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఆ దారి సన్నమైతే పేషెంట్ స్టార్టింగ్లో ఏ ఫుడ్ తిన్నాడో అది అక్కడ పోయి తట్టుకుంటుంది,
1: ముందుకు కిందికి జారదు,
0: అక్కడ తట్టుకుంటుంది, నెక్స్ట్ తిన్న ఫుడ్ కిందికి జారదు. సో పేషెంట్కి ఏమనిపిస్తుంది అంటే, నాకు మింగడానికి రావట్లేదు అనేసి, ఓకే, అది చెప్తారు. సో దాన్ని ఎట్లా పరీక్షిస్తాము అంటే, ఎండోస్కోపీ ద్వారా క్లియర్ చేస్తాము. మీకు ఎగ్జాక్ట్ గొంతులో ప్రాబ్లం ఉందా లేకుంటే అన్ననలికల్లో ప్రాబ్లం ఉందా అది క్లియర్ చేస్తాము. ఒకవేళ అన్ననలికల్నే ప్రాబ్లం ఉంది, అక్కడ దారి సన్నమైపోయిందంటే, మళ్ళా దాంట్లో ఎండోస్కోపీ ద్వారా కొన్ని ప్రొసీజర్స్ చేసి డైలటేషన్ అని అంటాం, ఆ దారిని వెడల్పు చేస్తాం, వెడల్పు చేసి మెడిసిన్స్ ఇస్తాం. సో చాలా మంది పేషెంట్స్ రికవర్ అయిపోతారు.
1: బాగుంది డాక్టర్ అభిషేక్ గారు. మరి జీఈఆర్డి అనే ఇది ఒక వ్యాధి, ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, ఇది ఎందువల్ల ఉత్పన్నమవుతుంది, దీన్ని రాకుండా మనం ఏ విధంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవచ్చు, వచ్చిన తర్వాత ఎలాంటి వైద్య విధానాన్ని అవలంబించి ఆరోగ్యాన్ని బాగు చేసుకోవచ్చు అనే విషయాలు చాలా చక్కగా తెలియజేసినందుకు మీకు ఆకాశవాణి కేంద్రం తరఫున, శ్రోతల తరఫున ధన్యవాదాలండి.
0: ధన్యవాదం.
2: ప్రూడెన్స్ హాస్పిటల్ స్థాపించిన 7 ఏడాదిలోపే వైద్య సేవల్లో జాతీయ స్థాయి గుర్తింపును పొందిన హాస్పిటల్ ప్రూడెన్స్ హాస్పిటల్. ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరమే లేదిక. అంతేకాదు, యాంజియోగ్రామ్ పరీక్ష, స్టెంటింగ్ సౌకర్యం, 2D ఎకో పరీక్ష, TMT పరీక్ష, ICU, వెంటిలేటర్, డిజిటల్ ఎక్స్రే లాంటి అధునాతన వైద్య పరికరాలు సౌకర్యాలతో సుశిక్షితులైన వైద్యులచే సురక్షితమైన వైద్య సేవలు అందిస్తుంది ప్రూడెన్స్ హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. మీరింతవరకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డాక్టర్ ఎం అభిషేక్ గారి సలహాలు సూచనలు

శ్రోతలకు మరో గమనిక. ఈ నెల 4వ తేదీ అనగా రేపు ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె. సవితారాణి గారు తెలియజేస్తారు. అలాగే రేపు ఉదయం 8 గంటలకు డాక్టర్ టి. శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాట్రాక్ట్ మరియు రీఫ్రాక్టో సర్జన్ డాక్టర్ టి. శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. గమనికలు విన్నారు.

ఇంతటితో ప్రభాతలహరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ.

శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ఆలయాలు కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. కొండమీద కొలువైన అభయాంజనేయుడు, స్వయంభూగా వెలిసిన పవనసుతుడు, వందల ఏళ్ల చారిత్రక ప్రసిద్ధిగాంచిన అంజనీపుత్రుడు, కోరిన వెంటనే వర్షాలు కురిపించి కరువును పారదోలిన కరుణాకటాక్షుడు, సమర్థ రామదాసు భక్తికి మెచ్చిన అభయాంజనేయుడు, నిజామాబాద్ జిల్లా సారంగపూర్ గ్రామంలో స్వయంభూగా వెలిసిన మహారుద్రాంజనేయ స్వామి విశేషాలతో ఈనాటి మన ఆలయాలు కార్యక్రమం. వినండి, తరించండి. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం అంటూ శ్రీ ఆంజనేయ స్వామివారి నామస్మరణతో మారుమోగుతున్న దివ్యక్షేత్రం సారంగపూర్ హనుమాన్ ఆలయం. అత్యంత మహిమాన్విత క్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ దివ్య సన్నిధిలో శ్రీ మహారుద్రాంజనేయ స్వామివారు కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటున్నారు.

0: మన నిజామాబాద్ జిల్లాలో ఉన్న అతి ప్రాచీన హనుమంతుని క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న ఈ దివ్యాలయం నిజామాబాద్ పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలో నిజామాబాద్ నుండి బోధన్కు వెళ్లే దారిలో ఉన్న సారంగ్పూర్ గ్రామంలో అలరారుతోంది. ఒకప్పుడు ఈ ఆలయం గల ప్రాంతం మొత్తం పెద్ద అడవిలాగా ఉండేదట. ఇక్కడి ఎత్తైన కొండల మీద రాయిల నుండి ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలిసారు అని చెబుతారు. ఆంజనేయుడు వెలిసిన తర్వాత చాలా ఏళ్లకు శ్రీ సమర్థ రామదాసు ఈ ఆలయాన్ని కట్టించారు అని అంటారు. ప్రశాంతతకు పరమార్థ చింతనకు వేదికగా ఉంది ఆలయం. పట్టణ వాతావరణానికి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో ఆహ్లాదాన్ని సొంతం చేసే ఈ దివ్య క్షేత్రం మహిమాన్వితమైన ప్రాచీన క్షేత్రంగా విరాజిల్లుతోంది.
1: హనుమంతుడు భక్త శ్రేష్ఠుడిగా, మహాబల వీర యోధుడిగా హైందవులకు ఆరాధ్యుడయ్యారు. ద్వైత సంప్రదాయాన హనుమంతుడు ముఖ్య ప్రాణ దైవంగా విరాజిల్లుతున్నారు. అలా మన భక్త పారాయణ గ్రంథాలలో విశిష్టమైన భక్తాగ్రేశ్వరుడిగా ఖ్యాతికెక్కిన దైవం హనుమంతుడు కొలువైన దివ్యక్షేత్రం ఈ సారంగపూర్.
0: సారంగపూర్ ఆంజనేయ ఆలయానికి వెళ్లే దారి మొత్తం ఘాట్ రోడ్డులా తలపిస్తుంది. స్వాగత తోరణం నుండి ముందుకు వెళితే విశాలమైన ప్రాంగణంలోకి చేరుకుంటాం. ఇక్కడ చాలా పెద్ద స్థలంలో తోట కనువిందు చేస్తోంది. పెద్ద పెద్ద వృక్షాలతో చుట్టూ పచ్చని ప్రకృతితో ఈ తోట అందంతో పాటు ఆహ్లాదంగా కూడా ఉంటుంది. ఇక్కడ పెద్ద ఆట స్థలం, ఉయ్యాలలు, రంగుల రాట్నాలు ఇంకా ఇలాంటివి ఎన్నో దృశ్యమానమవుతాయి. అలాగే ఓ దిక్కు ఆలయ ప్రధాన ముఖద్వారం ఉంటుంది. ఇది ఆ కాలపు రాచరికపు గుర్తుగా కనబడుతోంది. వీటిని దాటుకుని పైకి వస్తే దేవాలయ ప్రాంగణంలోకి చేరుకుంటాం. ఓ దిక్కు కోటలాంటి ప్రవేశద్వారం, మరో దిక్కు కుడిమీదకు వెళ్లడానికి మెట్లు కనబడతాయి. ఈ మెట్లు పెద్ద రాళ్లను తొలచి కట్టబడ్డాయి. అందుకే వాటి మధ్య నుండి వెలుతోంటే కొండ గుహల మధ్యలో నుండి వెలుతున్న అనుభూతి కలుగుతుంది. విశాలమైన రాతి వరండా, రాతి స్తంభాలు మొత్తం సింధూర వర్ణంలో మెరిసిపోతూ ఉంటాయి.

0: అతి ప్రాచీన హనుమంతుని ఆలయంగా విరాజిల్లుతున్న ఈ దివ్యాలయం 16వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ గురువు సమర్థ రామదాసు కోరిక మేరకు అప్పటి నిజాం ప్రభువు కట్టించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది.
1: ఇక్కడ ఈ క్షేత్రంలో ఆంజనేయ స్వామివారు కొలువై ఉండడానికి పురాణ కథ ఒకటి ప్రచారంలో ఉంది. ఆ వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందామా మరి.
0: క్రీస్తు శకం 1611వ సంవత్సరంలో నిజాం రాజులు పరిపాలిస్తున్న సమయంలో 3 సంవత్సరాల పాటు తీవ్రంగా కరువు కాటకాలు సంభవించాయట. దీంతో ప్రజలు నానావస్థలు పడ్డారట. ఇది గమనించిన ఆ ప్రాంతపు మహారాజు బ్రాహ్మణులను పిలిచి వరుణ యజ్ఞం చేయాల్సిందిగా ఆదేశించాడట. తరువాత వర్షాలు కురవకపోతే మరణ దండన విధిస్తానని కూడా హెచ్చరించాడట. దాంతో దిక్కుతోచని ఆ బ్రాహ్మణులు సారంగం అనే అగ్రహారానికి దగ్గరలో గల అడవికి వెళ్ళి వర్షాల కోసం ఘోర తపస్సు చేసి యజ్ఞం నిర్వహించారట. అయినా వర్షాలు పడకపోవడంతో బ్రాహ్మణులు ఆందోళన చెందుతూ ఉండగా ఛత్రపతి శివాజీ గురువైన సమర్థ రామదాసుకు ఆంజనేయ స్వామి ప్రత్యక్షమై విగ్రహ రూపంలో తనను పూజించాల్సిందిగా కోరారట. ఈ విషయం తెలుసుకున్న బ్రాహ్మణులు సమర్థ రామదాసును ఆయా పూజలన్నీ స్వయంగా నిర్వహించమని కోరారట. దాంతో సమర్థ రామదాసు వారు ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించి ఘనంగా పూజాదికాలు నిర్వహించగా కుండపోతగా వర్షాలు కురిశాయట. అనంతరం సమర్థ రామదాసు కోరిక మేరకు సారంగపూర్లో ఆంజనేయ స్వామివారిని అప్పటి నిజామరాజు ఆలయాన్ని కట్టించినట్లు ఇక్కడి స్థల పురాణం ద్వారా అవగతమవుతోంది. ఇక సారంగపూర్లో కొలువైన శ్రీ రుద్రాంజనేయ స్వామి ఆలయ స్థల పురాణం మరియు ఇక్కడ జరిగే పూజా విశేషాలను గురించి ఇక్కడి ప్రధాన అర్చకుడి మాటల్లోనే విందాం.
2: శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఇది సారంగపూర్ హనుమంత దేవాలయం. నిజామాబాద్ నుంచి 7 కిలోమీటర్ ఉంటుంది. అడవి ప్రాంతం, చాలా ప్రశాంతత వాతావరణం. ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి సమర్థ రామదాస్ స్వామిజీ గారు ద్వారా వెలిసింది. సమర్థ రామదాస్ స్వామిజీ అంటే ఇతను ఛత్రపతి శివాజీ గారు గురుగారు. 400 సంవత్సరాల క్రితము నిజామాబాద్ ని ఇందూర్ అనేవాళ్ళు. అప్పుడు వర్షాలు కురవలేదు. వర్షాలు కురవటానికి నిజామాబాద్ నివసించే బ్రాహ్మణులు సారంగపుర అనే అడవి ప్రాంతాల వచ్చి తపస్సు చేశారు వర్షాలు కురవటానికి. ఆ సమయం నందు సమర్థ రామదాస్ స్వామి దక్షిణ యాత్ర వెళ్తున్నారు. ఆ బ్రాహ్మణులు చేస్తున్న తపము చూసి, జపం చూసి స్వామివారు అడిగారు, మీరు ఎందుకు చేస్తున్నారు అంటే, బ్రాహ్మణులు అన్నారు కదా అయ్యా, ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి వర్షాలు కురుస్తలేవు, వర్షాలు కురవటానికి మేము ఇక్కడ తపస్సు, యజ్ఞము, హోమం చేస్తున్నామని చెప్పారు. సమర్థ రామదాస్ స్వామిజీ అక్కడనే బ్రాహ్మణులు ఎక్కడో అక్కడ ఉండేసి 11 తాను కూడా తపస్సు చేశారు. తపస్సు చేస్తే స్వామి ఉన్నారు కదా, స్వామి వారు స్వయంలో వెలిసిన విగ్రహం. సమర్థ రామదాస్ తపస్సు ద్వారా వెలిసిన విగ్రహం. ఈ సమర్థ రామదాస్ స్వామి ద్వారా వెలిసిన విగ్రహాన్ని తర్వాత రుద్రాభిషేకం చేసి స్వామికి సింధూరం పెట్టిన తర్వాత చాలా విపరీతమైన వర్షం కురిసింది. నిజామాబాద్ నివసించే అందరు భక్తులు వచ్చేసి సమర్థ రామదాస్ స్వామి దర్శనం చేసుకున్నారు. అయ్యా, మీరు లోక కళ్యాణార్థ మంచి పని చేశారు, నిజామాబాద్లో మీ గుర్తింపు ఏం లేదనేసరికి సమర్థ రామదాస్ స్వామి ప్రతిరోజు పూజ చేసుకునే రాముని యొక్క విగ్రహాన్ని నిజామాబాద్లో బ్రహ్మపురం ప్రాంతంలో విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసి అక్కడ మఠాధిపతి నియమించారు. మఠాధి

పతి అప్పటి నుంచి ఇప్పటి వరకు మఠాధిపతి గారి ఆధీనంలో దేవాలయం నడుస్తుంది. ఈ దేవాలయం కట్టి 350 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ నుండి నిజామాబాద్ వెళ్ళటానికి సునంగ మార్గం ఉన్నది, ఇప్పటి కూడా ఉంది. అది ఇక్కడ ఏంటంటే చాలా దూరం నుంచి భక్తులు వస్తూ ఉంటారు. శ్రావణ మాసంలో కొన్ని జాతర ఉంటుంది. హనుమాన్ జయంతి, చైత్ర పూర్ణిమరు హనుమాన్ జయంతి చేస్తాము. ఇక్కడ హనుమాన్ జయంతి చాలా బ్రహ్మాండంగా చేస్తాము. ఇక్కడ దీక్ష హనుమ దీక్ష వాళ్ళు మాల వేసుకున్న వాళ్ళు 11 రోజులు 21 రోజు 41 రోజు మాల వేసుకుని అక్కడనే ఉండేసి స్వామివారి దర్శనం చేస్తూ ఉదయం సాయంత్రం హనుమార్జస్ పారాయణం చేస్తూ అక్కడనే ఉంటారు. ఇక్కడ చాలా దూరం నుంచి మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి మన నిజామాబాద్ పరిసర ప్రాంతాల గ్రామాలు ఉన్న భక్తులు కూడా వస్తారు. ఇక్కడ 11 శనివారాలు కానీ 7 శనివారాలు కానీ వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుంటే వారికి ఎటువంటి కష్టాలను దూరం అవుతాయి. ఈ విధంగా ప్రతి పూర్ణిమ రోజు విశేష రోజులో ప్రత్యేకంగా భక్తులు చాలా వస్తారు. ఇంకేంటంటే ఇక్కడ గుడి ప్రాంగణంలో పిల్లలు ఆడుకోవడానికి గార్డెన్ ఉంది, ఉయ్యాలని ఆ విధంగా చాలా ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఇక్కడ వచ్చి దర్శనం చేసుకున్న స్వామి అనుగ్రహం అందరు కలుగుతాని స్వామివారి ఆశీర్వాదం ఉంటుందని ఈ విధంగా మీరు కూడా రండి, మీరు కూడా దర్శనం చేసుకోండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.

0: ఈ సారంగపూర్ క్షేత్రాన ప్రధాన ఆలయ ప్రాంగణంలో ఎడమదిక్కు ఆంజనేయ స్వామి చిన్న మందిరం కనిపిస్తుంది. దివ్య తేజస్సుతో కొలువైన హనుమ ఈ మందిరంలో కొలువయ్యాడు. ప్రధానాలయం ఎత్తైన కొండ మీద అలరారుతోంది. ఆ కొండపైకి వెళ్లడానికి మెట్ల మార్గం ఉంది. సుందరమైన పూదోటలతో రమ్యంగా దర్శనమిచ్చే ఈ ఆలయంలో మెట్ల మార్గంలో కుడివైపున శివ పంచాయతన ఆలయం అగుపిస్తుంది. ఈ ఆలయంలో మహేశ్వర లింగంతో పాటు గణపతి తదితర దేవీ దేవతలు దర్శనమిస్తారు.
1: ఈ దివ్యాలయానికి చేరుకున్న భక్తులు శుచి శుభ్రతలను పాటిస్తూ ఆలయ ప్రాంగణంలో స్వామివారికి ప్రీతి పాత్రమైన పూజా ద్రవ్యాలను సేకరించుకుని ప్రధాన ఆలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. భూత ప్రేత పిశాచ పీడల నుండి విముక్తి పొందడానికి భక్తులు శ్రీరామదూత అయిన ఆంజనేయుణ్ణి శరణు

0: శంకరకాయ నమః.
1: భక్తులు గర్భాలయంలోకి చేరుకొని గర్భాలయంలో కొలువైన మహారుద్ర ఆంజనేయ స్వామి దివ్య మంగళ రూపాన్ని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. గర్భాలయంలో రుద్రాంజనేయ స్వామివారు ప్రసన్న వదనంతో అభయప్రదాతగా భక్త జన

0: ప్రత్యక్షకుడుగా దర్శనమిస్తారు. భక్తాగ్రగేసరుడైన ఆ స్వామి తన సన్నిధికి వచ్చిన ప్రతి భక్తుడిని కంటికి రెప్పలా కాపాడతారని భక్తులు దృఢంగా నమ్ముతారు.
1: ఇంకా ఇక్కడి ఆలయ ప్రాకారాల మీద సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి మూర్తులు కనబడి భక్తి పారవశ్యంతో భక్తుల్ని తన్మయుల్ని చేస్తాయి. సదా హనుమ నామస్మరణతో మారుమ్రోగే గర్భాలయ ప్రాంగణంలో సమర్థ రామదాసు మూర్తి ఒకటి కనబడుతుంది. సమర్థ రామదాసు వారి తపోసిద్ధికి సంతసించిన ఆంజనేయుడు ఇక్కడ క్షేత్రాన కొలువయ్యాడని భక్తుల నమ్మకం.

ఆలయ ముందు భాగంలో సింధువర్ణ రూపంలో రాతి ధ్వజస్తంభం ఒకటి ఉంది. అలనాటి కట్టడాలకు నిదర్శనంగా దర్శనమిచ్చే ఈ ధ్వజస్తంభం మీద మహేశ్వర లింగాన్ని పొందుపరిచారు. కార్తీక మాసం తదితర పుణ్య దినాలలో ఈ ధ్వజస్తంభాన్ని దీపాలతో అలంకరిస్తారు. మహిమాన్వితుడైన హనుమంతుడు రుద్రాంజనేయ స్వామిగా భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటున్నాడు. దుష్టులను శిక్షించడానికి, శిష్టులను రక్షించడానికి హనుమంతుడు 9 అవతారాలలో ఆవిర్భవించాడని పురాణాల ద్వారా అవగతమవుతోంది. ప్రసన్న హనుమదావతారం, వీరాంజనేయం, వింశతి భుజావతారం, పంచముఖాంజనేయం, అష్టావశ భుజావతారం, సువర్చల హనుమంతం, చతుర్భుజ అవతారం, ధాత్రిం షడ్భుజావతారం, వానరాకాంజనేయం అనే అవతారాలలో ఆ స్వామి అవతరించి దుష్ట శిక్షణ చేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. అలాగే త్రేతాయుగాన రామావతారమున వాయుదేవుడి అంశన హనుమదవతారం ఎత్తారు. ద్వాపర యుగాన శ్రీకృష్ణ అవతారాన భీముడిగా అవతరించాడు. అలాగే కలియుగాన మధ్వాచార్యుల రూపాన అవతరించాడని వైష్ణవ ధర్మం ద్వారా అవగతమవుతోంది. తన లీలా విశేషాలచే అవతారాలను ఎత్తిన హనుమంతుడు ఈ కలియుగంలో కూడా తన లీలలతో మహిమాన్వితాలతో భక్తుల కోరికలు తీరుస్తున్నాడు.

ఆంజనేయ దీక్షలు కూడా ఈ ఆలయంలో ప్రత్యేకంగా ఉంటాయి. ప్రతి శనివారం ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి. దీంతో పాటు హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.

0: ఈ సారంగపూర్ ఆలయ సందర్శనం ఎన్నో ఆధ్యాత్మిక అనుభూతులకు మనసుల నిండా నింపుతుంది అంటున్నారు ఇక్కడికొచ్చిన కొంతమంది భక్తులు.
1: మాది కిసాన్ నగర్. నా పేరు లావణ్య. మేము భీమ్గల్ నుండి సారంగపూర్ హనుమాన్ దేవాలయంకు వచ్చాము. ఇక్కడ చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. ఇక్కడికి 3 times వచ్చాము. ఇక్కడ చాలా బాగుంది. పొద్దున్నుండి ఇప్పటిదాకా సాయంత్రం దాకా ఉంటాం అనుకుంటున్నాము. చాలా బాగుంది. ఇక్కడ పూజలు కార్యక్రమాలు అన్నీ సక్రమంగా జరుగుతాయి.
2: నా పేరు లక్ష్మి. మేము కిసాన్ నగర్ వెళ్ళి వచ్చాము. సారంగపూర్ టెంపుల్కి వచ్చాము. ఇక్కడ ఎంతో ప్రశాంతంగా ఉంది, చాలా బాగుంది, ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ ఎంతో ప్రశాంతంగా ఉన్నది. సాయంత్రం దాకా ఉండి వెళ్ళాలనుకుంటున్నాము. ఈ సారంగపూర్ టెంపుల్లో మేము కోరిన కోరికలు నెరవేరుతాయని మాకెంతో నమ్మకం.
3: అందరికీ నమస్కారం అండి. నా పేరు చిల్క ప్రవీణ్ కుమార్. మాది జాన్కంపేట్ గ్రామం, ఎడపల్లి మండలం. ఈ సారంగపూర్ హనుమాన్ విశిష్టత ఏంటంటే, శివాజీ మహారాజ్ గారు అటువంటి సమర్థ రామదాస్ మహారాజ్ గారు దీన్ని, అంటే వారికి సాత్కక్షరం ఇచ్చి హనుమాన్ వారు ఇక్కడ నేను ఉన్నానని చెప్పడంతో వేరే భక్తులందరూ ఇక్కడ హనుమాన్ని ఏర్పాటు చేయడం, ఇది చాలా అంటే చాలా పురాతనమైన మహిమగల విశిష్టత. చాలా ఈ నిజామాబాద్ జిల్లాలో కాకుండా ఇక్కడ మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా చాలా పెద్ద మొత్తంలో వస్తారు. శ్రావణ మాసంలోనైతే సోమవారం రోజు, శనివారం రోజు ఇక్కడ జాతర జరుగుతుంది పెద్ద మొత్తంలో. ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్ టెంపుల్. ఇక్కడ మేము ప్రతి శనివారము ఖచ్చితంగా వస్తాము. అక్కడనే హనుమాన్ మాలధారణ కూడా ఇక్కడ పెద్ద మొత్తంలో జరుగుతాయి. ఏది ఉన్నా కానీ ఇప్పుడు అక్కడ దుర్గాప్రసాద్ స్వామి ఎవరైతే ఉన్నారో పీఠాధిపతి, ఇక్కడ నుంచి ఇక్కడ ఈ స్వామివారు ఇక్కడ నిజామాబాద్ నాగభూషణం స్వామి గారు మాకు ఇక్కడ ఉన్నారు గురుస్వామి, ఆయన ఆదేశాల మేరకు ఇక్కడ శశిమహారాజు ప్రధాన పూజారి, ఇక్కడ శశిమహారాజు గారు చాలా బాగా అందరికీ భక్తులకు కూడా మంచిగా అన్ని విషయాలు చెప్తా ఉంటారు. జై శ్రీరామ్, జయ హనుమాన్.
4: నమస్కారం అండి. మాది కిసాన్ నగర్ గ్రామం. సారంగపూర్ టెంపుల్కి వచ్చాము.

ఇక్కడ చాలా ప్రశాంతంగా దర్శనమైంది. ఇక్కడ వాతావరణం చాలా బాగుంది, మనసుకు ఎంతో ఉల్లాసంగా సంతోషంగా ఉంది. మళ్ళీ రావాలన్న ఇష్టం కలుగుతుంది, చాలా సంతోషం. ఈ సారంగపూర్ ఆంజనేయ స్వామి దయ మాకు ఎప్పుడు ఉంటుందని మేము కోరుకుంటున్నాం.

హనుమంతుడు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు. ఈ సారంగపూరు క్షేత్రాన రుద్రాంజనేయ స్వామిగా వెలుగొందుతున్నాడు. హనుమను దర్శించుకునేందుకు వచ్చిన వారికి సకల దేవతా దర్శన భాగ్యం కూడా ఒక వరంలా కలిగించాడు. ధైర్యం, వాక్పటిమ, బలం, యశస్సు, బుద్ధి వంటి పంచమహాగుణాల్ని ఆంజనేయ స్వామి అనుగ్రహిస్తాడు. ఆ స్వామి కృపా వైభవం మనపై సదా వర్ధిల్లాలని వేడుకుందాం.

ఇది ఈనాటి మన ఆలయాలు కార్యక్రమం. వచ్చే వారం మరొక మహిమాన్విత చారిత్రక నేపథ్యం కలిగిన ఆలయ విశేషాలతో ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం. అంతవరకు సెలవు. నమస్కారం.

మీరింతవరకు మన ఆలయాలు కార్యక్రమంలో సారంగపూర్ గ్రామంలోని శ్రీ హనుమాన్ దేవాలయం విశేషాలు పునఃప్రసారం విన్నారు. వ్యాఖ్యానం శ్రీ ఎర్రంరాజు, శ్రీమతి కె ప్రసన్న. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వారు సిహెచ్ మోహన్.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 9 గంటలు. హృదయ రాగాలు శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా సినీ గీతాలు కోరే కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మీరు సందేశం పంపవలసిన మా వాట్సాప్ నంబర్ 8462245066. మరోసారి 8462245066. ఈ నెంబర్కి మీ పేరు, సినీగీతం, ప్రాంతం వివరాలు టైప్ చేసి పంపించండి. మీరు కోరిన సినీగీతం వినడానికి సిద్ధంగా ఉండండి.
1: కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
2: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆప్తాల్ టాపికల్ ఫాకల్ సర్జన్,
1: తేజ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: సెల్ 8639345694.
1: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
2: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, ఈహెచ్ఎస్, క్యాష్లెస్ సౌకర్యం కలదు.
0: కార్యక్రమంలోని మొదటి సందేశం పంపించారు కీసర ఔటర్ రింగ్ రోడ్ నుండి బబ్బూరు సదానంద్ గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్, మనోజ్ కుమార్, సదాప్రియ, సౌందర్య. వీరు కోరుతున్న పాట వసంత సేన చిత్రం నుండి. ఘంటసాల పాడింది రచన దాసరథి, సంగీతం ఎస్ రాజేశ్వర్.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
3: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
2: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
2: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
3: 9848118027.
4: మాతృత్వం ఒక మధురమైన వరం.
5: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
4: సంప్రదించండి
5: డాక్టర్ బండారి సుజాత,
4: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులు,
5: ఖలీల్వాడి, నిజామాబాద్.
6: ఫోన్ 0846225334.
3: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
3: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట.
2: 24 గంటలు అత్యవసర సేవలు.
3: NABH గుర్తింపు.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
7: ద రేమౌండ్ షాప్,
3: దసరా, దీపావళి, క్రిస్మస్ పండుగలకు
7: రెడీమేడ్ షూటింగ్స్, షర్టింగ్స్, ఫ్యాబ్రిక్స్ మరియు కస్టమ్ టైలరింగ్ సర్వీసెస్.
3: ఏకైక కంపెనీ షోరూమ్
7: ద రేమౌండ్ షాప్,
3: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్. డాక్టర్ సీను నాయక్,
2: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
3: ఖలీల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 7799090505. అబ్బా, పంటి నొప్పి.
3: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
2: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
3: ఖలీల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 9912317190.
3: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్స్, క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి
2: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
3: సెల్ 9444004837.

ప్రకటనలనంతరం హృదయ రాగాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కార్యక్రమంలోని మరో సందేశం పంపించారు కల్పన చిత్రం నుండి పాటను కోరిన శ్రోతలు ఆర్మూర్ చేనేత కాలనీ రంగాచారి నగర్ నుండి జిందం నరహరి, లక్ష్మి, జిందం భానుతేజ, మృదుల, ఉదయకిరణ్, అంగుర్ భానుతేజ, ఉదయరేఖ, రియాన్స్, హనుమహిత్, గంగామణి, ఇంకా వారి కుటుంబ సభ్యుల కోసం పి సుశీల ఆనంద్ గానం చేసిన కల్పన చిత్రం నుండి ఈ పాటను విందాం. ఈ పాటకు సంగీతం అందించారు కె.

0: అది లక్షల లాటరీ నాకా?
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: పిత్తాశయంలో రాళ్లు, అపెండిక్స్, ఫైల్స్, ఫిస్టుల, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ కి సంప్రదించండి.
3: డాక్టర్ రమేష్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అక్షర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బైన్సా. సెల్ 7036706785.
4: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
5: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
4: అరే, ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
5: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
4: దాందే ఉంది, 9490407880కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
5: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
6: హలో, ఆకాశవాణి నిజామాబాద్.

మరో సందేశం. కందకుర్తి గ్రామం రింజల్ మండలం నుండి పాటను కోరుతున్న శ్రోతలు రవీంద్రబాబు, ధృపదాబాయి, వీరి కోసం శ్రీరస్తు శుభమస్తు చిత్రం నుండి ఈ గీతం విందాం.

0: చిటుక్కు
1: చిన్నకంటి నడు మీద చిటికేసి వేయగానే తల తల మెరిసింది.

కార్యక్రమంలోని మరో సందేశం పంపించారు మేడ్చల్ జిల్లా కీసర మండలం రామలింగేశ్వర కాలనీ నుండి మానస, మాధురి, మాలక్ష్మి, మాధవి, బండరావిరాల లక్ష్మి, వరలక్ష్మి, జయలక్ష్మి, విజయలక్ష్మి, బంగారు లక్ష్మి వీరందరి కోసం అల్లుడొచ్చాడు చిత్రం నుండి ఈ పాటను విందాం.

0: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462245066. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్.
1: శ్రోతలకు గమనిక, ఈ నెల 5వ తేదీ సోమవారం ఉదయం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. అలాగే అదే రోజు అనగా సోమవారం ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు.

శ్రోతలు మీరు వింటున్నారు నిజామాబాద్ ఆకాశవాణి ప్రసారంలో హృదయరాగాలు కార్యక్రమం. కార్యక్రమంలోని మరో సందేశం పంపించారు చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్ వీరు భద్రాచలం చిత్రం నుండి పాటను వినిపించమని కోరు.

0: హృదయ రాగాలు కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం.
1: ముఖాన మొటిమల
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
5: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
4: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
5: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
4: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
5: 9848118027.
6: మాతృత్వం ఒక మధురమైన వరం.
7: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
6: సంప్రదించండి
7: డాక్టర్ బండారి సుజాత,
6: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులు,
7: ఖలీల్ వాడి, నిజామాబాద్.
6: ఫోన్ 0846225334.
4: ద రేమౌండ్ షో.
5: దసరా, దీపావళి, క్రిస్మస్ పండుగలకు
4: రెడీమేడ్ షూటింగ్స్, షర్టింగ్స్, ఫ్యాబ్రిక్స్ మరియు కస్టమ్ టైలరింగ్ సర్వీసెస్.
5: ఏకైక కంపెనీ షోరూమ్
4: ద రేమౌండ్ షో,
5: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాంక్రాస్ రోడ్, నిజామాబాద్.

మరో సందేశం. ఈరోజు సారంగపూర్ ఆంజనేయ స్వామి దేవాలయం విశిష్టత గురించి చాలా బాగా వివరించారు. ఆకాశవాణి యాజమాన్యంకి మా యొక్క ధన్యవాదాలు అంటూ మెసేజ్ చేశారు. పోచంపాడు నుండి అనూష, కరుణాకర్, రాజు, మోక్షిత, నిశాంత్, విమల, భారతి వీరు శ్రీ ఆంజనేయం సినిమా నుండి ఓ భక్తి పాటని వినిపించమని కోరుతున్నారు. వీరి కోరికపై భక్తి పాట విందాం.

0: బాలభారతి బాలబాలికల కదంబ కార్యక్రమం ప్రతి ఆదివారం ఉదయం 8:30 మీ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగా హెచ్ పై తప్పక ట్యూన్ చేసుకోండి.
1: మీరు వింటున్న ఈ పాట మేజర్ చంద్రకాంత్ చిత్రంలోనిది. ఈ పాటను కోరిన వారు రెంజల్ మండలం కందకుర్తి గ్రామం నుండి లోల గంగాధర్, సంధ్య, రాహుల్, పావని, రాఘవేంద్ర, రోహిత్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
1: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
1: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027.
3: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490407880. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.

మరో సందేశం పంపించారు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, సౌమ్య. వీరు లంకేశ్వరుడు చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు.

కొత్త శ్రోతల కోసం మరోసారి మా వాట్సాప్ నంబర్ తెలియజేస్తున్నాను 8462245066. శ్రోతలకు చివరగా గమనిక, ఈ నెల 5వ తేదీ సోమవారం ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్, థైరాయిడ్, బీపీ మొదలైన సమస్యలకు ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ వినయ్ ధన్పాల్ గారు తగిన సలహాలిస్తారు. గమనిక విన్నారు. మరో సందేశం, ఆకాశవాణి నిజామాబాద్ స్టేషన్ డైరెక్టర్ గారికి వ్యాఖ్యాతలకు ఎఫ్ఎం వింటున్న మన శ్రోతలందరికీ గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ చేశారు. వీరు పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ నుండి. వీరు కోరుతున్న పాట శివరామరాజు చిత్రం నుండి. కోరినవారు గట్ల వెంకటేష్, స్వరూప, అశ్విత్, మణిదీప్, గోని శంకరయ్య, సత్యనారాయణ.

శ్రోతలకు మరోసారి తెలియజేస్తున్నాను. రేపు ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తెలియజేస్తారు. ఇంతటితో హృదయ రాగాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 10:00 కావస్తోంది. కాసేపట్లో వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం కోసం నిర్మిస్తున్న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్లను డిసెంబర్ 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. జున్నా సోలార్, చైన్ ల్యాబ్స్ సంస్థల విరాళాలతో రూపుదిద్దుకుంటున్న ఈ కిచెన్ల పనులను నవంబర్ ఆఖరు కల్లా పూర్తి చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానిస్తారు. హైదరాబాద్లో గిగ్ వర్కర్ల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం గిగ్ వర్కర్ల సంక్షేమ చట్టం 2026ను తీసుకువచ్చింది. ఇందులో భాగంగా కార్మికులు సేద తీరడానికి, పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం చేయడానికి కొండాపూర్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అబ్జీ హౌస్ విశ్రాంతి కేంద్రాన్ని మంత్రి జి వివేక్ ప్రారంభించారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, అలైబలై ఫౌండేషన్ చైర్పర్సన్ బండారు విజయలక్ష్మి నిన్న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 22న హైదరాబాద్లో నిర్వహించనున్న అలైబలై కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా ఆయనకు ఆహ్వాన పత్రికను అందజేశారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు తార్నాక సిఎస్ఐఆర్ ఐఐసిటి ఆడిటోరియంలో జరిగే దిశ కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. హైదరాబాద్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కమిటీ సభ్యులు హాజరవుతారు. గుజరాత్ ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపింది. దీంతో ఈ బిల్లు అమలుకు మార్గం సుగమమైందని రాష్ట ప్రభుత్వం పేర్కొంది. రాష్ట ప్రభుత్వం గెజిట్లో నోటిఫికేషన్ ద్వారా నిర్ణయించే తేదీ నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుంది. స్పేసిక్స్కు చెందిన డ్రాగన్ వ్యోమనౌక ద్వారా 4 వ్యోమగాములు కేవలం 8 గంటల్లోనే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుని అమెరికాకు కొత్త రికార్డు అందించారు. బయలుదేరే సమయంలో వాతావరణంపై అనుమానాలు వ్యక్తమైనప్పటికీ ఎలాంటి అంతరాయం లేకుండా వారు సురక్షితంగా ఐఎస్ఎస్కు చేరుకోగలిగారు. యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్ అమల్లోకి వచ్చిన వినియోగదారులపై ఎలాంటి రుసుము పడదని ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి స్పష్టం చేశారు. అక్టోబర్ 15 నుంచి 2,000 రూపాయలు దాటిన కొన్ని వ్యాపార లావాదేవీలపై 0.4% ఎండీఆర్ వర్తించినప్పటికీ సాధారణ ప్రజలు, చిన్న వ్యాపారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. స్కైరూట్ ఏరోస్పేస్ సీఈఓ, ఇస్రో మాజీ శాస్త్రవేత్త పవన్ కుమార్ చందన్కు టైమ్ మ్యాగజైన్ టైమ్ 100 నెక్స్ట్ 2026 జాబితాలో చోటు దక్కింది. హైదరాబాద్ కేంద్రంగా సంస్థను స్థాపించి విక్రమ్-1 రాకెట్ను విజయవంతంగా ప్రయోగించిన ఆయనను భవిష్యత్తు తీర్చిదిద్దే తదుపరి తర నాయకుడిగా టైమ్ గుర్తించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 సమయం 10:03. వెల్కమ్ టు మార్నింగ్ మస్తీ. ముందుగా మీ అందరి కోసం ఈ బ్యూటిఫుల్ ట్రాక్.

0: మార్నింగ్ మస్తీలో ముందుగా మీరు విన్నారు మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమా నుంచి. హరిచరణ్ పాడారు, సాహితీ రచన గోపీసుందర్ సంగీతం అందించారు. శబ్ద తరంగాలపై శ్రవణ సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆకృతి మధురం ఆలోచనామృతాల నిధి

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ ఎడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: మార్నింగ్ మస్తి. లైఫ్ లో మనం ఎంచుకునే అతి కొద్ది బంధాల్లో స్నేహం ఒకటి. చిన్నప్పటి దోస్తు నుంచి కాలేజీ సరదాలు పంచుకున్న దోస్తులు, ప్రతిరోజు ఆఫీసులో కష్టసుఖాలు పంచుకునే కొలీగ్స్ వరకు, వీళ్లతో పాటు ప్రతి ఒక్కరి లైఫ్లోనూ రేడియో కూడా బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది కదా. మన లైఫ్లో రేడియో పాత్ర మర్చిపోలేనిది. ఏమంటారు?

0: చిన్ని గారు.
1: ఎంసీఏ సినిమా నుంచి దివ్య కుమార్ శ్రవణ్ భార్గవి పాడిన పాట, అది బాలాజీ రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఒక వ్యక్తిని మనం స్నేహితుడిగా ఎంచుకోవాలన్నా, మనల్ని ఒకరు స్నేహితుడిగా ఆహ్వానించాలన్నా ముందుగా ఉండాల్సింది మంచి మనసు. నిజమైన స్నేహం అనేది నమ్మకం అనే పునాదిపైన ఆధారపడి ఉంటుంది. మనస్ఫూర్తిగా ఒకరిని మన జీవితంలోకి ఆహ్వానించినప్పుడు అందులో ప్రేమ, గౌరవం, పరస్పర నమ్మకం ఖచ్చితంగా కనిపిస్తాయి. అలాంటి నమ్మకమైన నేస్తమే ఆకాశవాణి వివిధ భారతి.

బజార్లో. అలాగే సందర్శకులు వీక్షించేందుకు కచ్చిగోడి తొలుగుమల నాటకంతో పాటు ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన మాదాపూర్ శిల్పారామంలో. అందరూ ఆహ్వానితులే.

0: కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా నుంచి హేమచంద్ర పాడిన పాట. అది భాస్కర్ భట్ల రచన, మణిశర్మ సంగీతం.
1: అది యుగల గీతాల మాధుర్యం.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో.

0: మహానుభావుడి సినిమా నుంచి గీతామాధురి ఎంఎం మానసి పాడిన పాటాది, కృష్ణకాంత్ రచన, ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా నుంచి దేవిశ్రీ ప్రసాద్ స్వీయ సంగీతంలో శ్రావణ భార్గవితో కలిసి పాడిన పాట అది.
1: ఒక దేశాన్ని నిర్మించేది కళలుగని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నెలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.

0: ఊపిరి సినిమా నుంచి శంకర్ మహాదేవన్ పాడిన పాటది. గోపి సుందర్ సంగీతం, సిరివెన్నెల రచన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా పిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: మీరు వింటున్నారు మార్నింగ్ మస్తీ. మనకు కష్టం వచ్చినప్పుడు అందరూ దూరం పెట్టినా ఎలాంటి స్వార్థం లేకుండా అండగా నిలబడే వ్యక్తే అసలైన మిత్రుడు. మన బలహీనతలు, తప్పులను పూర్తిగా తెలుసుకుని కూడా మనల్ని నిస్వార్థంగా ప్రేమించేది కేవలం ప్రాణమిత్రుడు మాత్రమే. మన ఆనందాన్ని ఇతరులతో పంచుకుని రెట్టింపు చేసుకునేలా మన కష్టంలో భాగం పంచుకుని ఆ బాధను తగ్గించే అద్భుతమైన బంధమే స్నేహం. అలాంటి మనందరి ప్రియ నేస్తం ఆకాశవాణి వివిధ భారతి మనందరికి ఎప్పుడూ తోడుగా నీడగా.

స్మార్ట్ శంకర్ సినిమా నుంచి అనురాగ్ కులకర్ణి పాడిన పాట, భాస్కర భట్ల రవికుమార్ రచన, మణిశర్మ సంగీతం అందించారు. ఇంకా మార్నింగ్ మస్తీలో చివరిగా విందాం పైసా వసూల్ సినిమా నుంచి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు రాత్రి హైదరాబాద్ చేరుకుని తెలంగాణ బీజేపీ కీలక నేతలతో సమావేశమవుతారు. అనంతరం రేపు తూప్రాన్పేట్, కరీంనగర్లలో నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. కేంద్ర బొగ్గు గడల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు తార్నాక సిఎస్ఐఆర్ ఐఐసిటి ఆడిటోరియంలో జరిగే దిశ కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. హైదరాబాద్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కమిటీ సభ్యులు హాజరవుతారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం కోసం నిర్మిస్తున్న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్లను డిసెంబర్ 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. జున్నా సోలార్, చైన్ ల్యాబ్ సంస్థల విరాళాలతో రూపుదిద్దుకుంటున్న ఈ కిచెన్ల పనులను నవంబర్ ఆఖరుకల్లా పూర్తి చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానిస్తారు. ప్రధానమంత్రి బహుమతుల 8వ విడత ఈ వేలం గడువును ఈ నెల 31 వరకు పొడిగించారు. ఇందులో ఢిల్లీ మెట్రో, నూతన పార్లమెంట్, శిల్పాలు, ఫోటో ఫ్రేమ్లు వంటి రాజధాని యొక్క విభిన్న కోణాలను, కథనాలను ప్రతిబింబించే 30 రకాల జ్ఞాపికలు అందుబాటులో ఉన్నాయి. ఈ మధ్యాహ్నం 2 గంటలకు చండీగఢ్ వేదికగా భారత్ వెస్టిండీస్ మధ్య 3వ వన్డే జరగనుంది. ఇప్పటికే మొదటి 2 మ్యాచ్లలో విజయం సాధించి 2-0 సిరీస్ను కైవసం చేసుకున్న భారత్ ఈ చివరి వన్డేలోనూ విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. ఆసియా క్రీడల్లో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న ఫైనల్ క్రికెట్ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 11 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 120 పరుగులతో ఆడుతోంది. ఆసియా క్రీడల్లో రికర్వ్ ఆర్చరీ మహిళల సింగిల్స్లో భారత్ స్వర్ణం సాధించింది. కుంకుమ్ మొహద్ దక్షిణ కొరియాకు చెందిన యజిన్ను ఓడించి స్వర్ణం గెలుచుకుంది. దీంతో ఇప్పటి వరకు

18 స్వర్ణాలు, 26 రజతాలు, 35 కాంస్యాలతో మొత్తం 79 పతకాలు సాధించి పతకాల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11:02 గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమానికి స్వాగతం.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voter.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. చిగురాకులలో చిరకమ్మలకు సైతం పాట నేర్పిన బాట ఆయనది. వెన్నెల రాజుల్ని పొలికరింపచేసిన స్వరకేళి ఆయన సొంతం. ఆయన పంచిన మధురం మరపురానిది, మరవలేనిది. పెండ్యాల వారి మది శారదాదేవి మందిరం. ఆ విద్యల తల్లి అనుగ్రహంతోనే పెండ్యాల సంగీతం పండిత పామర భేదం లేకుండా అందరినీ అలరించింది. ఈనాటికి అలరిస్తూనే ఉంది. ఆయన ఎవరో తెలిసింది కదా, పెండ్యాల నాగేశ్వరరావు గారు, అలనాటి మేటి ప్రముఖ స్వరకర్త. ఆయన గురించి మాట్లాడుకుందాం ఈ గుర్తుకొస్తున్నాయిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి నుంచి. సమయం 11:16. ఇక అలనాటి మేటి స్వరకర్త పెండ్యాల నాగేశ్వరరావు గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈయన సమకూర్చిన సంగీతం సమకూర్చిన పలు చిత్రాలలో భక్తిభావంతో తొణికేసలాడిన గీతాలు రూపొందాయి. ఆ భక్తి గీతాలకు పెండ్యాల నేర్పిన బాణీలు నాటి నుంచి నేటిదాకా భక్తకోటికి పరమానందం పంచుతూనే ఉన్నాయి. అది పెండ్యాల స్వరకల్పనలోని మహత్తు.

0: ముందుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: తండ్రి నుంచి పెండియాల నాగేశ్వరరావు గారికి హార్మోనియం విద్య అబ్బింది. అదే ఆయనలో కళాతృష్ణ పెంచింది. చదువుకునే రోజుల్లోనే హార్మోనియం వాయిస్తూ పద్యాలు పాడుతూ

0: ఒక దేశాన్ని నిర్మించేది కళలుగని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: ఆకాశవాణి సమయం 11:25 గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. ఇక పెండ్యాల వారు కెఎస్ ప్రకాశ్రావు నిర్మించిన ద్రోహి చిత్రం ద్వారా సంగీత దర్శకునిగా పరిచయం అయ్యారు. వరుసగా కెఎస్ ప్రకాశ్రావు గారు నిర్మించిన చిత్రాలన్నింటికీ సంగీతం అందించారు. ఆయన బాణీలను సమకాలీకులు సైతం అభిమానించేవారు. సాలూరు రాజేశ్వరరావు ఈయన కూడా ఎంతగానో అభిమానించారు ఈయన స్వరకల్పనని.

ఇక పెండ్యాల స్వరకల్పనలో పాడాలని గాయని గాయకులు సైతం ఎంతగానో ఆరాటపడేవారు. ఆయన స్వర విన్యాసాలతో సాగినప్పుడే తమ గాన కళకు ఒక గుర్తింపు లభిస్తుందని భావించేవారు. పెండ్యాల సైతం వారి అభిలాషను పసిగట్టి వారి గాత్రానికి పరీక్ష పెట్టేవారు. ఆ పరీక్షలో గాయని గాయకులను ఉత్తీర్ణులను చేసి వారిని జనం ముందు విజేతలుగా నిలిపిన సందర్భాలు ఎన్నో ఎన్నెన్నో.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 11:31. ఇక పెండియాల సంగీతంతో దోస్తీ చేసిన వారికి అనేక రకాలైన సెంటిమెంట్స్ ఉండేవి. అన్నపూర్ణ వారి తొలి చిత్రం దొంగరాముడుకు పెండియాల సంగీతం సమకూర్చారు. ఆ చిత్రం ఘన విజయం సాధించింది. దాంతో సినిమా రంగంలో తొలి ప్రయత్నాలు చేసేవారందరూ పెండియాలనే సంగీత దర్శకునిగా ఎంచుకునేవారు. డి రామానాయుడు తమ సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన తొలి చిత్రం రాముడు భీముడు కూడా పెండియాల వారే సంగీతం సమకూర్చారు. ఇక పెండియాల స్వరకల్పనలో రూపొందిన కన్నతల్లి చిత్రం ద్వారా పి సుశీలకు తొలి అవకాశం కల్పించింది కూడా ఆయనే. ఇంకా మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి.

ఇక గీతరచేత దాశరథి పాట చిత్రసీమలో తొలిసారి వెలుగు చూసింది కూడా పెండియాల స్వరకల్పనలోనే. ఆచార్య ఆత్రేయ నిర్మించి దర్శకత్వం వహించిన వాగ్దానం చిత్రంలో దాశరథి సినిమా పాట మొదటిసారిగా జనం ముందు నిలిచింది. ఆ చిత్రానికి పెండియాల సంగీతం సమకూర్చారు. అలా పెండియాల బాణీల్లోనే దాశరథి పాట ముందు జనానికి పరిచయమైంది. ఆ తర్వాత కూడా పలువురు సినీ జనం పెండియాల తొలి సెంటిమెంట్ను అనుసరించారు. ఇక జయప్రద తొలిసారి తెరపై కనిపించిన భూమి కోసం చిత్రానికి కూడా పెండియాల వారే సంగీత దర్శకులు.

అనేక విజయవంతమైన చిత్రాలకు స్వర రచన చేశారు పెండ్యాల. అయితే ఏనాడు విజయం వచ్చిందని పొంగిపోలేదు, పరాజయం ఎదురైతే కుంగిపోలేదు. తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగారు. మధురాన్ని మన సొంతం చేశారు. పెండ్యాల సంగీతంలో ఎన్నో మధుర గీతాలు మన సొంతమయ్యాయి.

చివరిదాకా మధురామృతం మనకు అందించడానికే ప్రయత్నించారు పెండ్యాల. తన సంగీత ప్రయాణంలో సందర్భోచితమైన స్వరకల్పన చేయడానికే తప్పించారు ఆయన. ఆయన సంగీతం సమకూర్చిన చిత్రాల ఫలితాల్లో తేడాలు ఉండి ఉండవచ్చు, కానీ పెండ్యాల సంగీతం సదా మధురాన్నే మనకి సొంతం చేసింది.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. సమయం 11:50. పెండ్యాల నాగేశ్వరరావు గారు తెలుగు చిత్రాలకు దొరికిన అద్భుత సంగీత దర్శకుల్లో ఒకరు. తెలుగు సినిమా సంగీతాన్ని గగన దశకు తీసుకెళ్లి తారాపదంలో నిలబెట్టి ఆచంద్ర తారార్కం ఆ మధుర సంగీతాన్ని వింటూ పరవశిస్తూ పాడుకునేలా చేసిన చలనచిత్ర సంగీత సామ్రాట్ పెండ్యాల నాగేశ్వరరావు.

పెండియాల గారి వేల పాటల్లో అది క్లబ్ పాటైనా, అందులో మాధుర్యం తొంగి చూసినట్టే హిందీ పాటని అనుసరించిన, పాశ్చాత్య ధోరణిని అనుకరించిన, అందులో తెలుగుదనం ఉట్టిపడుతుంది. సంగీత రసహృదయులకి, గాయనీ గాయకులకి, అందరికీ నచ్చే సంగీతమైనది.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అమృత గీతం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి నుంచి. పాటలు రాయడంలో గీత రచయితల శైలి ఎవరికి వారిదే ప్రత్యేకం. రచయిత వెన్నెల కంటి రాసిన సేను సినిమాలోని ఈ పాట కళ్ళని వాకిళ్లుగా చేసి ప్రేమ తలుపులు తీయిస్తుంది. ఆకాశ దీపాలను ఇలా చేర్చేసి సంగీతాన్ని సంకేతంగా మార్చి ప్రియగీతం, మధు జలపాతం అంటూ మురిపించే ఈ పాట

0: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి అమృత గీతం వింటున్నారు. సమయం 12:18. ఇక 1999లో వచ్చిన ప్రేమించేది ఎందుకమ్మా సినిమాలోని ఈ పాట సిరివెన్నెల కలం చేసిన మరొక మ్యాజిక్ అని చెప్పొచ్చు. నవ్వులో ఉన్న హాయిని, సంతోషంలో ఉన్న అనుభూతిని తెలియజేసే ఈ పాట

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అమృత గీతం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 12:24. ప్రేమ, విరహం, బాధ, కోపం, ఇలా ఎలాంటి భావాన్నైనా పాటలో పలికించడం గీత రచయిత వంతైతే దాన్ని అంతే అందంగా అనుభూతితో పాడడం గాయని గాయకుల వంతు. అలా వేటూరి సాహిత్యానికి ప్రాణం పోస్తూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన సరిగమల చిత్రం నుంచి

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ఆర్థిక సామాజిక అభివృద్ధి విధానాల రూపకల్పనలో విధానకర్తలు క్షేత్రస్థాయి వాస్తవాలను అవగాహన చేసుకోవాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్ అమెరికా ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో చార్టర్డ్ అకౌంటెంట్లు ముఖ్య భూమిక పోషిస్తారని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. మధ్యప్రదేశ్ భోపాల్లో ఈరోజు జరిగే రాష్ట్రస్థాయి గోపాలక్ సమ్మేళనంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటారు. ఆసియా క్రీడల్లో గోల్ఫ్, రికర్వ్ ఆర్చరీ వ్యక్తిగత విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించిన తొలి భారత మహిళలుగా ప్రణవి ఉర్స్, కుంకుమ్ మొహోద్లు చరిత్ర సృష్టించారు. ఆర్థిక సామాజిక అభివృద్ధి విధానాల రూపకల్పనలో విధానకర్తలు క్షేత్రస్థాయి వాస్తవాలను అవగాహన చేసుకోవాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 5వ కౌటిల్య ఆర్థిక సదస్సు 2026లో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ విధానాలు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సరళంగా ఉండాలని అన్నారు. దేశంలో కొనసాగుతున్న ఆర్థిక సంస్కరణలు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉన్నాయని పేర్కొన్నారు. ఆర్థిక సామాజిక స్థితిస్థాపకతలను వేరు చేయలేమని, అభివృద్ది దేశంలోని అన్ని ప్రాంతాలకు, సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చాలని ఉపరాష్ట్రపతి అన్నారు.
1: A faster transformation is taking place in the economical growth of India. Once we were the underdeveloped economy, from there we moved on to the developing economy. From there we are moving towards the developed economy. We can call ourselves as a developed economy if it is an inclusive development of everyone. That is where the real development benefit should reach the nook and corner of the country.
0: భారత్ అమెరికా ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో చార్టర్డ్ అకౌంటెంట్లు ముఖ్య భూమిక పోషిస్తారని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. సరిహద్దు పన్నులు, నియంత్రణ, ఆర్థిక పాలన వంటి విషయాలలో వ్యాపారాలకు మార్గనిర్దేశం చేయడంతో పాటు దేశీయ సంస్థలను ప్రపంచ పెట్టుబడులకు సిద్దం చేయడంలో వారు ప్రధాన పాత్రను పోషిస్తారని తెలిపారు. చికాగో, మిచిగాన్, ఓహాయో చాప్టర్లకు చెందిన భారత చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇన్స్టిట్యూట్ నాయకత్వం సభ్యులతో జరిగిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సమావేశంలో భారత్ అమెరికా ఆర్థిక భాగస్వామ్య అవకాశాలను విస్తరించడంపై చర్చించినట్లు పీయూష్ గోయల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. రోగ నిర్ధారణ, చికిత్స సహా వైద్య రంగంలోని అన్ని విభాగాలలో రోబోటిక్స్ ఒక కీలక సాధనంగా మారుతోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. సొసైటీ ఆఫ్ రోబోటిక్ సర్జరీ అంతర్జాతీయ సదస్సులో మంత్రి ప్రసంగిస్తూ ఆరోగ్య సంరక్షణలో రోబోటిక్స్, ఏఐ, నానోసైన్స్ ఒక ఖచ్చితమైన వ్యవస్థను సృష్టిస్తాయని అన్నారు. వైద్య విభాగాలలో ఏఐని వినియోగిస్తున్నట్లే భవిష్యత్తులో రోబోటిక్ వైద్యం, రోబోటిక్ ఎండోక్రైనాలజీ, రోబోటిక్ కార్డియాలజీ వంటి సాంకేతికతలు ఆవిర్భవించవచ్చని పేర్కొన్నారు. జీనోమ్ ఇండియా కార్యక్రమం గురించి ప్రస్తావిస్తూ ఇప్పటికే 10,000 మంది జన్యు క్రమాన్ని నిర్ధారించామని, భవిష్యత్తులో ప్రతి నవజాత శిశువు జన్యు క్రమాన్ని నిర్ధారిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు చికాగోలో ఆర్చర్ డేనియల్స్ మిడ్లాండ్ బోర్డు చైర్మన్ సీఈఓ జువాన్ రికార్డో లూసియానోతో సమావేశమయ్యారు. భారత్లో ఏడీఎం ఉనికిని విస్తరించే మార్గాలు, పెట్టుబడి అవకాశాలపై తాము చర్చించినట్లు గోయల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. వేగంగా విస్తరిస్తున్న భారత ఆహార శుద్ధి రంగం, ఆధునిక వ్యవసాయ వాల్యూ చైన్లు వంటివి అభివృద్ది సహకారానికి గణనీయంగా తోడ్పడుతున్నాయని చెప్పారు. ఆహార శుద్ధి రంగంలో సుస్థిర వృద్ధికి, దీర్ఘకాలిక సహకారానికి భారత్ అపారమైన అవకాశాలను అందిస్తుందని మంత్రి అన్నారు. మధ్యప్రదేశ్ భోపాల్లోని బీహెచ్ఈఎల్ దసరా మైదానంలో ఈరోజు జరిగే రాష్ట్రస్థాయి గోపాలక్ సమ్మేళనంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పశు సంరక్షణ రంగంలో విశేషంగా కృషి చేసిన మహిళా పశు పోషకులను అమిత్ షా సత్కరిస్తారు. డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ కామధేను యోజన లబ్దిదారులకు ఆమోద పత్రాలను పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమానికి ఆ రాష్ట ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ హాజరవుతారు. పాల ఉత్పత్తి, పాడి రంగాన్ని ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో 35,000 మందికి పైగా పశు పోషకులు, పాడి సహకార సంఘాల సభ్యులు హాజరవుతారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓడల నిర్మాణం, సముద్ర సామర్థ్యంలో స్వయం సమృద్ధి సాధించడంలో భారత షిప్పింగ్ కార్పొరేషన్ కీలక పాత్ర పోషించాలని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ పిలుపునిచ్చారు. నిన్న జరిగిన ఎస్సీఐ 65 ఏళ్ల ఆవిర్భావ దినోత్సవంలో మంత్రి మాట్లాడుతూ, దేశ ఇంధన వాణిజ్య భద్రతను కాపాడడంలో ముఖ్యంగా ఇటీవలి హార్ముజ్ జలసంధి సంక్షోభ సమయంలో ఎస్సీఐ పోషించిన పాత్రను మంత్రి కొనియాడారు. సముద్రయాన అమృతకాల్ విజన్ 2047 కింద 2047 నాటికి నౌకా నిర్మాణంలో అగ్రగామిగా నిలవాలన్న భారత ఆశయానికి జాతీయ నౌకాదళం కేంద్ర బిందువు అని మంత్రి అన్నారు. ప్రధానమంత్రికి అందించిన బహుమతులు, జ్ఞాపికల 8వ విడత ఈ వేలం గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించారు. ఈ విడతలో ఢిల్లీ నగర విభిన్న కోణాలను ప్రతిబింబించే 30 రకాల జ్ఞాపికలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటిలో 9 ఫోటో ఫ్రేమ్లు, 9 జ్ఞాపికలు, 6 విగ్రహాలు, శిల్పాలు ఉన్నాయి. అలాగే 2 ఢిల్లీ మెట్రో నమూనాలు, 1 క్రీడా జ్ఞాపిక, ఆధ్యాత్మిక వస్తువులు, పెయింటింగ్, కళాఖండాలు, చేతి వృత్తుల వస్తువులు ఈ సేకరణలో ఉన్నాయి. రోహిణిలోని విద్యార్థి నుంచి ఢిల్లీ మెట్రో, శాసనసభ, నూతన పార్లమెంట్ వరకు ఢిల్లీలోని విభిన్న కథనాలను ఈ జ్ఞాపికలు తెలియజేస్తున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు తమ అద్భుత ప్రదర్శనతో బాక్సింగ్, రెజ్లింగ్, గోల్ఫ్, ఆర్చరీ విభాగాల్లో 18 స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నారు. మహిళల వ్యక్తిగత రికర్వ్ ఈవెంట్లో కుంకుమ్ మొహోద్ ఉత్కంఠభరితమైన షూటాఫ్లో దక్షిణ కొరియాకు చెందిన యజిన్ను ఓడించి బంగారు పతకం సాధించారు. వ్యక్తిగత రికర్వ్ ఈవెంట్లో ఆసియా క్రీడల పతకం గెలిచిన తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించారు. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్లో స్థానాన్ని ఖాయం చేసుకున్నారు. ఆసియా క్రీడల్లో స్వర్ణం పతకం సాధించిన తొలి భారత మహిళా గోల్ఫ్ ఛాంపియన్గా ప్రణవి ఉర్స్ సంచలనం సృష్టించారు.

0: ఇచ్చారు. ఫైనల్ రౌండ్లో కేవలం ఒక స్ట్రోక్ స్వల్ప ఆధిక్యాన్ని నిలబెట్టుకుని ఈ చారిత్రాత్మక ఘనతను సాధించారు. అదితి, అశోక్, దీక్షా దాగర్లతో పాటు భారత జట్టుకు రజత పతకాన్ని అందించడంలోనూ ఆమె కీలక పాత్ర పోషించారు. కాగా 2002లో శివ్ కపూర్ పురుషుల వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించారు. ఆసియా క్రీడల క్రికెట్లో భాగంగా జపాన్లోని నిషిన్లో భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ కడపటి వార్తలు అందే సమయానికి 7 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 43 పరుగులతో ఆడుతోంది. 3 వన్డే మ్యాచ్ల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే 3వ వన్డే మ్యాచ్లో భారత్ వెస్టిండీస్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. 2 మ్యాచ్లలో విజయం సాధించి సిరీస్ను 2-0 తేడాతో కైవసం చేసుకున్న భారత్ క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, కేరళం, మాహే, లక్షద్వీప్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయని తెలిపింది. కొంకణ్, గోవాలో ఈరోజు వేడి తేమతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మాదక ద్రవ్యాల స్మగ్లర్ నవప్రీత్ సింగ్ను తుర్కీయే భారత్కు అప్పగించడంతో భారత్ ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నవప్రీత్ సింగ్ నవాబ్ విర్క్ అనే నకిలీ గుర్తింపుతో తుర్కీయే పౌరసత్వం పొంది ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్కు హెరాయిన్ వంటి మెథామ్ ఫెటమిన్లను అక్రమంగా రవాణా చేస్తూనే ఉన్నాడని అమిత్ షా సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఏజెన్సీలు అతని అసలు గుర్తింపును బయటపెట్టేందుకు అతని ఆచూకీని కనుగొని దేశ బహిష్కరణను ఖరారు చేశాయని మంత్రి అన్నారు. హార్ముజ్ జలసంధిలో కువైట్కు చెందిన ట్యాంకర్పై క్షిపణి దాడి జరగడంతో 5 భారతీయ పౌరులను ఒమన్ అధికారులు రక్షించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆర్థిక సామాజిక అభివృద్ధి విధానాల రూపకల్పనలో విధానకర్తలు క్షేత్రస్థాయి వాస్తవాలను అవగాహన చేసుకోవాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్ అమెరికా ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో చార్టెడ్ అకౌంటెంట్లు ముఖ్య భూమిక పోషిస్తారని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. మధ్యప్రదేశ్ భోపాల్లో ఈరోజు జరిగే రాష్ట్రస్థాయి గోపాలక సమ్మేళనంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటారు. ఆసియా క్రీడల్లో గోల్ఫ్, రికర్వ్ ఆర్చరీ వ్యక్తిగత విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించిన తొలి భారత మహిళలుగా ప్రణవి ఉర్స్, కుంకుమ్ మహోదులు చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, ఆకాశవాణి స్టూడియోస్లో 12:40 సూపర్ హిట్ సాంగ్స్ విందాం. మరి ఇప్పుడు విందాం రంజిత్ శ్రావణ భార్గవి పడిన ఈ పాట కలేజెస్.

0: పది లక్షల లాటరీ నాకా?
1: సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 12:45. ఇక మరి రంగస్థలం సినిమా కోసం మేము మాన్సీ పాడిన పాట విందాం. చంద్రబోస్ సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది గణేష్ గుల్లిపల్లి. పిల్లల సైబర్ భద్రత కోసం పాఠశాలలు, పోలీసులు, న్యాయ సేవా సంస్థలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాల్సా దక్షిణ మండల ప్రాంతీయ సదస్సులో పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని తార్నాక సిఎస్ఐఆర్ ఐఐసిటి ఆడిటోరియంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన దిశ కమిటీ సమావేశం కొనసాగుతుంది. ఆర్టీసీ మెట్రో కామన్ పాస్ ద్వారా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కు పాఠశాలలు, పోలీసులు, న్యాయ సేవా సంస్థలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలు, పిల్లల రక్షణకు అత్యున్నత ప్రాధాన్యమిస్తుందని, భరోసా కేంద్రాలు, సైబర్ ల్యాబుల ద్వారా చర్యలు చేపడుతుందని తెలిపారు. పిల్లల ఆన్లైన్ భద్రత కోసం సమగ్ర చైల్డ్ ఆన్లైన్ సేఫ్టీ ఫ్రేమ్వర్క్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. తల్లిదండ్రులు కూడా పిల్లల ఇంటర్నెట్ వినియోగంపై అవగాహన కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరూ 1930 1098 హెల్ప్ లైన్ నెంబర్లను గుర్తుంచుకోవాలని సూచించారు. ప్రమాదకర పరిస్థితుల్లో 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన కెప్టెన్ స్మిత్ మాచర్ ధైర్య సాహసాలను తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రశంసించారు. విమాన ప్రమాద క్షణాల్లో కెప్టెన్ చూపిన అప్రమత్తత, సమయస్ఫూర్తి వల్లనే అసాధ్యమనుకున్న పరిస్థితి నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని కొనియాడారు. ఆయన చూపిన తెగువ దేశానికే గర్వకారణమని పేర్కొన్న గవర్నర్ కెప్టెన్ స్మిత్ మాచర్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఇటీవల జరిగిన ఫ్లై దుబాయ్ ఘటనపై సినీ నటుడు చిరంజీవి స్పందిస్తూ ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్పై ప్రశంసలు కురిపించారు. గాయపడిన స్థితిలోనూ సమయస్ఫూర్తితో పోరాడిన ఆయన సాహసం ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు. ఆ విపత్కర సమయంలో కెప్టెన్ హనుమాన్ చాలీసా పఠిస్తూ ధైర్యాన్ని కూడగట్టుకోవడం తనను కదిలించిందని పేర్కొన్న చిరంజీవి, ఆయన త్వరగా కోలుకోవాలని ఆంజనేయస్వామిని ప్రార్థించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నిర్వహిస్తున్న రాష్ట్ర సాయి కబడ్డీ పోటీలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎస్పీ మహేష్, బి గీతేతో కలిసి ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం క్రీడాకారుల ప్రోత్సాహానికి, గ్రామీణ క్రీడల అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఒలింపిక్స్ లక్ష్యంగా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు.
1: యువత ఈ దేశానికి బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దడం ముందుకు వెళ్ళాలని చెప్పని సీఎం గారు ఓ స్పోర్ట్స్ యూనివర్సిటీనే ఈ రోజు రాష్ట్రంలో తీసుకుని వచ్చి ఒలింపిక్స్ లో మన తెలంగాణ నుండి కూడా బంగారు పతకాన్ని తీసుకొచ్చే విధంగా గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకుని వచ్చి ప్రోత్సహిస్తున్న సందర్భంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.
0: సమాజ ఆరోగ్య పరిరక్షణతో పాటు మహిళలు, చిన్నారుల సంక్షేమంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా వర్కర్ల సేవలు అభినందనీయమని ఎంపీ డీకే అరుణ అన్నారు. నారాయణపేట, ధన్వాడలలో నిర్వహించిన అంగన్ మిలన్ సేవ కార్యక్రమంలో ఆమె పాల్గొని సిబ్బందిని సన్మానించారు. ప్రధాని మోదీ జన్మదిన సందర్భంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తున్న అంగన్వాడీ, ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్ రోడ్లో కేసారం నుంచి అంత్యక్రియలకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడి పలువురు మృతి చెందగా 7 తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటనపై గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు వెంటనే మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి ఆదేశించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆర్టీసీ మెట్రో కామన్ పాస్ ద్వారా బేగంపేట నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వరకు మెట్రోలో, అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో సెక్రటేరియట్కు ప్రయాణించారు. ప్రజా రవాణాను సులభతరం చేసేందుకే ఈ కామన్ పాస్ విధానాన్ని తెచ్చామని, భవిష్యత్తులో లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం ఆటోలు, క్యాబ్లను కూడా అనుసంధానిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. ఈ వ్యవస్థ ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. దిల్సుఖ్ నగర్లోని ప్రార్థనా మందిరంపై జరిగిన దాడిని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తీవ్రంగా ఖండించారు. బాధితులను పరామర్శించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించిన ఆయన ఇది ముమ్మాటికి ముందస్తు కుట్రలో భాగమేనని స్పష్టం చేశారు. వరుసగా ప్రార్థనా మందిరాలపై దాడులు జరుగుతున్నా ప్రతిసారి నిందితులకు మతిస్థిమితం లేదని చెప్తూ పోలీసులు కేసులను పక్కదారి పట్టించడం సరికాదన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి అసలు సూత్రధారులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. నిన్న మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేళ బీజేపీ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుర్పించారు. సేవ్ డెమోక్రసీ మార్చ్ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాదని, తమ కుటుంబ వారసత్వాన్ని కాపాడుకోవడానికేనని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ప్రజలు పదే పదే తిరస్కరిస్తున్నా జీర్ణించుకోలేక ఈవీఎంలపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కర్ణాటక తెలంగాణల్లో గెలిస్తే ప్రజాతీర్పు అని, ఓడిపోతే ఈవీఎంల లోపమనడం కాంగ్రెస్ ద్వంద్వ నీతికి నిదర్శనమని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని కన్హా శాంతివనంలో ఐఎఫ్ఎఫ్ సీఓ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్త రైతులు, సహకార సంఘాల ప్రతినిధుల ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఐఎఫ్ఎఫ్ సీఓ చైర్మన్ దిలీప్ సంఘాని, రాష్ట్ర వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు హాజరయ్యారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించి భూసారాన్ని కాపాడుకోవాలని, నానో ఎరువులు, సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులను అవలంబించాలని పిలుపునిచ్చారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు, సహకార వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని ప్రతినిధులు స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పట్టణ పాలన కోసం కోర్ అర్బన్ రీజియన్ చట్టం 2026 అమల్లోకి వచ్చింది. ప్రభుత్వం జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలతో కూడిన నూతన వ్యవస్థకు గెజెట్ ద్వారా చట్టబద్దత కల్పించింది. ఈ చట్టం ద్వారా ఆస్తి పన్ను విధింపులో క్యాపిటల్ వాల్యూ సిస్టమ్ అమల్లోకి రానుంది. అక్రమ నిర్మాణాలు, చెరువుల పరిరక్షణ, మౌలిక వసతుల కల్పనలో కీలక మార్పులకు ఇది నాంది పలికింది. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో 2027-28 విద్యా సంవత్సరానికి 9-11 తరగతుల లేటరల్ ఎంట్రీ ప్రవేశాల దరఖాస్తు గడువును ఈ నెల 15 వరకు పొడిగించినట్లు డీఈఓ సచిదానందచారి ప్రిన్సిపల్ కృష్ణ తెలిపారు. అర్హులైన విద్యార్థులు నిర్ణీత వెబ్సైట్ల ద్వారా ఉచితంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్ష 10 జరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామాల్లో చేపట్టిన వీబీ జీరాంజీ పనుల్లో వేగంగా పెంచాలని మంచిర్యాల డివిజనల్ పంచాయతీ అధికారి ధర్మరాణి పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. హాజీపూర్ మండలం దొనమండలో ఏర్పాటు చేసిన గ్రామసభలో ఆమె మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావంతో ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే లక్ష్యంతో చేపట్టిన జలసిరి పనులను సత్వరమే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామం పరిశుభ్రంగా ఉంచేందుకు ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ, సేకరణ నిబంధనల మేరకు చేయాలన్నారు. ప్రజలు సోలార్ విద్యుత్తును ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు రావాలని సూర్యాపేట జిల్లా విద్యుత్ ఎస్ఈ యాదగిరి కోరారు. సూర్యాపేటలోని విద్యుత్ సర్కిల్ కార్యాలయంలో పీఎం సూర్యగారు ముక్తి బిజ్లీ యోజన పథకంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావంతో భూగర్భ జలాలు అడగంటి, జల విద్యుత్ బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ స్టేషన్కు బొగ్గు కొరత ఏర్పడి విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిందన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు అన్ని రకాలుగా అండగా ఉంటామని జిల్లా ఎస్పీ నీతికా పంత్ తెలిపారు. పోలీసుల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో జిల్లాలోని నిరుద్యోగులకు ఇస్తున్న ఉచిత శిక్షణకు సంబంధించి విద్యార్థులకు డీఎస్పీ అశోక్, సీఐలు సతీష్, రవి, రవీందర్లతో కలిసి పుస్తకాలను అందజేశారు.
2: రెసిడెన్షియల్ కూడా ఉంది, మీ అరేంజ్మెంట్స్ కోసం, మీ సెక్యూరిటీ కోసం, మీ మూవ్మెంట్ కోసం, నైట్ సెక్యూరిటీ ఎవరు ఉన్నారు, నైట్ గార్డ్ కూడా మనము పెడుతున్నాము. మీ మూవ్మెంట్ అప్పుడు ఇక్కడ నుంచి బ్యాక్ హాస్టల్ వరకు, హాస్టల్ నుంచి ఇక్కడ వరకు మనము ఫోర్స్ అప్లై చేసాము, బికాస్ మాత్రమే మీ సెక్యూరిటీ కోసం. ఇది మనము 100% మనము ఇస్తున్నాము.
0: ముఖ్యాంశాలు మరోసారి. పిల్లల సైబర్ భద్రత కోసం పాఠశాలలు, పోలీసులు, న్యాయ సేవా సంస్థలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాల్సా దక్షిణ మండల ప్రాంతీయ సదస్సులో పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని తార్నాక సీఎస్ఐఆర్ ఐఐసిటి ఆడిటోరియంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన దిశ కమిటీ సమావేశం కొనసాగుతుంది. ఆర్టీసీ మెట్రో కామన్ పాస్ ద్వారా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు మెట్రో బస్సులో ప్రయాణించారు. ప్రజా రవాణాను మరింత సులభతరం చేసేందుకు ఈ పాసులు తీసుకొచ్చినట్లు బట్టి విక్రమార్క తెలిపారు. దిల్సుఖ్ నగర్లోని ప్రార్థనా మందిరంపై జరిగిన దాడిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తీవ్రంగా ఖండించారు. సూత్రధారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో సిరి శ్రీమతి సింగం మారుతి గారి కథానిక వింటారు.
1: మధురిమా శ్రీధర్లది అన్యోన్యమైన దాంపత్యం. వీరికి ఇద్దరు పిల్లలు, రిషి రవి. పిల్లలు చక్కగా చదువుకున్నారు. ఎంఎస్ కోసం అమెరికా వెళ్ళటానికి సిద్ధపడ్డారు. మధురిమకు పిల్లలు అమెరికా వెళ్ళి సెటిల్ అవటం అస్సలు ఇష్టం లేదు. చదువులయ్యాక ఇండియాకు తిరిగి వస్తామన్న ఒప్పందంతో వారిని పంపించింది. కానీ ఎంఎస్ అయిన తర్వాత పిల్లలు, అమ్మా లోన్ తీసుకుని వెళ్ళాము, 2 ఏళ్ళు జాబ్ చేసి లోన్ తీరిన తర్వాత వస్తాము అని అన్నారు. 2 ఏళ్లలో లోన్ తీరిపోయింది. మధురిమ ఇండియాకు రమ్మని పిలిచింది. అమ్మా, సంపాదించిందంతా లోనుకే సరిపోయింది, ఇంకో 2 ఏళ్లు సంపాదించి సేవ్ చేసుకుంటాము అని అన్నారు. సరే అంది మధురిమ. అమ్మా, ఆఫీస్లో పనిచేసే అమ్మాయిల్ని ఇష్టపడుతున్నాము, పెళ్లి చేసుకుంటాము అని అన్నారు. కాదనలేక వెళ్ళి పెళ్లి జరిపించి వచ్చారు. ఇప్పుడైనా ఇండియాకు రండి అని పిలిచింది మధురిమ. మంచి ఉద్యోగం, మంచి సంపాదన, కొద్ది కాలం తర్వాత వస్తామన్నారు. తర్వాత వారికి పిల్లలు కలిగారు. మనవళ్ళు మనవరాళ్లతో హాయిగా ఆడుకుంటూ కాలం గడపాలని మధురిమ ఆశపడింది. వారిని మళ్లీ ఇండియాకు రమ్మని అడిగింది. పిల్లలు ఇక్కడ అలవాటు పడ్డారు, అక్కడ ఉండలేరు, మేము రాలేమమ్మా అని అన్నారు. ఏమీ అనలేకపోయింది మధురిమ. ఏడాదికో 2 ఏళ్లకో ఒక్కసారి వచ్చిపోయేవారు. వారు వెళ్లేటప్పుడు మధురిమ చాలా బాధపడేది, కానీ ఏమీ అనలేకపోయింది. పిల్లలు పెద్దవారు అయ్యారు, వారి చదువులతో కుదరటం లేదు అంటూ అది కూడా రావటం మానేశారు. అందుకే ఇద్దరు పిల్లలు ఉన్నవారు ఒక్కరినైనా తమ దగ్గర ఉంచుకోవాలి, వృద్ధాప్యంలో ఒకరిపైన ఆధారపడకుండా తోడు ఉంటారు అనుకుంది. కానీ అనుకున్నవన్నీ జరగవు కదా. పిల్లలు

అల్లారు. అది ఆవిడ కోపం. మేము ఎంతో కష్టపడి ఎరువులు వేసి నీళ్లు పోసి పెంచిన మొక్కల పూలను కోసుకొని పోతారు, మీకు ఎలా పుణ్యం వస్తుంది అంటూ కేకలు పెడుతోంది. మధురిమకు నవ్వు వచ్చింది. తమ కడుపున పుట్టి పెరిగిన పిల్లలే పెద్దవారు అయిన తర్వాత విద్య పేరుతో తమ విజ్ఞానపు సౌరభాలను పరాయి దేశాలలో విరజిమ్ముతూ ఉంటే, అభివృద్ధి పేరుతో అక్కడే ఉండిపోతూ ఉంటే ఏమీ చేయలేని పరిస్థితి మాలాంటి తల్లిదండ్రులది. కళ్లను గుమ్మాలకు తోరణాలుగా కట్టి అతిథులుగా వచ్చే పిల్లల రాక కోసం ఎదురుచూసే నాలాంటి తల్లిదండ్రులు ఎందరో. మనం ఉండగా ఎప్పుడు వస్తారో, అసలు పోయిన తర్వాత సమయానికి వస్తారో లేదో అని ఎదురుచూస్తూ ఉన్న నాలాంటి తల్లిదండ్రులు ఎందరో. ఆవిడ తన పిల్లల్లా పెంచుకున్న మొక్కల పూలను కోస్తేనే తట్టుకోలేకపోయిన సున్నిత మనస్కురాలు. అందుకే భగవంతుడు ఆమెకు సంతాన భాగ్యం ఇవ్వలేదేమో అనుకుంది మధురిమ. పిల్లలు గుర్తుకు వచ్చి జాలువారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ నడుం వాల్చబోయింది మధురిమ. చిన్నగా తలుపు తప్పుడు వినపడింది. ఎవరో చిన్నగా తలుపు తడుతున్నారు. శ్రీధర్ స్నానానికి వెళ్లారు. మధురిమ చిన్నగా వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా ముద్దులలికే మూడేళ్ల చిన్నారి పాప. తలుపు తెరవగానే బ్యాటూబాలు పుచ్చుకొని లోపలికి వచ్చింది. మధురిమ చుట్టూ చూసింది. ఎవ్వరూ లేరు. ఎవరమ్మా నీవు, నీ పేరేమిటి అని అడిగింది. ఆ పాప వచ్చిరాని మాటలతో సిరి అని చెప్పింది. ఇంతలో ఆ పాప అమ్మా నాన్న సిరి సిరి అంటూ వెతుక్కుంటూ వచ్చారు. హలో ఆంటీ, మీ ఎదురింటి ఫ్లాట్లోకి వచ్చాము. మేము సామాను సర్దుతుంటే మా పాప ఇలా వచ్చింది. మిమ్మల్నేమి ఇబ్బంది పెట్టలేదు కదా అని అన్నారు. అయ్యో రామా, అదేమీ లేదమ్మా అనింది మధురిమ. ఇంతలో శ్రీధర్ వచ్చారు. పరిచయాలు చేసుకున్నారు. నా పేరు అరుణ, మా వారి పేరు దీపక్. మేము సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాము అని చెప్పింది. మధురిమ వారికి కాఫీ, పిల్లలకు బిస్కెట్స్ ఇచ్చింది. శని ఆదివారాలు గడిచిపోయాయి. సోమవారం వచ్చింది. అరుణ మధురిమ దగ్గరకు వచ్చి, ఈరోజు తప్పకుండా ఆఫీస్కు వెళ్ళాలి ఆంటీ, సిరికి కేర్ సెంటర్ దొరకలేదు, ఏమి చేయాలో తోచటం లేదా ఆంటీ అంది. దానికి మధురిమ, ఏమీ కంగారు పడకు అరుణ, సిరిని మా ఇంట్లో వదిలివెళ్ళు, మీరు వచ్చే వరకు నేనే చూసుకుంటాను అంది. దానికి అరుణ, సరే ఆంటీ, మూడింటికల్లా తొందరగా ఆఫీస్ నుండి వచ్చేస్తాము అంటూ నిద్రపోతున్న సిరిని సిరికి కావలసిన సామాన్ను ఒక బుట్టలో సర్ది మధురిమకు ఇచ్చి థ్యాంక్స్ ఆంటీ అని చెప్పి రెడీ అయి వెళ్ళిపోయింది. గంట తర్వాత సిరి నిద్రలేచింది. వంటింట్లో టిఫిన్ చేసుకుంటున్న మధురిమ దగ్గరకు వచ్చి చెంగులాగి, అమ్మమ్మా అమ్మమ్మా, అమ్మ ఏది అంది. మధురిమ ఉప్మా ప్లేట్ తీసుకుని వచ్చింది. అమ్మ ఇప్పుడే వస్తుందమ్మా, పాలు తాగుతావా అని అడిగింది. సిరి ఉప్మా వైపు చూస్తూ నోరు తెరిచింది. మధురిమకు ముచ్చటేసింది. పాపకు బ్రష్ చేయించి టిఫిన్ తినిపించింది. సిరి అమ్మమ్మా ఆడుకుందామా అంటూ బ్యాటో పాలు తీసుకుని వచ్చింది. ఇదంతా చూస్తున్న శ్రీధర్, నీకు భలే కాలక్షేపం దొరికింది మధు అన్నాడు. ఇంతలో పనిమించు సీతాలు వచ్చింది. ఎవరమ్మా ఈ పాప అని అడిగింది. దానికి మధురిమ పాప సంగతంతా చెప్పింది. దానికి సీతాలు, ఎందుకమ్మా ఆ కేర్ సెంటర్లు వెతకటం, ఆ డబ్బులు ఇస్తే నేనే పాపను చూసుకుంటాను కదా అంది. దానికి మధురిమ, సరే వారికి చెప్పి చూస్తాను అంది. సాయంత్రానికల్లా అరుణ దీపకులు వచ్చారు. రాగానే మధురిమ దగ్గరకు వచ్చి, సారీ ఆంటీ, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాము, ఎంత వెతికినా మంచి కేర్ సెంటర్ దొరకలేదా ఆంటీ అని చెప్పారు. దానికి మధురిమ సీతాల సంగతంతా చెప్పింది. వారు చాలా సంతోషించారు. ప్రతిరోజు ఉదయాన్నే పిల్లకు కావలసినవన్నీ ఇచ్చి సీతాలకు అప్పగించి వెళ్లేవారు. ఎదురెదురు ఇల్లు కావటంతో సిరి ఎప్పుడూ మధురిమ దగ్గరే అమ్మమ్మా అమ్మమ్మా అంటూ చెంగు పట్టుకుని తిరిగేది. మధురిమ చేత గోరుముద్దలు పెట్టించుకుని తినేది. ఇద్దరు కిందికి వెళ్ళి ఆడుకునేవాళ్ళు. సిరి వచ్చే టయానికి మధురిమ పొద్దున్నే సిరికి ఇష్టమైన టిఫిన్ చేసి పెట్టేది, అన్నం వండి పెట్టేది. సిరి చక్కగా ఆడుకునేది. మధురిమలో మునుపటి ఉత్సాహం వచ్చింది. అరుణాదీపక్ కూడా మంచి పొరుగు దొరికినందుకు చాలా సంతోషించారు. మధురిమకు శ్రీధర్కు బయటకు ఏదైనా అవసరమైతే అరుణాదీపకులు తెచ్చిపెట్టేవారు, సహాయంగా ఉండేవారు. శ్రీధర్ మధురిమను చూసి చాలా సంతోషించారు. ఎదురు ఫ్లాట్ అమ్ముతుంటే అరుణాదీపకులు ఆ ఫ్లాటు కొనుక్కున్నారు. ఇంకేముంది, సిరి ఆ ఇంట్లో ముద్దుల మనవరాలు అయ్యింది. సిరి అమ్మమ్మ ఒకరికొకరు ఎంతో దగ్గర అయ్యారు. సిరి స్కూల్లో చేరింది. స్కూల్ నుంచి రాగానే అమ్మమ్మ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చేది.
అమ్మమ్మ దగ్గరే హోంవర్కు చేసుకునేది.

0: రే పడుకునేది. కొంతకాలం గడిచింది. సిరి ఇంటర్ పూర్తయి మెడిసిన్లో జాయిన్ అయింది. డాక్టర్ చదివింది. అరుణాదీపకులు సిరికి సంబంధాలు చుట్టం మొదలుపెట్టారు. మధురిమకు దిగులు మొదలైంది. సిరి వెళ్ళిపోతుంది అన్న ఆలోచనే భరించలేకపోతుంది. శ్రీధర్ దగ్గర బాధపడింది. దానికి శ్రీధర్, ఏమిటి మధు, మన పిల్లలే రెక్కలు వచ్చి ఎగిరిపోయారు, మనల్ని వదిలి వెళ్ళిపోయారు, పరాయి బిడ్డ మన దగ్గర ఉండాలనుకోవటం తప్పు కాదా అని నచ్చచెప్పాడు. నిజమే కదా అని మనసు సరిపెట్టుకుంది మధురిమ. ఆ రోజు సిరికి పెళ్లి చూపులు. మధురిమ శ్రీధర్లను కూడా పిలిచారు. పెళ్లికొడుకు హరీషు MD పూర్తి చేసి పక్క ఊర్లో డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. వారికి సిరి బాగా నచ్చింది. కానీ సిరి, నేను హరీష్తో మాట్లాడాలి అన్నది. సరే అన్నారు. సిరి మాట్లాడటం మొదలుపెట్టింది. అమ్మమ్మ తాతయ్య ఉన్నన్ని రోజులు వారి బాధ్యత నాదే. వారికి దగ్గర్లోనే నేను ప్రాక్టీస్ పెట్టుకుంటాను. ఇందుకు ఇష్టమైతేనే పెళ్ళి అని హరీష్తో ఖచ్చితంగా చెప్పింది. దీనికి హరీష్ కూడా ఒప్పుకున్నాడు. పెళ్ళి ఖాయమైంది. తమ పిల్లలే తమ గురించి ఇంతలా ఆలోచించలేదు. పేగు బంధాన్ని మించిన ప్రేమబంధంతో అల్లుకుపోయిన సిరికి నేను ఏమివ్వగలను అనుకుంది మధురిమ. మెడలోకి చక్కని మంగళసూత్రం గొలుసును చేయించి ఇచ్చింది. సిరి హరీష్ల పెళ్లి వైభవంగా జరిగింది. సిరి అదే కాలనీలో ఒక ఇల్లు తీసుకొని ప్రాక్టీస్ పెట్టింది. దేవుడిచ్చిన అమ్మమ్మ తాతయ్యలను ఎంతో ప్రేమగా కంటికి రెప్పలా చూసుకుంది. ఒక చిన్న విషయం, భగవంతుడు పరిస్థితుల కారణంగా ఒక బంధాన్ని దూరం చేసినా మరో దియ్యని బంధాన్ని తప్పక కలుపుతాడు. ఇది నిజం కదా? మీరేమంటారు? కథలు కబుర్లు కంచికి మనం ఇంటికి.
1: మీరింతవరకు సిరి శ్రీమతి సింగం మారుతి గారి కథానిక

0: మ్యూజిక్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. నిలయంలో సమయం 1:33. ఇక ఒక మొబైల్ హాస్పిటల్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ హాస్పిటల్లో డాక్టర్తో పాటు ఉండే నలుగురు సిబ్బందితో పాటు రోజు ఒక ప్రణాళిక ప్రకారం పొద్దుటి నుంచి సాయంకాలం వరకు 2 ఊర్లకు తిరుగుతూ ఉంటుంది. అప్పటికప్పుడు బీపీ షుగర్తో పాటు దాదాపు 64 రకాల వైద్య పరీక్షలు చేసి మందులు కూడా ఇస్తుంది. ఇక వ్యాధి తీవ్రతను బట్టి అవసరమైన చికిత్సల కోసం పెద్ద పెద్ద హాస్పిటల్కి కూడా పంపిస్తుంది. ఇంకా నెలకోసారి ఎముకలు, దంతాలు, కంటి సమస్యలు ఉన్న వాళ్ళ కోసం స్పెషల్ వైద్య సేవలను కూడా అందిస్తుంది ఈ హాస్పిటల్. మరి ఈ హాస్పిటల్ ఎప్పటి నుంచి ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది, ఎవరు ప్రారంభించారు తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. ఇక మనం మాట్లాడుకుంటున్న మొబైల్ హాస్పిటల్ గత ఏడాది జూన్ నుంచి ఈ సేవలను నిరంతరం కొనసాగిస్తూనే ఉంది. గంటల తరబడి హాస్పిటల్స్లో వేచి ఉండాల్సిన పని లేకుండా ఎంతో మందికి ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్న ఈ మొబైల్ హాస్పిటల్ వెనకాల ఉన్న ఆపన్న హస్తం ఎవరిది అంటే అనంతగిరి మండలంలోని కృష్ణాపురానికి చెందిన 30 ఏళ్ల శ్రీకాంత్ది. చిన్న వయసులోనే సమాజ శ్రేయస్సు కోసం ఇంతలా తప్పన పడుతున్న ఈ అబ్బాయికి అసలు ఆలోచన ఎలా వచ్చింది అంటే, లక్షల రూపాయల సేవ కోసం కేటాయిస్తున్న శ్రీకాంత్ పుట్టుకతోనూ శ్రీమంతుడేమీ కాదు, కటిక పేదరికం అనుభవించాడు. ఎలాగైనా ఒక స్థాయికి రావాలన్న లక్ష్యంతో ఎదిగిన వ్యక్తి శ్రీకాంత్ వ్యవసాయ కుటుంబంలో పుట్టాడు. ఇద్దరు అక్కలు. నాన్నకి ఆరోగ్యం సహకరించకపోవడంతో కుటుంబ భారం తల్లి మీద పడింది. ఎన్నో కష్టాలు పడుతూ పిల్లల్ని పెంచుకుంటూ వచ్చింది. తల్లి పడిన కష్టాలని పూర్తిగా కళ్ళారా చూసిన శ్రీకాంత్ పేదరికం నుంచి బయటపడాలంటే కుటుంబ పరిస్థితులు మారాలి అంటే చదువు ఒక్కటే పరిష్కారమని బలంగా నమ్మాడు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా చదువు మీద దృష్టి పెట్టి బాగా చదువుకున్నాడు. ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ ప్రతి

ఇక్కడ మొబైల్ హాస్పిటల్ నడుపుతున్న శ్రీకాంత్ అనే వ్యక్తి గురించి చెప్పుకుంటున్నాం కదా. బీటెక్ పూర్తి చేశాక శ్రీకాంత్ ఎలా అయినా కష్టపడి పై చదువులకు అమెరికా వెళ్లాలనుకున్నాడు. అయితే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమైన శ్రీకాంత్కి అది చాలా పెద్ద విషయం. కానీ ఎలా అయినా ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడాలని అమెరికాకు వెళ్ళాడు. అందుకు తల్లి నగలు కూడా అమ్మేయాల్సి వచ్చింది. బ్యాంకులో లోన్ కూడా తీసుకున్నాడు. స్తోమతకు మించి వేసిన ఆ ఒక్క అడుగే శ్రీకాంత్ జీవితాన్ని మార్చేసింది. తల్లి నగలమ్మే బ్యాంకు లోన్ తీసుకుని అమెరికా వెళ్లిన శ్రీకాంత్ 2014లో మాస్టర్స్ పూర్తి చేసి ఒక మంచి కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం తెచ్చుకున్నాడు. కష్టాలు పేదరికం తెచ్చిపెట్టిన ఆ విజయమే తర్వాత శ్రీకాంత్ ఆలోచనలను సేవాబాట పట్టించింది. శ్రీకాంత్ గురించి మరింత మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

చైతన్య స్పూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. పుట్టిన ఊరికి తన వంతు సాయం చేయాలనుకున్న శ్రీకాంత్ ఒక ఫౌండేషన్ను ప్రారంభించారు. అందరికీ వైద్యం విద్య అందాలంటూ వాటి మీదనే దృష్టి పెట్టి గత ఏడాది 45 లక్షల ఖర్చు పెట్టి వ్యాన్లో మొబైల్ హాస్పిటల్కు శ్రీకారం చుట్టారు. నెలకు 6 లక్షల రూపాయలకు పైగా వెచ్చిస్తూ దాదాపు 40 గ్రామాల ప్రజలకు వైద్యం అందిస్తున్నారు. ఇంకా పేద విద్యార్థులకు అండగా నిలుస్తూ ఆర్థిక సాయం కూడా చేస్తున్నారు.

చైతన్య స్ఫూర్తిలో మనం మాట్లాడుకుంటున్నాం శ్రీకాంత్ అనే వ్యక్తి గురించి. ఇక పుట్టిన ఊరికి తన వంతుగా సాయం చేయాలనుకున్న శ్రీకాంత్ పేద ప్రజలకు అండగా నిలుస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇప్పటి వరకు 30 మంది విద్యార్థులకు 15 లక్షల రూపాయల వరకు ఫీజు కట్టాడు. చిన్న సాయం కూడా జీవితంలో పెద్ద మార్పు తెస్తుంది అంటూ తన సేవా కార్యక్రమాల్ని మరిన్ని గ్రామాలకు చేరువ చేసే ప్రయత్నంలో ఉన్నాడు శ్రీకాంత్. డబ్బు సంపాదించడంలో కాదు, దాన్ని సరైన మార్గంలో ఖర్చు పెట్టడంలోనే అసలైన ఆనందం ఉందని చెప్పే శ్రీకాంత్ జీవితం అందరికీ స్ఫూర్తి పాఠమే.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 2:15 మెలడీ టైం కి స్వాగతం. మంచి మంచి పాటలతో ఈ మెలడీ టైం సిద్ధంగా ఉంది. మరి ఇక చెట్టు కింద ప్లీడర్ సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట విందాం. జొన్న విత్తుల సాహిత్యానికి ఇళయరాజా సంగీతం అందించారు.

కొండవీడి దొంగ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట విన్నారు. మెలడీ టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 2:24. ఇప్పుడు విన్నాం మరణ మృదంగం సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట.

మంచి మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. స్టూడియో క్లాక్ లో సమయం 2:39. మరి ఇక తర్వాత పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడారు స్టేట్ రౌడీ సినిమా కోసం.

స్వరాభిషేకం సినిమా కోసం మను చిత్ర పాడిన పాట విందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరువని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఒక దేశాన్ని నిర్మించేది కళలుగని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నెలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: మెలడీ టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. నిలయంలో సమయం 2:55. ఇక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన ఈ పాట మీకోసం. ఇంద్రుడు చంద్రుడు సినిమా నుంచి.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:22. ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై ఈ సాయంకాల ప్రసారాలు ఇప్పుడు వింటారు. శ్రోతలు ప్రతిరోజు ఎదురు చూసే అభిరుచి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం పలుకుతూ, మరి ముందుగా వేటగాడు సినిమా నుండి మా కోసం పాటను వినిపించమంటే కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి భూమేశ్వర్, భూలక్ష్మి, పాడిపల్లి శ్రీశాంక్, జోగాద్వైత్, దాసర్ రాజేశ్వర్, లలిత, అక్షర, బండి శివాజీ ఇంకా వీరందరి కుటుంబ సభ్యుల కోసం ఈ పాట.

0: శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై అభిరుచి కార్యక్రమంలో. ఇప్పుడు విందాం కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
3: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
2: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట.
3: 24 గంటలు అత్యవసర సేవలు.
2: ఎన్ఏబిహెచ్ గుర్తింపు.
3: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.

అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది.

0: మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 మెగాహెర్ట్స్ పై తప్పక వినండి అభిరుచి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: అభిరుచి వింటున్న శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:50 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రయాస కార్యక్రమంలో స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సావిత్రిని గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. అలాగే రేపు ఉదయం 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయశ్చిత కార్యక్రమంలో అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాట్రాక్ట్ మరియు రిఫ్రాక్టో సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. గమనికున్నారు. మరి కార్యక్రమం తర్వాత పాటగా దొంగముగుడు సినిమా నుండి పాటను కోరుతున్నారు. ఇబ్రహీంపట్నం జగిత్యాల డిస్టిక్ నుంచి అరుణాముత్తమ, విహారీ కృష్ణ, రణవీర్, కృషిక ఇంకా వీరి కుటుంబ సభ్యులందరి కోసం ఈ పాట.

0: సోమవారం నుండి శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 MHz పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
1: ఇలా రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా, మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా, మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా?
2: అన్నా నువ్వేం ఫికర్ చేయకు, మై హూనా. నీ వాయిస్తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
1: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
3: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి, మా ఫోన్ నెంబర్ 9490407880.
4: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
5: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, MBBS MS ఆప్థాల్ టాపికల్ ఫాకో సర్జన్,
4: తేజ హాస్పిటల్ దగ్గర ద్వారకా నగర్ నిజామాబాద్,
5: సెల్ 8639345694.
4: ప్రతి గురువారం ఉచిత ఓపి,
5: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, EHS, క్యాష్ లెస్ సౌకర్యం కలదు.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
7: శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటగా బంగారు బుల్లోడు సినిమా నుండి పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ న్యూ NGOS కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, SP బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాటను మీకోసం

అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటగా అభిలాష సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నిజానికి పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుండి గణపవరపు మల్లేశ్వరరావు, శాంభవి జగదీశ్వర్ తమన్ ఇంకా కుటుంబ సభ్యులు వీరందరి కోసం

సూపర్ మ్యాన్ సినిమా నుండి పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, శ్రీనగర్ కాలనీ వినాయక్ నగర్ నిజామాబాద్ నుండి రాజ్ కమల్ స్నిగ్ధ వినోద్ కుమార్ రామ్ నందర్ మా మిత్రుడు కార్దర్ క్యాదర్ రాములు వీరందరి కోసం ఈ పాట.

0: అభిరుచి కార్యక్రమంలో చివరి పాటగా కథానాయకురాలు చిత్రం నుండి పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోని రవి అరుణ విజయ్ కుమార్ కీర్తన నాగిరెడ్డి అజయ్ కుమార్ వీరందరి కోసం ఈ పాట.
1: పలుకా

0: శ్రోతలు వింటున్నారు లలిత గీతాలు కార్యక్రమంలో. ఇప్పుడు విందాము కొన్ని ప్రకటనలు.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ ఎడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
2: ప్రయాణికులకు ముఖ్య గమనిక. ప్రయాణంలో ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి, కానీ ఎవరైనా ఓటీపీ పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
3: ఆర్బీఐ అంటోంది, ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.
4: పిత్తాశయంలో రాళ్లు, అపెండిక్స్ ఫైల్స్, ఫిస్టులా, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ కి సంప్రదించండి.
5: డాక్టర్ రమేష్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అక్షర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బైన్సా. సెల్ 7036706785.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
7: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
5: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
7: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
5: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
7: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
5: 9848118027.
7: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
8: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సైబాల్.

మీరు విన్న పాటతో లలిత సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:45 దాటి 36 సెకండ్లు. శ్రోతలు ఇప్పుడు సినీ సరాగాల మాలిక సినీరంజరి కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు. ముందుగా పుట్టినిల్లా మిట్టినిల్లా సినిమా నుండి ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
1: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
1: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-4506. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్, ఆకాశవాణి, నిజామాబాద్.
3: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
4: బాగానే ఉన్నాను, కొత్త బిజినెస్ కదా అంతగా నడవడం లేదు.
3: అరే ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
4: చేసుకోవాలనే ఉంది కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
3: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
4: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నంబర్ 9490407880.
5: హలో ఆకాశవాణి నిజామాబాద్.
1: శ్రోతలు వింటున్నారు సినీ రంజరే కార్యక్రమంలో తర్వాత పాటగా ప్రేమించుకుందాంరా సినిమా నుండి పాట.

ఇంతటితో సినిరంజరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6 గంటలకు వస్తుంది. కొద్దిసేపట్లో హిందీలో 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, అలాగే ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు 6:10. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం శ్రీలో వింటారు సంస్కృతంలో వార్తలు 6:20.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది గణేష్ గుల్లిపల్లి. ముందుగా ముఖ్యాంశాలు. నానా ఫీజుతో 22A నిషేధిత నివాస భూముల రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ నగరంలో మౌలిక వసతులు, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ఎల్నీనో వస్తుందని ఎప్పటి నుంచో నిపుణులు హెచ్చరించినా కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని బీఆర్ఎస్ పార్టీ విమర్శించింది. వికారాబాద్ రోడ్డు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు 5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 1 లక్ష రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు ప్రకటించారు. రాష్టంలో 22A నిషేధిత భూముల రిజిస్టేషన్ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నాలా అనుమతి లేకుండా నివాస వినియోగంలోకి వచ్చిన పట్టాభూముల రిజిస్టేషన్లకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిర్ణీత నాలా రుసుము చెల్లించడం ద్వారా అర్హత కలిగిన భూముల రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి మార్గం సుగమమైంది. ఈ మేరకు స్పష్టమైన మార్గదర్శకాలను ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు జారీ చేసింది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా దరఖాస్తులను పారదర్శకంగా నిర్ణీత కాలపరిమితిలోగా వేగంగా పరిష్కరించాలని తన ఉత్తర్వుల్లో అధికారులను ఆదేశించింది. నగరంలోని మౌలిక వసతులు, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. తార్నాకలోని సిఎస్ఐఆర్ ఐఐసిటీలో ఆయన అధ్యక్షతన హైదరాబాద్ జిల్లా దిశ కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ సనత్ నగర్ ఫతేనగర్ రైల్వే వంతెన విస్తరణకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డుపై భారం తగ్గించేలా నూతన వేస్ట్ ప్లాంట్లు, ముషీరాబాద్లోని లెదర్ పరిశ్రమల తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు 20 లక్షల రూపాయల వరకు బ్యాంకు రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియలో భాగంగా నోటీసుల జారీ, క్లెయిమ్లు, అభ్యంతరాల పరిష్కారంపై ఈరోజు రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం వివరాలను వెల్లడించింది. రాష్ట్రంలో లాజికల్ వ్యత్యాసాలు, నో మ్యాపింగ్ కారణాల వల్ల మొత్తం 92,88,181 నోటీసులు ఇవ్వాల్సి ఉండగా 92,88,180 నోటీసులను సిద్దం చేసినట్లు తెలిపారు. వీటిలో 90,26,993 నోటీసులను ఓటర్లకు అందజేయగా 2,61,191 నోటీసులు పంపిణీకి పెండింగ్లో ఉన్నాయని వివరించింది. పరిశీలనల అనంతరం ఇప్పటి వరకు 59,35,479 మంది ఓటర్లు తుది ఓటర్ల జాబితాకు అర్హులుగా తేలినట్లు ప్రకటించింది. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణంపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి ప్రాజెక్టు భూసేకరణ, పునరావాస ప్రక్రియపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భూసేకరణ, పునరావాస పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణకు సంబంధించిన నిధులు ఇప్పటికే సంబంధిత జిల్లాల కలెక్టర్లకు అందాయని పేర్కొన్నారు. కుడి ఎడమ కాలువల అంచనాలు సిద్దం చేయడంతో పాటు పర్యావరణ అనుమతులు, ఎన్జీటీకి సంబంధించిన అంశాలను వేగంగా పరిష్కరించాలని మంత్రి అధికారులకు సూచించారు. ప్రజాప్రభుత్వం పేదల ఇంటికే సంక్షేమ పథకాలను చేరవేస్తుందని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్తో కలిసి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కట్టుకాచారం గ్రామంలో పాలేరు వాగుపై 6.65 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన చెక్ డ్యామును మంత్రి ప్రారంభించారు. అనంతరం కట్టుకాచారం నుంచి బట్టుకుంట వాగు వరకు 2.5 కోట్ల రూపాయలతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కట్టుకాచారంలో తమ ప్రభుత్వం ఏర్పడిన 35 నెలల్లో సుమారు 14 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎల్నీనో పరిస్థితులు నెలకొన్నాయని, దీంతో నీటి లభ్యతపై ప్రభావం పడుతుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కట్టుకాచారం వద్ద చెక్ డ్యాం నిర్మాణం పూర్తవడం రైతులకు ప్రయోజనకరమని పేర్కొన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు కోసం అర్హులైన పట్టభద్రులు ఫారం 18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జనగాం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా తెలిపారు. గతంలో పేరున్న వారు కూడా తిరిగి దరఖాస్తు చేయాలని, ఆన్లైన్ లేదా ఏఈఆర్ఓల వద్ద పత్రాలు సమర్పించవచ్చునని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో ఆయన సూచించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అంతర్జాతీయ శిక్షణ కార్యక్రమంలో భాగంగా 18 దేశాలకు చెందిన 28 మంది విదేశీ ప్రతినిధులు ములుగు జిల్లాలోని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డాక్టర్ మరి చెన్నారెడ్డి, మానవ వనరుల అభివృద్ది సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న సామర్థ్య వికాస్ సెక్షన్ లో భాగంగా వీరు ఆలయాన్ని సందర్శించి ఇక్కడి అద్భుత శిల్ప సంపదను కొనియాడారు. రాష్ట్రంలో ఈ నెల 10-18 వరకు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ బాజు తెలిపారు. బతుకమ్మ వేడుకల నిర్వహణపై ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన ఆయన, చివరి రోజైన 18వ తేదీన ట్యాంక్ బండిపై వేలాది మంది మహిళలతో సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. 10 రోజుల పాటు రవీంద్ర భారత్తో పాటు రాష్ట్రంలోని అన్ని పర్యాటక ప్రాంతాల్లో బతుకమ్మ ఉత్సవాలు జరుగుతాయని సీఎస్ పేర్కొన్నారు. ఎల్నీనో వస్తుందని ఎప్పటినుంచో హెచ్చరించారని, ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేయలేదని బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. విద్యుత్ సంక్షోభాన్ని ఎల్నీనో బొగ్గు కొరత సాకులుగా చూపుతూ విఫలమైందన్నారు. సింగరేణిని పరిశీలించేందుకు వెళ్తే సెక్యూరిటీ పేరుతో అడ్డుకున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం సరైన నిర్వహణ లేక వర్షాకాలంలోనూ కరెంటు ఇవ్వలేకపోతుందన్నారు. వికారాబాద్ రోడ్డు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు 5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 1 లక్ష రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు ప్రకటించారు. క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ, ప్రమాదానికి గురైన ట్రావెల్స్ యాజమాన్యంతో పాటు డ్రైవర్పై కేసు నమోదైనట్లు తెలిపారు. పూర్తి వివరాలు సేకరించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా వికారాబాద్ ఘాట్ రోడ్డులో ప్రైవేటు బస్సు బోల్తాపడిన ఘటనలో మృతుల సంఖ్య 4కు చేరింది. మరో 50 మందికి గాయాలయ్యాయి.
1: 5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎక్స్ప్రెషన్ కూడా ప్రకటిస్తారు. అందరు కూడా పేద కుటుంబానికి సంబంధించిన చికిత్సకు సంబంధించి ఎవరు ఆందోళన పడకండి. ప్రభుత్వ పరంగా ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ గారి పర్యవేక్షణలో అన్ని చర్యలు తీసుకుంటామని వారికి తెలియజేస్తారు.
0: ఆసిఫాబాద్ జిల్లాలో ఇందిరమ మహిళా కుట్టు మిషన్ల కోసం 18 నుండి 50 ఏళ్ల మధ్య గల బీసీ మహిళల నుంచి 7,323 దరఖాస్తులు వచ్చినట్లు బీసీ సంక్షేమ శాఖ అధికారి అబ్దుల్ నదీం తెలిపారు. ఎంపీడీఓ కార్యాలయాల్లో వీటిని పరిశీలించి తుది జాబితా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా నాకాబందీ నిర్వహించారు. సరిహద్దుల నుండి బియ్యం, ధాన్యం, గంజాయి, మద్యం అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా తనిఖీలు చేసి సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేసినట్లు డీసీపీ భాస్కర్ ఆకాశవాణికి తెలియజేశారు.
2: ఈ రోజు నాకాబందీ నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా మంచిర్యాల టౌన్ లో ఆల్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, లాడ్జెస్ ను కూడా టీమ్స్ చెక్ చేస్తున్నాయి. అదే విధంగా ముఖ్యంగా మార్కెట్ ఏరియాలో చాలా విలువైన వ్యాపార సంస్థలున్నాయి. ఇక్కడ 24/7 అందుబాటులో ఉంటున్నాము. మా యొక్క ఆర్మడ్ పార్టీ కూడా ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ అయి ఉంటుంది. ఎక్సర్సైజ్ లో భాగంగా ఈ రోజు నాకాబందీ చేసినాము. జిల్లా వ్యాప్తంగా బార్డర్లలో కూడా నడుస్తుంది.
0: మెదక్ జిల్లా నర్సాపూర్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ ఛాంపియన్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల్లో ఆరోగ్యం, పోషణ మెరుగుదలకు కృషి చేస్తున్న సిబ్బంది సేవలను నర్సాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీరాజ్ యాదవ్ అభినందించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గ ఎన్నికలు ఈ నెల 11 జరగనున్నాయి. 15 ఈసీ స్థానాలకు గాను 33 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి మమత తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఖరీఫ్ సీజన్ పంటల కొనుగోళ్లకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 2,40,000 మెట్రిక్ టన్నుల ధాన్యం, 4 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ముఖ్యాంశాలు మరోసారి. నానా ఫీజుతో 22A నిషేధిత నివాస భూముల రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ నగరంలో మౌలిక వసతులు, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ఎల్నీనో వస్తుందని ఎప్పటినుంచో నిపుణులు హెచ్చరించినా కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని బీఆర్ఎస్ పార్టీ విమర్శించింది. వికారాబాద్ రోడ్డు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు 5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 1 లక్ష రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని ఐటీ పరిశ్రమల మంత్రి డి శ్రీధర్బాబు ప్రకటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05 జాతీయ వార్తలు వింటారు.

0: अंकिते एम टी काजिमा तृतीय इति तैलवाहके जलयाने स्थितानां पञ्चानां भारतीय नागरिकाणां रक्षण कार्यस्य समन्वयम् अकरोत्। सामाजिक संचार माध्यमे प्रकाशिते संदेशे दूतावासः अवदत् यत् सर्वे पञ्च भारतीय नागरिकाः सुरक्षिततया तटम् आनीताः। निरन्तरं सहयोगाय सहाय्याय च दूतावासः ओमान देशस्य अधिकारिभ्यः धन्यवादान् अर्पितवान्। विदेश मन्त्रालयः अवदत् यत् विदेशेषु स्थितानां भारतीय नाविकानां सुरक्षायै संरक्षणाय कल्याणाय च दूतावासः प्रतिबद्धः अस्ति। राज्यसभायाः उपसभापतेः हरिवंशस्य नेतृत्वे एकं भारतीय संसदीय प्रतिनिधिमण्डलम् अन्तर संसदीय संघस्य 53rd सभायां तत्सम्बद्धोपवेशनेषु च भागं गृहीतुं तंजानिया देशं प्रति प्रस्थितवान्। एतानि उपवेशनानि मासस्य अस्य 5 दिनांकतः 9 दिनांकपर्यन्तम् आयोज्यन्ते। एतत् प्रतिनिधिमण्डलं समकालीन वैश्विक महत्वस्य विषयेषु विविधासु सभासु विचारगोष्ठीषु कर्मशालासु च भागं गृहीष्यन्ति। एतेषु विषयेषु भारतस्य दृष्टिकोणं स्पष्टं वक्षति। श्री हरिवंशः शासी परिषदः सामान्यवाद विवादस्य आपत्कालीन विषयक वाद विवादस्य तथा च संसदीय संघस्य अध्यक्षपदस्य अभ्यर्थिनां श्रवणस्य च कार्यक्रमेषु भागं गृहीष्यति। जापान देशे प्रचल्यमानेषु एशियाई क्रीडासु अद्य भारतं 5 स्वर्णपदकानि 2 रजतपदके 2 कांस्यपदके च जितवत्। भारतीयं पुरुषाणां हॉकीदलं मलेशिया देशं पराजित्य देशस्य स्वर्णपदकं प्राप्तवत्। भारतीयं पुरुषाणां क्रिकेटदलं पाकिस्तानं पराजित्य स्वर्णपदकं जितवत्। मल्लयुद्धे पुरुषाणां 57kg भारवर्गे अमन सहरावत स्वर्णपदकं 97kg भारवर्गे दीपक पुनिया च कांस्यपदकं जितवान्। अन्तिम पंघाल महिलानां 53kg भारवर्गे रजतपदकं प्राप्तवती। अपि च गोल्फ क्रीडायां प्रणवी शरत अर्स महिलानां वैयक्तिक स्पर्धायां स्वर्णपदकं दलस्पर्धायां च रजतपदकं प्राप्तवती। महिलानां रिकर्व धनुर्विद्यायां कुमकुम मोहोड स्वर्णपदकं जितवती। नीरज चौहान च पुरुषाणां रिकर्व स्पर्धायां कांस्यपदकं प्राप्तवान्। पदकतालिकायां भारतं 21 स्वर्णपदकानि समाविष्टानि। राष्ट्रपतिः द्रौपदी मुर्मू महोदया प्रधानमन्त्री नरेन्द्र मोदी महोदयः पदकविजेतॄन् अभिनन्दितवन्तः इति वार्ताः।
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:30 దాటి 28 సెకన్లు. శ్రోతలిప్పుడు రంగస్థలి కార్యక్రమంలో కనకతార చిందు యక్షగాన వినిపిస్తారు చిందుల రాజు బృందంచే. మరి ముందుగా విందాం ఒక ప్రకటన.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: రంగస్థలి కార్యక్రమంలో ఇప్పుడు వినండి కనకతార చిందు యక్షగాన వినిపిస్తారు చిందుల రాజు బృందం.

0: హృదయశయ మారదును. ఇప్పుడు మీరైనా కానీ తాళ్ళెం తాళ్ళెం ఊరు విడిచిపోతాము ఎక్కడ భక్తమని అంటున్నావు.
1: మీకు
0: చాలా కష్టాలు ఏమొచ్చిన బాధ
1: మాకేంటి? మీ యొక్క క్రూరశరుడు మీ యొక్క మరిది గారేటి అమ్మా, మీ యొక్క తమ్ముడు గారేటి అనేక బాధలు పెడుతున్నాడు. ఊరు విడిచి వెళ్ళిపోతామని అంటున్నాము. మరి నీతి బుద్ధి జ్ఞానం చెప్తారా? చెప్పారా?
0: ఇగో రైతులలా, ఇప్పుడు నా భర్త చెప్తా, నా మరిదికి నేను చెప్పుకుంటున్నాను. ఆ మరిదికి బుద్ధి జ్ఞానము అన్ని చెప్పి నేను రేపు పొద్దుగల నీకు వినొస్తాను.
1: ఎరగేంటివా?

0: క్రూరసేనుడి బాధ.
1: రైతులకి చాలా మొరవైండు, ఎందుకంటే మీ తమ్మునికి బుద్ధి జ్ఞానం చెప్పి నీ కిరడు మీ తమ్ముడు నా మరిది నీ తోడు పుట్టినవాడు నీ తోడ పెరిగినవాడు
0: బుద్ధి జ్ఞానం చెప్పాలని
1: అంటున్నా. బుద్ధి జ్ఞానం మరిది చెప్తా, ఇవాళ రాత్రి ప్రవహించుకుందాము.
0: అక్కడ కొమ్మర్తెలు ఏంటి తారా మన నన్ను దయ తోడు.

0: పవరించుకుందాము, పవరించి రేపు నా తమ్ముడికి బుద్ధి జ్ఞానం చెప్తాను. అక్కడ మనం ఇక్కడ ఇవాళ పవరిద్దాము.
1: చారుమతి హృదయచరుడు కనకతార కనకచరుడైన కనుక

0: శ్రేణు అందరు కదా.
1: మీ యొక్క నీవు తమ్ముడు అనగా కృషేనుడి కాబట్టి మీ అన్న రేపు పొద్దు ఓడిసేదకంటే కాకరగా నీ పానం తీస్తాను అన్నాడు. మరి నువ్వేమంటావు?
2: అబ్బా,
1: శత్రువుడు లేడు దూరం.

0: దందపు చెక్కల కాశ్యం చేసి మరి సంహరించి మరి అక్కడ నటి మరి కృష్ణ వెళ్తున్నాడు.
1: Yeah.

0: ఎవరి తమ్ముడు ఎవరని, నువ్వు నా భర్తను కళ్ళని చూడగా నువ్వు చంపినావు, ఇప్పుడు నాతో పొందిగా అంటున్నావా? పాపాత్ముడా, ఓ దోషాత్ముడా,
1: తనకంగి రావే చెప్తున్నాను.
0: పాపాత్ముడా, దోషాత్ముడా, కర్ముడా, తోడగుట్టిన అన్నదమ్ముని సగం బాధ వస్తుందని మంది మాటలు చెప్పి తోడగుట్టిన అన్నదమ్ముని చంపినవు. నా పూర్వచరుడు, చిన్న పిల్లలు, వాళ్ళు చిన్న పిల్లల్ని తీసుకొచ్చి కారు ఇక్కడ కారుని హడవి పంపుతున్నావురా దోషాత్ముడా?

0: చెప్పగలను. నా ప్రాణం గొంతుల ప్రాణం ఉన్నంత సేపైన గాలి గంగల వరద గడి నీకు మాత్రము నా చర్మము నీకు ఇయ్యను
1: అంటనా?
0: అవును.
1: ఇడివను నువ్వు ఇవన్నీ చెప్పినా.

0: గొంతులో పానం ఉన్న వరకు నీకు నేను చిక్కను, చిక్కజాలను. నా పూర్వచరుడు కనకతారా, మరి ఎవరు కనకసేనుడు కనకతారా, నా పిల్లలు తీసుకుపోయి అగ్ని వనవాసం మంపినా పడవలేదు. నీకు మాత్రం నా గొంతులో ప్రాణం ఉందని చెప్పి నీకు నా ఒళ్ళు నేను ఇయ్యను, నీకు చిక్కను, నీకు దొరకను.
1: అడవి.

0: తల్లితో సమరం, ఒక చెల్లెలతో సమరం. నేను అనగా నీ కన్న తల్లితో సమరం రా, నీ అన్నం చంపినావు, నేను ఒక తల్లితో సమరం రా. అరే పాపాష్టురా, అరే బస్టు, అరే దుర్మార్గుడా,
1: అట్లా
0: నీకెట్లొస్తుందా పదము?
1: జ్యోతిలో ఎన్నరు చూసినా.

0: ఎందుకంటే నీ మీద మనసు పెట్టి నీ మోని తప్పినా నువ్వు మాట నా మాట వినకచ్చి నువ్వు నీ కొడుకులు బిడ్డ రప్పిస్తా అరవై నిద్దు పెట్టా
1: పిలిచినాడు. ఇప్పుడు వాడు మీ చిన్న తండ్రి, పింతండ్రి. మీ తండ్రిని తోడగొట్టిన వాడిని చంపేసిన నాయన కనకచేన కనకతారా.

0: మా నాయన చంపేసిన దానికి నువ్వు నాకు తండ్రి అయితే
1: తండ్రి
0: వండ్రా తండ్రి కావు అట్టచే అడవి ఏ బుడుదారా ఈ ఇలానేటి కాకి కావు మనదు బిత్తే ఉరుమనదు అడవి లోపల నీళ్ళు కూడా జరగకుండా ఇలా తీసుకుపోయి అడవిలో వీసబెట్టు ఓం శరారా.

0: గారు మనకు వచ్చి పిట్టే బిరు మనకు వచ్చి నాకు చాలు ధూపతులు తమ్మ ధూపంటే కొంగ యాడ ఆలుతుందో ఆ కొంగ ఆలిన చలములో ఆ జలములు ఉంటాయి ఈ వృక్షం కింద నేను ముసుకుంటామ్మా కొన్ని ఉత్తరం అనుకో రాపండి
1: మరి మాట్లాడి ఒక వృక్షం కింద వృక్షం పెట్టి జలములు పోవచ్చు

0: చెట్టు కింద ఉన్నావు, మరి నేనైతే ఈ గ్రామానికి దగ్గర ఉన్నది, ఈ అడలకిలా పోతున్నాను, అగ్గిపెట్టెలో బీడిలో పుట్నాలు పేలాలు తీసుకొని పోతున్నాను. మరి వృక్షం కింద ఒంటిగా నీ వేరుస్తున్నావు, మరి ఒంటి పిల్ల ఆడపిల్ల, మీ మరి మీకు తల్లిదండ్రి పేరేందమ్మా?
1: మా తల్లిదండ్రి పేరేంటి?
0: అంటే మరి మీ తల్లి తల్లి పేరు చార్మతి?
1: మా యొక్క క్రూరసేను బాధలు కోరక మాకు అడవి లోపల వచ్చినాడు.
0: అంటే మీ పింత
1: అక్క.

0: ఎవరు గజములు తినేసినా మరి ఎవరన్నా గుంచవే ఇలా దండి వడ్డే పెళ్ళి రస వెయ్యే దండి వడ్డే పెళ్ళి
1: ఇప్పుడైనా గానీ ఈ కరకతర నామద్రం ఉన్నది కోమటి శెట్టి దగ్గర మీకు ఇంత బాధ ఏమొచ్చింది అయ్యా నా గడిలోకి రండి నా గ్రామానికి వచ్చే మీకు పొట్ట బట్ట పెడుతున్నాను మా గ్రామంకి రండి అయ్యా వారికి దేవుడు దిక్కట ఎవరు ఎవరు పుణ్యమైన ముందు నాయన మేము కోమట్టము దాన్ని తోడిపోతున్నా.

0: మరి ఓ పిల్లగా కనకసేన, మీ అక్కనట్టి నా వద్ద ఉన్నది, నా వద్ద ఉన్నది, నువ్వు భయం పెట్టకు, మన అగాని పోదాము.
1: కూర శనుగు అక్క నా పిల్లల్ని అడిలో పంపించినాడు, ఇప్పుడు
0: ఇప్పుడు

0: వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో యాసంగిలో మొక్కజొన్నపై కత్తెర పురుగు యాజమాన్యం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల కీటక శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజశేఖర్ గారు అందించే వివరాలు.
1: అందరికీ నమస్కారం. నా పేరు ఎం రాజశేఖర్. నేను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ కళాశాల రాజేంద్రనగర్లో కీటక శాస్త్ర విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. యాసంగిలో మొక్కజొన్న పంట లోపల వచ్చేటటువంటి కత్తెర పురుగు యాజమాన్యం గురించి తెలుసుకుందాం. యాసంగిలో సాగు చేసేటటువంటి మొక్కజొన్న పంటకు ప్రధాన సమస్య కత్తెర పురుగు. ఈ కత్తెర పురుగు అనేది ముఖ్యంగా మనకు మొక్కజొన్న పంటను ప్రధానంగా మనం పంట విత్తిన దశ నుంచి పంట కోసే వరకు అన్ని దశ లోపల ఆశించి మొక్కజొన్న పంటను నష్టపరచడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కత్తెర పురుగు రెక్కల పురుగు అనేది మనకు లేత ఆకుల యొక్క అడుగు భాగం మీద మనకు 100 నుంచి 150 గుడ్లను ఒక 10 నుంచి 15 సముదాయాలుగా పెడుతుంది. అంటే ఒక పురుగు దగ్గర 2000 నుంచి 1500 గుడ్లను పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ గుడ్ల నుంచి పొదిగినటువంటి రెక్కల పురుగులు ఆకుల నుంచి బయటకు వచ్చి ముందుగా లేత ఆకుల మీద ఉండేటటువంటి పత్రాహారితాన్ని గోకి తినడం ద్వారా ఆకుల మీద చారలు ఏర్పడడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా బాగా ఎదిగినటువంటి లార్వాలు మొక్కజొన్న లోపల ఉండేటటువంటి శాకే దశ లోపల మన కాండం లోపలికి చొచ్చుకొని పోయి అందులోపల ఉండేటటువంటి పత్రాహారితాన్ని తినడం ద్వారా మనకు కొమ్మలు ఎండిపోవడం, అదేవిధంగా మొవ్వు చనిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రైతు సోదరులు మనం ముఖ్యంగా ఈ మొక్కజొన్న పంటల లోపల మనకు కత్తెర పురుగు యొక్క ఉధృతి ఉందా లేదా అని చూసుకోవాలంటే మనం ముఖ్యంగా 4 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ప్రధానమైనది ఏంటంటే మనకు ఆకుల మీద తెల్లటి చారలు కనిపించడం, తర్వాత ఆకుల మీద నిర్దిష్ట ఆకారం లేని రంధ్రాలు కనిపించడం, అదేవిధంగా మనకు మొవ్వు ఎండిపోవడం అనేది ఒకటి. తర్వాత 4 చూసుకున్నట్లయితే మనకు మొక్క మీద ఈ యొక్క పురుగు విసర్జించిన పదార్థం మనకు గోధుమ రంగు లోపల కనిపిస్తుంటుంది. ఈ యొక్క 4 లక్షణాలు కనిపిస్తున్నట్లయితే ఇట్లా తప్పకుండా రైతు సోదరులు వారి యొక్క పొలం లోపల ఈ యొక్క మొక్కజొన్న లోపల కత్తెర పురుగు ఉన్నట్టుగా గుర్తించాలి. కాబట్టి ఈ యొక్క కత్తెర పురుగు అనేది మనం యాజమాన్య పద్ధతిలో చూసుకున్నట్లయితే మనం ఓన్లీ రసాయనాలను పిచికారీ చేసుకోకుండా సమగ్ర సస్యరక్షణ పద్ధతులు చేపట్టినప్పుడు మాత్రమే మనం ఈ యొక్క మొక్కజొన్న లోపల వచ్చేటటువంటి కత్తెర పురుగును అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులో భాగంగా ముందుగానే అంటే ఇప్పుడు వచ్చే నెల నుంచి చాలామంది రైతు సోదరులు మొక్కజొన్న పంటను సాగు చేస్తారు కాబట్టి ఫస్ట్ లోతస్సు దుక్కులు అనేది దున్నుకోవాలి. ఈ యొక్క లోతస్సు దుక్కులు దున్నుకోవడం వలన ఏమవుతుందంటే మనం ఈ యొక్క కత్తెర పురుగుకు సంబంధించినటువంటి కోశస్థ దశలు నేల లోపల నుండి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ కోశస్థ దశలు బయటకు వస్తావో అవి సూర్యరశ్మి తగలడం వలన అవి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వీటిని పక్షులు మరియు ఇతర జీవరాశులు వాటిని తిని నాశనం చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పంట విత్తుకునే ముందు తప్పకుండా మొక్కజొన్న పంటను విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. ఈ యొక్క విత్తన శుద్ధికి మనకు మార్కెట్ లోపల చాలా మంచి రసాయనం అవైలబుల్లో ఉంది. అది ఏంటంటే సయాంత్రనోలిపోల్ ప్లస్ థైమెథాక్సమ్ కలిసినటువంటి మందును మనం 6 మిల్లీలీటర్లు కేజీ విత్తనానికి పట్టించి ఒక అరగంట నీళ్ళలో ఆరబెట్టుకుని విత్తుకోవాలి. అంతేకాకుండా మనం విత్తుకున్నప్పుడు ఏమో విత్తిన తర్వాత అంటే విత్తన శుద్ధి చేసుకుని విత్తిన తర్వాత కూడా మనకు అక్కడక్కడ ఈ యొక్క కత్తెర పురుగు యొక్క ఉధృతి రావడానికి అవకాశం, అంటే దాదాపుగా మనకు ఒక 20 నుంచి 25 రోజులు విత్తన శుద్ధి చేయడం వలన మన కత్తెర పురుగు యొక్క ఉధృతి అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఆఫ్టర్ 25 డేస్ తర్వాత అంటే 25 రోజుల తర్వాత తప్పకుండా ఎకరానికి ఒక 5 నుంచి 6 లింగాకర్షణ బుట్టలు అనేది పెట్టుకోవాలి. ఈ యొక్క లింగాకర్షణ బుట్టలు మనకి ఎక్కువ ఖర్చు కూడా కాదండి. ఒక లింగాకర్షణ బుట్టు యొక్క ఖర్చు 40 రూపాయలు, అంటే 40x5 బుట్టలు పెట్టుకుంటే 200 రూపాయల లోపల మీకు ఖర్చు తక్కువ ఖర్చుతోటి అయిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క బుట్టలు పెట్టుకోవడం వల్ల ఏం ఉపయోగం అంటే ఈ యొక్క బుట్ట ఒక రకమైన రసాయనాన్ని విడుదల చేస్తుంది. ఆ యొక్క రసాయనానికి మనకి ఎక్కడైతే మొగరెక్క పురుగులు ఉన్నావో ఆ మొగరెక్క పురుగులు ఆకర్షితమైపోయి ఆ యొక్క బుట్టలో పడి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎకరానికి ఒక 5 లింగాకర్షణ బుట్టలు అనేది అమర్చుకోవాలి. అంతేకాకుండా మనకు మొక్కజొన్న పంట అనేది శాకే దశ లోపల అంటే మనకు మోకాళ్ళ ఎత్తు దశ లోపల ఉన్నప్పుడు ఒకసారి మనం ఏం చేయాలంటే మనం కార్బోఫిరాన్ గ్రానుల్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. ఆ యొక్క గ్రానుల్స్ ఒక్కొక్క సుడిలో ఒక జస్ట్ ఒక 3 నుంచి 4 గింజలు పడే విధంగా చేసుకోవాలి. అంతేకాకుండా మొక్కజొన్న పంటను ఏక పంటగా అంటే ఒకటే పంటగలాగా సాగు చేయకుండా మొక్కజొన్నతో పాటు ఇతర అంతర పంటలు అయినటువంటి కంది కానీ తర్వాత పెసర కానీ బొబ్బర కానీ అటువంటి పంటలను సాగు చేసుకోవడం వలన కూడా కొద్దివరకు ఈ యొక్క కత్తెర పురుగు యొక్క ఉధృతి తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా చాలా ప్రాంతాల లోపల రైతులే కొన్ని రకాలైనటువంటి అంటే ఇండిజీనస్ అంటే ట్రెడిషనల్గా సాంప్రదాయ పద్ధతుల్లో కొన్ని రకాలను డెవలప్ చేయడం అనేది జరిగింది. అందులో కూడా చూసుకున్నట్లయితే అట్లయితే సున్నం అంటే మన ఇంటికి వేసేటటువంటి సున్నం ఒక పాలు, అంతేకాకుండా దాని లోపల 9 పాలు ఏమో ఇసుకను కలిపేసుకొని సుడిలో వేసుకున్నట్లయితే కూడా కొద్ది వరకు ఈ యొక్క కత్తెరపురుగు యొక్క ఉధృతిని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి అంటే నేను విత్తన శుద్ధి, అంతర పంటలు, తర్వాత నెక్స్ట్ లింగాకర్షణ బుట్టలు, తర్వాత సుడి లోపల మనం సున్నం ప్లస్ ఇసుక కలిపి ఇవన్నీ చేయలేని ఎడల తప్పకుండా రైతు సోదరులు జీవ సంబంధితమైనటువంటి పురుగు మందు అయినటువంటి మెటరైజం అనేసోఫిలి అనేటటువంటి మందు ప్రస్తుతం మార్కెట్లో చాలా విరివిగా అవైలబుల్ ఉంది. అది 5 గ్రాములు కేజీ విత్తనానికి పట్టించి మొక్క యొక్క సుడిలో పడే విధంగా పిచికారి చేసుకున్నట్లయితే కూడా మనకు మంచి ఉపయోగం ఉంది. ఇవన్నీ పద్ధతులు పాటించలేని ఎడల మనకున్నది ఒకే ఒక ఆప్షన్, దట్ ఈస్ కెమికల్స్ అంటే రసాయన మందులు. ఆ రసాయన మందులు చూసుకున్నట్లయితే రైతు సోదరులు చాలా వరకు ఏవేవో రసాయన మందులు వాడడం వలన సాగు ఖర్చు పెరుగుతుంది తప్ప మనకు పురుగు ఉధృతి తగ్గడం లేదు. కాబట్టి ఇప్పుడు నేను సూచిస్తున్నటువంటి 3 మందులను మీరు వాడినట్లయితే 100% మనం ఈ యొక్క మొక్కజొన్నలో వచ్చేటటువంటి కత్తెర పురుగును సమర్థవంతంగా అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తొలి దశ లోపల అంటే మనం పంట విత్తుకున్న 30 నుంచి 35 రోజుల దశ లోపల తప్పకుండా ఒకసారి క్లోరాన్ ట్రనోలిపోల్ అనేటటువంటి మందును 80 మిల్లీలీటర్లను ఒక ఎకరానికి అంటే 80 మిల్లీలీటర్లను 200 లీటర్ల నీళ్ళలో కలిపి పిచికారి చేసుకున్నట్లయితే చాలా వరకు మనకు కత్తెర పురుగు యొక్క ఉధృతిని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఇట్లా మనకు స్పైనోటోరం అనేటటువంటి మందు 0.5 ml నీటికి అంటే 100 మిల్లీలీటర్లను 180 నుంచి 200 లీటర్ల నీళ్ళ కలిపి పిచికారి చేసుకున్నట్లయితే కూడా మనం ఈ యొక్క కత్తెర పురుగును అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఇట్లా ఇమామెక్టిన్ బెంజోయిట్ అనేటటువంటి మందు 0.5 గ్రాములు లీటర్ నీటికి అంటే 100 గ్రాములను 180 లీటర్ల నీళ్ళలో కలిపేసుకొని పిచికారి చేసుకున్నట్లయితే మనం ఈ యొక్క కత్తెర పురుగును అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడు పురుగు

0: పిచికారీ చేసిన రైతు సోదరులు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా పురుగు మందు అనేది మ్యాక్సిమం సాయంత్రం వేళలో, ఎస్పెషల్లీ మొక్కజొన్న పంట లోపల కత్తెర పురుగుకు అయితే సాయంత్రం వేళలో పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఎక్కువగా కంట్రోల్ అవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు సాయంత్రం వేళలో పిచికారీ చేయాలంటే మనకి యొక్క కత్తెర పురుగు అనేది సాయంత్రం 6 నుంచి 7 గంటల సమయం లోపలనే దీని యొక్క యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో పిచికారీ చేయడం వల్ల మంచి రిజల్ట్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడు పిచికారీ చేసినా కూడా ఆ యొక్క మందు అనేది మొక్క యొక్క మువ్వులో పడే విధంగా పిచికారి చేసుకోవాలి. లేదంటే ఇట్లా మనకు సాంప్రదాయ పద్ధతి లోపల 10 కేజీల తౌడును తీసుకొని అందులోపల 2 కిలోల బెల్లం కలిపేసుకొని ఒక రాత్రంతా దాన్ని పులియబెట్టుకొని మరుసటి రోజు సాయంత్రం దాని లోపల ఒక 500 మిల్లీలీటర్లు క్లోరోఫైరిఫస్ కలిపిన తర్వాత వాటిని చిన్న చిన్న ఉండలుగా చేసేసుకొని మొవ్వులో వేసుకున్నట్లయితే కూడా మనం యొక్క మొక్కజొన్న లోపల ఆశించేటటువంటి కత్తెర పురుగును అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు తక్కువ ఖర్చుతోటి పై సూచించిన యాజమాన్య పద్ధతులు సక్రమంగా పాటించినట్లయితే గిట్ల మొక్కజొన్నలో ఆశించినటువంటి కత్తెర పురుగును సమర్థవంతంగా అదుపు చేసుకుని అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. ధన్యవాదములు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:32. నూట 3.2 మెగాహెడ్స్ పై ఈ పూట రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ఎక్కడి నుండైనా వినొచ్చు. మరి ముందుగా ఈ పూట 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. అలాగే 7:15 కిసాన్ వాణి రైతు సుదల కార్యక్రమం ప్రాయస్త కార్యక్రమం వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:45 సినీరంజన వింటారు. 8:00 మరొకసారి అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాలు వింటారు. 8:30 జానపద సంగీత కార్యక్రమంలో కొన్ని జానపద గీతాలు వింటారు. 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో, 9:15 స్పాట్లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్ర సమర్పణలో వింటారు. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రకటించిన అంశాలు వింటారు. 10:00 జపాన్లో జరగనున్న 20వ ఆసియా క్రీడలు రోజువారీ ముఖ్యాంశాలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్ర సమర్పణలో. 10:20 మిమ్మల్ని అలరిస్తాయి మధుర గీతాలు. అలాగే 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 11:10 ఈ పూట కార్యక్రమాలు ముగుస్తాయి.

ఇక రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా 6:10 భక్తిరంజన కార్యక్రమంలో ఆదిత్య హృదయ స్తోత్రం, అనంతరం క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. 6:40 సూక్తి సుధను మీకు అందిస్తారు జోసెఫ్ గారు. 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 7:00 ప్రసార వివరాలు. 7:05 తెలుగులో వార్తా ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రేణి వింటారు. 7:15 ప్రభాతలహరి కార్యక్రమంలో ముందుగా ఒక ప్రబోధ గీతం. 7:30 వైష్ణవి హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్ కె సవితారాణ గారు సలహాలు అందిస్తారు. 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఆప్తోమాలజిస్ట్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు పాల్గొంటారు. 8:10 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 బాలభారతి కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మాక్లూరు విద్యార్థుల కదంబ కార్యక్రమం వింటారు. 9:00 ఎప్పటిలాగే హృదయ రాగాలు వాట్సాప్ సందేశం ద్వారా కోరుకుని వినే తెలుగు సినీ గీతాలు వింటారు. ఇక 10:00 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇంతటితో ప్రసార వివరాలు సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. కొద్దిసేపట్లో వింటారు తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది గణేష్ గుల్లిపల్లి. ముందుగా ముఖ్యాంశాలు. పశుపోషణ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊతం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి వ్యవస్థను అభివృద్ధి చేస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. చిన్నారుల భద్రత దేశ నిర్మాణంలో అత్యంత కీలకమని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. వాయుసేనలోని దాదాపు ప్రతి రంగంలో ఏఐ వినియోగం పెరుగుతుందని భారత వాయుసేన చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు అద్భుత ప్రతిభను కనబరిచి ఈరోజు 5 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్య పతకాలు సాధించారు. పశుపోషణ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊతం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి వ్యవస్థను అభివృద్ది చేస్తుందని కేంద్ర హోం సహకారాల శాఖల మంత్రి అమిత్ షా తెలిపారు. భోపాల్లో జరిగిన రాష్టస్థాయి గోపాలక సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ ఆవు పేడతో బయోగ్యాస్, సేంద్రీయ ఎరువుల తయారు నుంచి పాల ఉత్పత్తుల ప్రాసెసింగ్, మార్కెటింగ్ సదుపాయం కల్పించడం వరకు పశుపోషణ రంగాన్ని అభివృద్ది చేస్తున్నామని పేర్కొన్నారు. సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు వల్ల పశుపోషకులు ఎక్కువగా లబ్ది పొందుతున్నారని అన్నారు. క్రిమినల్ జస్టిస్ సంస్కరణలపై మాట్లాడుతూ భారతీయ న్యాయ సంహిత పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చిన తర్వాత దేశ న్యాయ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత ఆధునికంగా మారుతుందని, ఎఫ్ఐఆర్ నమోదు నుంచి సుప్రీంకోర్టు వరకు కేసుల పరిష్కారం 3 సంవత్సరాల్లో పూర్తయ్యేలా వ్యవస్థ మారుతుందని తెలిపారు. చిన్నారుల భద్రత దేశ నిర్మాణంలో అత్యంత కీలకమని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన నాల్సా దక్షిణ మండల ప్రాంతీయ సదస్సు 2026లో మంత్రి మాట్లాడుతూ డిజిటల్ యుగంలో పిల్లలు ఎదుర్కొంటున్న సైబర్ వేధింపులు, పిల్లల లైంగిక వేధింపుల దృశ్యాలు, డీప్ ఫేక్స్ వంటి ముప్పులను అరికట్టేందుకు న్యాయ సహాయ వ్యవస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. బాధితులకు సులభంగా న్యాయం అందేలా చైల్డ్ హెల్ప్ లైన్ 1098, టెలీలా, ఈ కోర్టుల ప్రాజెక్టుల ద్వారా ప్రక్రియను సరళీకృతం చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సేవలను కొనియాడుతూ న్యాయరథం మొబైల్ లోక్ అదాలత్ వాహనాన్ని అభినందించారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నేతృత్వంలోని భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందం టాంజానియాకు బయలుదేరింది. ఈ నెల 5 నుంచి 9 వరకు జరగనున్న ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ 153వ అసెంబ్లీలో ఈ బృందం పాల్గొంటుంది. సమకాలీన ప్రపంచ సమస్యలపై జరిగే చర్చల్లో భారత ప్రతినిధులు పాల్గొని ఆయా అంశాలపై భారత దృక్పథాన్ని వెల్లడించనున్నారు. హరివంశ్ గవర్నింగ్ కౌన్సిల్, జనరల్ డిబేట్, అత్యవసర అంశంపై చర్చతో పాటు ఐపీయు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థులతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, శాంతి, అంతర్జాతీయ భద్రత, సుస్థిర అభివృద్ది, మహిళల భాగస్వామ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు ఉగ్రవాద నిరోధం, కీలక ఖనిజాలు, కృత్రిమ మేధస్సు, భవిష్యత్ పనులు, సముద్ర భద్రత, వాతావరణ మార్పులు, పర్వతాలు, సముద్ర పర్యావరణ వ్యవస్థల పరిరక్షణ వంటి అంశాలపై ప్రతినిధులు చర్చించనున్నారు. హార్మూజ్ జలసంధిలో ప్రాజెక్టైల్ దాడికి గురైన కువైట్కు చెందిన ట్యాంకర్ ఎంటీ కజీమా 3లో ఉన్న 5 భారతీయులను సురక్షితంగా ఒడ్డుకు తరలించినట్లు రాయబార కార్యాలయం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఓమన్లోని భారత రాయబార కార్యాలయం సమన్వయంతో ఈ రక్షణ చర్యలు చేపట్టినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ చర్యల్లో సహకరించిన ఓమన్ అధికారులకు రాయబార కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది. విదేశాల్లో పనిచేస్తున్న భారతీయ నావికుల భద్రత, రక్షణ, సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. భారత్ ప్రపంచంలోని 75-80% ఆర్థిక వ్యవస్థలతో స్వేచ్ఛా వాణిజ్య సంబంధాలు ఏర్పరచుకునేలా కొత్త వాణిజ్య నెట్వర్క్ను అభివృద్ది చేస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. చికాగోలో యుఎస్ ఇండియన్ కమ్యూనిటీ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇటీవలి సంవత్సరాల్లో భారత్ అనేక దేశాలతో వాణిజ్య చర్చలను గణనీయంగా విస్తరించిందని, మరికొన్ని దేశాలతో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ వాణిజ్య సంబంధాల విస్తరణతో భారత్లో కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలకు పెద్ద అంతర్జాతీయ మార్కెట్ అందుబాటులోకి వస్తుందని అన్నారు. 2014కు ముందు సుమారు 10 ట్రిలియన్ డాలర్ల జీడీపీ కలిగిన ఆర్థిక వ్యవస్థలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కలిగి ఉన్న భారత్ గత 4 నుంచి 4.5 ఏళ్లలో 31 అభివృద్ది చెందిన, అభివృద్ది చెందుతున్న దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల కోసం ముందుకు వెళ్లిందని పేర్కొన్నారు. ఈ దేశాల మొత్తం ఆర్థిక వ్యవస్థల విలువ సుమారు 60 ట్రిలియన్ డాలర్లుగా ఉందన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.
డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడుతున్న నిందితుడు నవ్ప్రీత్ సింగ్ ను టర్కీ నుంచి భారత్కు తీసుకొచ్చినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. నవ్ప్రీత్ సింగ్ నయాబ్ విర్కనిన్ నకిలీ గుర్తింపుతో టర్కీ పౌరసత్వం పొంది ఆఫ్ఘనిస్తాన్ నుంచి హెరాయిన్, మెథాంఫెటమైన్ వంటి మాదక ద్రవ్యాలను భారత్కు అక్రమంగా తరలించేవాడని, అతని అసలు గుర్తింపును దర్యాప్తు సంస్థలు గుర్తించి టర్కీ నుంచి భారత్కు తీసుకొచ్చాయని తెలిపారు. డ్రగ్స్ అక్రమ రవాణా సహా పలు నేరాలకు సంబంధించిన కేసుల్లో అతన్ని జైలుకు పంపించినట్లు తెలిపారు. పరారీలో ఉన్న నిందితులను విదేశాల నుంచి భారత్కు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో చర్యలు చేపట్టిందని, 2019 నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు 36 దేశాల నుంచి 288 మంది పరారైన నిందితులను భారత్కు తీసుకొచ్చినట్లు తెలిపారు. అంతర్జాతీయ సంప్రదింపులు, సంస్థల మధ్య సమన్వయం, దౌత్యపరమైన చర్యలతో పరారైన నిందితులను తిరిగి తీసుకొస్తున్నామని, 2029 డిసెంబర్ నాటికి దేశంలోని ప్రతి నార్కో కార్టెల్ను నిర్మూలించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అమిత్ షా అన్నారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ద పరిస్థితులు కొనసాగుతున్న వేళ మందుగుండు సామగ్రి, యుద్ద విమానాలు, ఆపరేటింగ్ వ్యవస్థలు, సరఫరా మార్గాల కొరతను పలు దేశాలు ఎదుర్కొంటున్నాయని, ఈ పరిస్థితుల్లో స్వయం సమృద్ది సాధించడం భారత్కు అత్యవసరమని భారత వాయుసేన చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా యుద్ద పరిస్థితులు కొనసాగుతున్న వేళ మందుగుండు సామాగ్రి, యుద్ద విమానాలు, ఆపరేటింగ్ వ్యవస్థలు, సరఫరా మార్గాల కొరతను పలు దేశాలు ఎదుర్కొంటున్నాయని, ఈ పరిస్థితుల్లో స్వయం సమృద్ది సాధించడం భారత్కు అత్యవసరమని భారత వాయుసేన చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు.

0: the decision-making chain.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2014లో విజయదశమి సందర్భంగా ప్రారంభమైన తొలి మన్ కీ బాత్ కార్యక్రమం ఇటీవల 138వ సంచిక పూర్తి చేసుకుంది. గత 12 ఏళ్లుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న సానుకూల మార్పులను ప్రజలకు పరిచయం చేయడంతో పాటు దేశ అభివృద్దిలో పౌరులు చురుగ్గా భాగస్వాములు కావడానికి మన్ కీ బాత్ వేదికగా నిలుస్తుంది. ఈ నెలవారీ కార్యక్రమంలో విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ, ఆవిష్కరణలు, సామాజిక సేవ వంటి రంగాల్లో మార్పు తీసుకొస్తున్న దేశవ్యాప్తంగా ఉన్న వ్యక్తుల స్ఫూర్తిదాయక కథలను ప్రధానమంత్రి పంచుకుంటారు. మన్ కీ బాత్ ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ల్లో ప్రసారమవుతుంది. ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో కూడా ఈ కార్యక్రమాన్ని వినవచ్చు. ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, ప్రధానమంత్రి కార్యాలయం, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన యూట్యూబ్ ఛానళ్లలోనూ ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు అద్భుత ప్రతిభను కనబర్చి ఈరోజు 5 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్య పతకాలు సాధించారు. పురుషుల హాకీ ఫైనల్లో భారత్ 5-1 గోల్స్ తేడాతో మలేషియాను ఓడించి బంగారు పతకాన్ని సాధించి 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించింది. పురుషుల టీ20 క్రికెట్ ఫైనల్లో పాకిస్తాన్ను ఓడించి భారత్ స్వర్ణ పతకాన్ని కైవసం

0: అరుణాచల్ ప్రదేశ్ లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత్ వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 24 గంటల్లో పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ లోని చాలా ప్రాంతాల్లో, ఉత్తరాఖండ్, బీహార్ లోని కొన్ని ప్రాంతాలు, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట నుంచి నైరుతి రుతుపవనాలు మరింతగా వెనక్కి వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని తెలిపింది. ముఖ్యాంశాలు మరోసారి. పశుపోషణ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్తేజం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి వ్యవస్థను అభివృద్ది చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. చిన్నారుల భద్రత దేశ నిర్మాణంలో అత్యంత కీలకమని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: आपकी है बारी।
1: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
0: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
1: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
2: కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో రబీ పంటల్లో అనగా ఆరుతడి పంటల్లో సాగు, వాటి యాజమాన్య పద్ధతుల గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నేలల విభాగంలో వ్యవసాయ శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్ డి విజయలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం.

పెసర అయితే ఎకరానికి 6 కిలోలు, మినుము అయితే 8 కిలోల విత్తనాలు అవసరం పడతాయి. వరి మాగాణుల్లో ఎవరైతే వానాకాలము నీటి సౌకర్యం చేసి ఇప్పుడు యాసంగిలో ఈ ఎలినిన్నో ప్రభావాల దృష్ట్యా నీటి తడులుగా ఇచ్చే

ఉప్మను నిలుపుకునే సామర్థ్యం కలిగిన నల్లరేగడి నేలలు ఈ లేదా ఎర్రగరప నేలలు ఈ పంట సాగుకు అనుకూలము. ఆముదం విషయం వస్తే, గత 20-30 సంవత్సరాల ముందు మనకి ఆముదం అనేది మన తెలంగాణలో విపరీతంగా ఉండేది. ప్రస్తుతం ఆముదం సాగు చేయడానికి సరైన రకాలు లేకపోవడం వల్ల విత్తుకోవడం లేదు. మన IIOR ఇన్స్టిట్యూట్ నుంచి మనకి చాలా ఆముదం రకాలు వచ్చాయి. వాటిని గనక సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎలాంటి పందుల బెడద కానీ, అడవి పందుల బెడద కానీ, లేకపోతే నెమళ్ళ బెడద లేకుండా సాఫీగా మనకు యాసంగిలో ఈ ఆముదం పంటను సాగు చేసుకోవచ్చు. ఈ పంటను సాగు చేసుకోవాలి అంటే 2వ పక్షం లోపు మనము ఈ పంటని విత్తుకోవాలి. 2వ పక్షం లోపు విత్తుకుంటేనే మనకి తగిన దిగుబడి వచ్చే అవకాశం ఉంది. దీనిలో గనక రకాలు చూస్తే క్రాంతి, హరిత, జ్యోతి, జ్వాల వంటి సూటి రకాలతో పాటు PCH 111, PCH 222 వంటి హైబ్రిడ్ రకాలను 2 లేదా 3 తరలతో మనము సాగు చేసుకోవచ్చు. తర్వాత వచ్చే నూనె గింజ పంట వచ్చేసి పొద్దుతిరుగుడు. ఎందుకంటే ప్రస్తుతం పొద్దుతిరుగుడు అనేది మనం బయట దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి మన నేలలు, మన వాతావరణము ఈ పొద్దుతిరుగుడు పంటకి చాలా అనుకూలము. కాబట్టి రైతులందరూ కూడా దీనిని కూడా సాగు చేసే యోచనలో ఉండాలి. ఈ పంటను మనక 1 నవంబర్ నుండి 1 డిసెంబర్ వరకు విత్తుకోవచ్చు. ఈ పొద్దుతిరుగుడిని మనం పెసర మినుములాగే వరి మాగాణుల్లో విత్తుకోవచ్చు. 0-tillage పద్ధతి ద్వారా కూడా మనం ఈ పొద్దుతిరుగుడిని విత్తుకోవచ్చు. ఈ పంటలో గనక రకాలను చూస్తే APSH 66, APSH 11 మరియు NDSH 1 రకాలనే కాక ఇతర నాణ్యమైన ప్రైవేట్ కంపెనీ హైబ్రిడ్ రకాలను కూడా విత్తుకోవచ్చు. కానీ పొద్దుతిరుగుడు వేసేటప్పుడు చాలా మంది రైతులు గనక వేసుకుంటే మనకి పక్షుల బెడద నుంచి రక్షించుకోవచ్చు. అలాగే ఎరువుల యాజమాన్యం, ముఖ్యంగా కొన్ని తెగుళ్ళ వంటివి వస్తాయి కాబట్టి వాటిని వ్యాపించకుండా తగిన చర్యలు తీసుకుంటే పొద్దుతిరుగుడు కూడా మంచి ఆదాయం చేకూర్చే పంట. తర్వాత మొక్క

BIH 510 BIO 9637 లేదా ఇతర నాణ్యమైన ప్రైవేట్ కంపెనీలు మనకు అందుబాటులో ఉన్నాయి, వాటిని సాగు చేసుకోవచ్చు. నవంబర్ మాసంలో విత్తుకోవాల్సి వస్తే DHM 115, KH 5991, DKC 708 లాంటి స్వల్పకాలిక రైబ్రిడ్ రకాలను విత్తుకోవాలి. అందుకోసమని మనము అక్టోబర్లోనే ముందుగా నాటుకుంటే ఎలాంటి ప్రైవేట్ హైబ్రిడ్లైనా సాగు చేసుకోవచ్చు. కొంతమంది తీపి మొక్కజొన్న, స్వీట్ కార్న్ అంటాం, స్వీట్ కార్న్ కూడా మనము సాగు చేసుకుంటే మంచి దిగుబడులు వస్తున్నాయి. కాబట్టి మార్కెట్లో కూడా చాలా మంది దీనికి డిమాండ్ ఉంది కాబట్టి దీన్ని కూడా సాగు చేసుకోవాలంటే మాధురి, ప్రియ మరియు పాప్కార్న్ మొక్కజొన్నను సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు విత్తుకోవచ్చు. వరి కోసిన తర్వాత చెప్పాను కదా, దుక్కి దున్నకుండా 0 tillage పెసర, మినుము, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న ఈ 4 పంటల్ని వరి కోసిన తర్వాత 0 tillage పద్ధతిలో, కానీ లేదు అంటే స్వల్పంగా దున్ని కూడా మనం వేసుకునే అవకాశం ఉంది. పంట పూత మరియు అధిక ఉష్ణోగ్రతకు అంటే 37 degrees Celsius కంటే ఎక్కువ ఉష్ణోగ్రత గురి కాకుండా చూసుకోవాలి. ఆ విధంగా మనం ఈ పంటను సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత జొన్నలు. ప్రస్తుతం ప్రపంచం అంతా కూడా డయాబెటిక్, మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారు కాబట్టి జొన్నకి కూడా మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. జొన్న సాగు చేసుకోవాల్సిన రైతులు చాలా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే జొన్న, పొద్దుతిరుగుడు వంటి పంటల్లో మనకి పక్షుల బిడతో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి పెద్ద ఎత్తున మనము ఈ జొన్నను సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ తక్కువ నీటి తడులతోనే మనకి మంచి దిగుబడి వస్తుంది. మార్కెట్లో సుమారు 55 రూపాయల నుంచి 100 రూపాయల వరకు కూడా మనకి జొన్నకు వస్తుంది కాబట్టి రైతులు దీన్ని కూడా ఎక్కువ మొత్తంలో సాగు చేయడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా నీటి లభ్యత ఉన్న చోట CHH 14, CHH 27, మహాలక్ష్మి వంటి రకాలను వర్షాద అయితే వేసుకోవాలి. అంటే చిన్న చిన్న తడులు ఇచ్చినప్పుడు దీన్ని సాగు చేసుకోవాలి. ఒకవేళ మంచి నీటి వసతి కనుక ఉంటే మనకు M 351 కిన్నెర, CSV

లభ్యత ఉన్న చోట CHH 1 4 CHH 27 మహాలక్ష్మి వంటి రకాలను వర్షాద అయితే వేసుకోవాలి. అంటే చిన్న చిన్న తడులు ఇచ్చినప్పుడు దీన్ని సాగు చేసుకోవాలి. ఒకవేళ మంచి నీటి వసతి కనుక ఉంటే మనకు M 35 1 కిన్నెర CSV

0: రబీలో విత్తడానికి నీటి లభ్యతను బట్టి ఏ పంటలను విత్తుకోవాలంటారు?
1: ప్రస్తుత పరిస్థితుల్లో వరి పండించడం కంటే స్వల్పకాలిక ఆరుతడి పంటలు పండించడం లాభదాయకం. వరి పంటకైతే 1200 మిల్లీమీటర్ల నీరు అవసరం ఉంటుంది. ఒక ఎకరా వరి పండించే నీటితో మనకి 4-5 స్వల్పకాలిక రకాల ఆరుతడి పంటలు పండించుకోవచ్చు. అతి తక్కువ నీటితో అపరాలు, నూనె గింజలు మరియు కూరగాయలు పండించుకోవడం ఉత్తమమైనది. మొక్కజొన్నకు జల్లు వేసేటప్పుడు, పాలు పోసుకునేటప్పుడు గింజ గట్టి పడే సమయంలో నీరు అవసరము. వేరుశనగలో విత్తిన వెంటనే 1 తడి 20-25 రోజుల తర్వాత 1 తడి పూత కాత దశలో ప్రతి 7-10 రోజులకు తడి ఇవ్వాల్సిన అవసరం ఉంది. పొద్దుతిరుగుడు విషయంలోకి వస్తే ఆశించిన దిగుబడి సాధించాలంటే మొగ్గ తొడిగే దశ, పువ్వు వికసించే దశ, గింజ కట్టే దశల్లో నీటి తడి అవసరము. శనగ పంట విషయానికి వస్తే విత్తిన 20-25 రోజులకు 1 తడి ఇవ్వాలి. శనగ అనేది చలికాలంలో తేమతో పెరిగే మొక్క కాబట్టి నేలని బట్టి 1 లేదా 2 తడులు అవసరం పడుతుంది. బలమైన నేలలో గనక వేసుకుంటే మనకి 1-2 తడులతో సరిపోతుంది. అలాగే కుసుమలు కూడా శనగలాగా మనకి చలికాలంలో వచ్చే తేమనే గ్రహించి మనకి పంట ఎదుగుతుంది కాబట్టి దీనికి కూడా పంటకు నీరు ఇవ్వాల్సిన అవసరం తక్కువగా ఉంటుంది. ఒకవేళ అవసరమైతే 1 లేదా 2 తడులు శనగలాకనే ఇవ్వాల్సిన అవసరం ఉంది. తేలిక నేలలకు ఆలస్యంగా విత్తిన పంటకు 1-2 సార్లు తడులు ఇవ్వడం అవసరం. అందువలన నీటి వసతి, లభ్యత ఆధారంగానే పంటలను ఎంచుకుంటే పంట కీలక దశల్లో నీటి ఎద్దడికి గురి కాకుండా మంచి దిగుబడులతో మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఆరుతడి పంటలలో ఎరువుల యాజమాన్యం గురించి తెలుసుకోవాలంటే పప్పుధాన్య సాగుల్లో చివరి తుక్కిలో 1 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. లేకపోతే మామూలుగా వరి మాగాణుల్లో ఏ విధంగా చల్లేసుకోవచ్చు. తర్వాత రైజోబియంతో విత్తన శుద్ధి చేసుకోవాలి. ముఖ్యంగా అపరాలు సాగు చేసేటప్పుడు తప్పనిసరిగా విత్తన శుద్ధి అవసరమవుతుంది. ఎందుకంటే త్వరగా పురుగులకి తెగుళ్లకి ఆశించి దిగుబడి, మొక్క ఎదుగుదల అనేది చాలా తగ్గిపోతుంది. తదనంగా దిగుబడి కూడా తగ్గుతుంది. కావున విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. విత్తన శుద్ధి కొరకు 100 మిల్లీలీటర్ల నీటిలో 10 గ్రాముల పంచదార లేదా బెల్లం లేదా గంజి పొడను కలిపి 10 నిమిషాలు మరగబెట్టి చల్లార్చి ఈ ద్రావణానికి 8 కిలోల విత్తనాలు అంటే 1 ఎకరానికి సరిపడే విత్తనాలను దానికి కలిపి 200 గ్రాముల రైజోబియం కల్చర్, ఇది జీవన ఎరువు, కలిపి విత్తనం చుట్టూ 1 పొరలా ఏర్పడేటట్లు చేసుకొని మనము నీడలో ఆరబెట్టి తర్వాత విత్తుకుంటే మనకి విత్తన శుద్ధి జరిగి మనకి పురుగులు తెగులు త్వరగా రాకుండా ఉంటుంది. కంది పంటను రబీ కాలంలో పండించుకునేటప్పుడు 36 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 1 బస్తా డిఏపిని వేసుకుంటే మనకి రబీ కందిలో ఈ ఎరువుల యాజమాన్యంకి సరిపోతుంది. ఇతర పప్పు ధాన్యాలైన శనగ, పెసర, మినుము మరియు అలసందలు ఎలాంటి పప్పు ధాన్యాలకైనా 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేకపోతే 1 బస్తా డిఏపి వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా మనము విత్తినప్పుడే వేసుకుంటే మనకి సరైన పోషకాలు అంది మొక్క ఎదుగుదల బాగా పెరిగి ఈ రబీ కాలంలో మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది. తర్వాత నూనె గింజ పంటల విషయానికి వస్తే, ఎరువుల విషయానికి వస్తే, వేరుశనగ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా సాగులవుతుంది కాబట్టి చాలా మంది ఎరువుల మీద శ్రద్ధ చూపించటం లేదు. ముఖ్యంగా ఈ రబీలో వేసుకుంటే కనుక ఆఖరి దుక్కిలో 1-4 టన్నుల పశువుల ఎరువు కానీ వెర్మి కంపోస్ట్ కానీ వేసుకోవాలి. ఎందుకు అవసరము అంటే మనకి భూమి గుల్లగుల్లగా ఉన్నప్పుడే వేరుశనగ బుడ్డలు అనేది మంచిగా వచ్చే అవకాశం ఉంది. ఎరువుల విషయానికి వస్తే విత్తే సమయంలో 18 కిలోల యూరియా, 2 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని వేసుకోవాలి. విత్తిన తర్వాత 1-30 రోజులకి అంటే తొలిపూత దశలో మరో 10-15 కిలోల యూరియా వేసుకుంటే మనకి ఈ వేరుశనగకి సరిపడా ఎరువులు అందుతాయి. అలాగే వేరుశనగ నూనె గింజ పంట కాబట్టి నూనె దిగుబడి పెరగాలంటే తప్పకుండా 1 ఎకరానికి 200 కిలోల జిప్సంను పూత దశ పూర్తయిన తర్వాత ఊడలు దిగే సమయంలో మొదల దగ్గర వేసి మట్టిని ఎగదోయాలి. అలాగే కుసుమ పంట కూడా నల్లరేగడి నెలల్లో రబీలో సాగు చేసుకున్న పంట కాబట్టి దీనికి కూడా 10-12 కిలోల యూరియా, 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను దుక్కిలో వేసుకోవాలి. 5 వారాల తర్వాత

0: కొత్త పైపాటుగా 12 కిలోల యూరియాను వేసుకుంటే మనకి కుసుమలో మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. పొద్దుతిరుగుడులు యాసంగిలో సాగు చేసుకుంటున్నాం కాబట్టి తప్పకుండా ఎరువులు నీటి యాజమాన్యం పాటించాలి. ఎకరాకు 2-3 టన్నుల పశువుల ఎరువును విత్తే ముందు వేయాలి. ఎకరాకు 50 కిలోల యూరియా, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం వేసుకోవాలి. అయితే నత్రజని ఎరువులను విత్తే ముందు మిగతా సగం 2 దఫాలుగా వేయాలి. పొద్దుతిరుగుడులో మనకి 3 దఫాలుగా ఎరువుల్ని యూరియా రూపంలో వేయాలి. అలాగే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ను మాత్రం ఆఖరి దిక్కులో వేసుకొని పొటాషియం మాత్రము పైరు పూత దశలో ఉన్నప్పుడు 2 దఫాలుగా వేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పొద్దుతిరుగుడులో మనకి గింజ గట్టిపడి పువ్వు అనేది విరిగిపోకుండా ఉండడానికి 2 గ్రాముల బోరాక్స్ ను 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకుంటే మనకి పొద్దుతిరుగుడులో ఉండే గింజలు గట్టిపడే అవకాశం ఉంది. అలాగే తెలంగాణలో ఆముదంని కూడా ప్రోత్సహిస్తున్నాం కాబట్టి దానిలో కూడా ఎరువుల్ని సరిగ్గా వేసుకుంటే మనకి దిగుబడులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎకరాకు 50 కిలోల యూరియా, 100 కిలోల సూపర్ ఫాస్ఫేటు మరియు 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషియంను వేసుకుంటే మనకి ఈ పంటలు మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. ఆవాలు మన దేశంలో, ఉత్తర భారతదేశంలో ఆవులను బాగా సాగు చేస్తారు. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ సాగుపై మొగ్గు చూపిస్తున్నారు. ముఖ్యంగా యాసంగి కాలంలో ఈ పంటను సాగు చేయడానికి మొగ్గు చూపినప్పుడు మనం దీనికి కూడా ప్రతి పంటకు లాగానే 2-3 టన్నుల పశువుల ఎరువులు వేసుకుంటేనే మంచి దిగుబడులు ఉంటాయి. అంటే నీటిని పట్టి ఉంచే శక్తి, ఎరువులను పోషకాలను గ్రహించే శక్తి దీనిలో ఉంటుంది. కాబట్టి మనం అన్ని పంటలకి కూడా పశువుల ఎరువు గానీ వెర్మి కంపోస్ట్ గానీ ఏవైనా వ్యవసాయ వ్యర్థాలను బాగా కుళ్ళిన తర్వాత వేసుకుంటే మనకి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. ఇందులో భాగంగా మనకి ఆవాలులో ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే దీనికి కూడా 25 కిలోల యూరియా, 100 కిలోల సూపర్ ఫాస్ఫేటు, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం విత్తేటప్పుడు వేసుకోవాలి. 2 దఫాగా 25 కిలోల యూరియాని పూత దశలో అంటే 50 నుంచి 60 రోజుల్లో వేసుకోవాలి. ఈ విధంగా నూనె గింజ పంటలైన పొద్దుతిరుగుడు, కుసుమ, ఆవాలు వీటన్నింటికి కూడా వేరుశనగల్లో కూడా ఎరువుల యాజమాన్యం పాటిస్తే తగిన పోషకాలు అంది మొక్కలు బాగా ఏపుగా పెరిగి, ఒక వేరుశనగ తప్ప మిగతా అన్ని కూడా ఏపుగా పెరిగినప్పుడే మనకు దిగుబడులు వస్తాయి. వేరుశనగలో మనకి నీటి తడులను కొంచెం జాగ్రత్తగా ఇచ్చుకోవాలి. అంటే విత్తినప్పుడు ఇచ్చి తర్వాత చాలా గ్యాప్ ఇచ్చి 20 రోజుల తర్వాత మనకి నీటి తడి కనుక ఇస్తే మనకేమవుతుందంటే మొక్క ఏపుగా పెరగకుండా కురుసగా ఉండి మనకి ఊడలు అనేది డైరెక్ట్ భూమిలోకి దిగుతున్నాయి. కాబట్టి మన నీటి తడులు వేరుశనగలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ విధంగా మనం సూచించిన ఎరువుల్ని కనుక వేసుకుంటే మనకి యాసంగిలో రబీలో వేసుకునే పంటలకి పోషకాలు సరైన మోతాదులో అంది సరైన సమయంలో అవి తీసుకుని మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఆహార ధాన్య పంటలైన జొన్నలో వచ్చేస్తే మనం ఎక్కువగా ఇది ఆరుతడి పంటగానే వేస్తున్నాము. కాబట్టి దీనికి కూడా మామూలుగా తండాలలో ఎరువులు లేకుండా సాగు చేస్తున్నారు. ఒకవేళ కనుక దానికి మనము ఎరువులు ఇస్తే మంచి దిగుబడులు వస్తాయి. జొన్నలో గనక ఎరువుల యాజమాన్యం చూస్తే ఎకరాకు 150 కిలోల సూపర్ ఫాస్ఫేటు, 30 కిలోల యూరియా, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం విత్తేటప్పుడు వేసుకోవాలి. పంట 30 రోజుల తర్వాత ఒక దశలో 30 కిలోల యూరియాను వేసుకుంటే మనకి ఈ జొన్నలో మంచి దిగుబడులు వచ్చి మార్కెట్లో డిమాండ్ ఉన్న పంట కాబట్టి ఆదాయం కూడా సమకూరుతుంది. తర్వాత రాగిని కూడా వేసుకుంటున్నారు. రాగులు వానాకాలం కంటే కూడా ఈ చిరుధాన్యాలు, ఆ పప్పు ధాన్యాలు అన్ని కూడా రబీకే మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. రాగులు కూడా చాలా ప్రాముఖ్యత కలిగిన పంట కాబట్టి దీనికి కూడా సరైన మోతాదులో ఎరువులు వేస్తే, అంటే ప్రతి పంటకి కూడా పశువుల ఎరువు తప్పనిసరిగా వేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ రాగి పంటలో ఎరువుల విషయానికి వస్తే ఎకరానికి 25 నుంచి 30 కిలోల డిఏపి, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం నాటేటప్పుడు వేసుకోవాలి. నాటిన 30 రోజుల తర్వాత మళ్ళొక 25 కిలోల యూరియాను పైపాటుగా వేసుకోవాలి. ఈ విధంగా ఎరువుల యాజమాన్యం సరిగ్గా పాటిస్తే తప్పకుండా మనకు అనుగుణమైన దిగుబడులు ఆశించే అవకాశం ఉంది. చివరిగా రబీ రైతులకు సందేశం ఏమిటి అంటే, రైతులు ఈ రబీ సీజన్లో సరైన పంట, సరైన సమయం, నాణ్యమైన విత్తనం, నేల పరీక్ష ఆధారిత ఎరువుల వినియోగం, పొదుపు పైన నీటి యాజమాన్యం, సమగ్ర సస్యరక్షణ అనే 6 అంశాలను గుర్తించుకొని వాతావరణ పరిస్థితులను గమనిస్తూ వ్యవసాయ శాస్త్రవేత్తలు కానీ వ్యవసాయ శాఖ కానీ ఇచ్చే సూచనలను పాటిస్తే పెట్టుబడి ఖర్చులను తగ్గించి మంచి దిగుబడితో పాటు మెరుగైన ఆదాయం పొందే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్క రైతు కూడా ఈ సూచనలు పాటిస్తారని ఆశిస్తున్నాను.
1: రబీ పంటల సాగు యాజమాన్య పద్ధతుల గురించి చాలా బాగా వివరంగా తెలియజేశారు. మీరు తెలియజేసిన సూచనలు, సలహాలు మా రైతు సోదరులు పాటించి మంచి దిగుబడిని పొందుతారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. డాక్టర్ డి విజయలక్ష్మి గారు నమస్కారం.
0: ధన్యవాదాలు.
2: पुतला बोल रहे पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं?
3: मतलब
2: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी शुद्धता झलकती थी हाँ? माटी भी तंदुरुस्त और लोग भी पहली वाली बात कहाँ
3: परम तो सब यही डाले हैं
2: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
3: सच
2: है एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
3: ठीक है भाई मैं भी आज तो जैविक खेती शुरू करूंगा
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती
5: वीडियो लाइक करते डबल
6: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి ఆర్బీఐ అంటుంది
7: తెలివిగా ఆలోచించండి అప్రమత్తంగా ఉండండి
8: మీరింతవరకు కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో రబీ పంటలో అనగా ఆరుతడి పంటల్లో సాగు వాటి యాజమాన్య పద్ధతుల గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నేలల విభాగంలో వ్యవసాయ శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్ డి విజయలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు పరిచయకర్త శ్రీమతి శారద ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా డూడ్ ఈ సినిమా కోసం రామజోగేశాస్త్రి గానం రచించిన గీతం వినండి.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:46:52. శ్రోతలు ఇప్పుడు సినీ రంజని కార్యక్రమంలో కొన్ని తెలుగు సినీ గీతాలు వింటారు. ముందుగా రామడ్డు సినిమా నుండి ఈ పాట.

మీరు విన్న ఆ పాటతో సినిరంజనే కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:01 దాటి 42 సెకండ్లు. శ్రోతలు ఇప్పుడు వింటారు అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు కోరిన తెలుగు సినీగీతాలు. కార్యక్రమంలో ముందుగా నిజామాబాద్ జిల్లా జకరాన్పల్లి మండలం పడకల గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు గంగాధర్, చంద్రకాంత్, కోటేశ్వర్, పద్మ, ప్రమీల, అనన్య, వీరందరూ కోరుతున్నారు ఆనందం.

0: శ్రోతలు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. ఇప్పుడు వినండి కొన్ని ప్రకటనలు. అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
1: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
0: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
0: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
1: 9848118027. డాక్టర్ సీను నాయక్,
0: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
1: ఖలీల్వాడి, నిజామాబాద్.
0: సెల్ 7799090505.
2: ప్రభాత లహరి ప్రతిరోజు ఉదయం 7:15 మీ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 MHz పై వినండి, ఆనందించండి.
0: అభిరుచి వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 6వ తేదీ అనగా మంగళవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి, ఖలీల్వాడి, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మోతిబిందు, క్యాటరాక్ట్, రెటీనా సమస్యలకు ప్రముఖ నేత్ర వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ ఓకల గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు. అలాగే కార్యక్రమ తర్వాత పాటగా సీతారామ కళ్యాణం సినిమా నుండి పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు ఇబ్రహీంపట్నం జగిత్యాల నుండి విహారీ కృష్ణ, కృషిక, ముత్తమ్మ, అరుణ వీరందరి కోసం ఈ పాట.

0: అబ్బా పంటి నొప్పి.
1: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
0: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
1: కల్లిలవాడి, నిజామాబాద్.
0: సెల్ 9912317190.
2: భూమనా, ఇవాళ రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నాను. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
1: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు. మై హూనా, నీ వాయిస్తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
2: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
3: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9490407880.
1: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
0: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
1: సెల్ 9440004837.
0: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462245066. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్, ఆకాశవాణి, నిజామాబాద్.
4: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490407880. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.
0: శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై అభిరుచి కార్యక్రమాల తర్వాత పాటగా మురళీకృష్ణ సినిమా కోసం కోరుతున్నారు కోరుట్ల రామ్నగర్ నుండి బింగి గణేష్, రజనీ, జయ, కీర్తన, బింగి విష్ణువర్ధన్, హర్షవర్ధన్, సత్య నారాయణ, రమ్య, శ్రీవేణి, ఇంకా వీరి కుటుంబ సభ్యులందరి కోసం ఈ పాట.

అభిరుచి కార్యక్రమం తర్వాత పాటగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పిశిశిల పాడిన శివనజ్రి చిత్రం నుండి పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, వరంగల్ కాశీబుగ్గ నుండి దాసిచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాస్ కృష్ణ, భిక్షపతి, సంధ్యారాణి వీరందరి కోసం

అభిరుచి వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 5వ తేదీ అనగా సోమవారం ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. గమనికి విన్నారు. అలాగే ఈ నెల 5వ తేదీ సోమవారం ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్, థైరాయిడ్, బీపీ మొదలైన సమస్యలకు ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ వినయ్ ధన్పాల్ గారు తగిన సలహాలు ఇస్తారు. గమనికున్నారు. తర్వాత పాటగా మంగమ్మ శపథం సినిమా నుండి కోరుతున్నారు. వినాయక్ నగర్ నిజామాబాద్ నుండి హరికృష్ణ, జయకృష్ణ, చంద్రకిరణ్, రవికిరణ్, సరస్వతి, కావ్య, జీవన, సునీత, లావణ్య, భారతీకృష్ణ, శరత్ కృష్ణ, సుహాస్, శ్రీకృష్ణ, ఐశ్వర్య, ఇంకా వీరి కుటుంబ సభ్యులందరి కోసం మంగమ్మ శపథం సినిమా నుండి ఘంటసాల పిశుచుల పాడారు.

మీరు విన్న ఆ పాటతో అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30 దాటి 24 సెకండ్లు. శ్రోతలు ఇప్పుడు వింటారు జానపద సంగీత కార్యక్రమంలో కొన్ని

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అన్ని రకాల చర్మ సంబంధించిన

0: సమస్యల కోసం సంప్రదించండి.
1: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
0: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
0: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
1: 9848118027.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: పిత్తాశయంలో రాళ్ళు, అపెండిక్స్, ఫైల్స్, ఫిస్టులా, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ కి సంప్రదించండి.
1: డాక్టర్ రమేష్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అక్షర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, భైంసా. సెల్ 7036706785.
0: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి.
1: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
0: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
0: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
1: 9848118027.

మీరు విన్న ఆ పాటతో జానపద సంగీత కార్యక్రమం సమాప్తం. సమయం 8:45 కావస్తుంది. కొద్దిసేపట్లో హిందీలో, 9:00 ఆంగ్లంలో, 9:15 స్పాట్లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్ర సమర్పణలో వింటారు.

శ్రోతలు ఇప్పుడు వింటారు మధురగీతాల కార్యక్రమం. ముందుగా డాక్టర్ చక్రవర్తి సినిమా నుండి. ఈ సినిమా అద్భుతమైన విరహగీతం, సాహిత్యం, సంగీతం, అభినయం అన్నీ కలగలిసిన అజరామరమైన ఈ మధురగీతం భార్యాభర్తల మధ్య అనురాగం తెలిపే అలనాటి మధురగానం. అద్భుతం ఈ పాటను పాడిన సుశీలమ్మ. మధురగీతాల్లో ఈ పాట మీ అందరి కోసం.

శ్రోతలు వింటున్నారు మధుర గీతాలు. అత్యున్నత సాహిత్యంతో కూడిన విరహగీతం 1975లో విడుదలైన తోటరాముడు సినిమా కోసం సంగీతం అందించారు సత్యంగారు. రచన దాశరథి కృష్ణమాచార్య, గానం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పిశుశీల. మరి ఈ పాట వింటుంటే మనసుకి ఎంతో హాయిగా అనిపిస్తుంది. మరి మీరే వినండి.

ధనమా దైవమా సినిమా కోసం పి సుశీల పాడారు. మరి మనశ్శాంతి లేని డబ్బు, ప్రేమ లేని ప్రేయసి, భర్త పట్ల ప్రేమ లేని భార్య, ఉన్న జీవితం నరకం, ఇంతటి సహకారం అందించే భార్య దొరికితే అది అదృష్టమే కదా. ఎంతటి బాధలైనా మర్చిపోయి హాయిగా నిద్రపోవచ్చు. మరి మీరు కూడా ఈ పాట వింటూ మెల్లగా నిద్రలోకి హాయిగా వెళ్ళండి.

శ్రోతలు వింటున్నారు మధుర గీతాలు కార్యక్రమాల తర్వాత పాటగా. ఆణిముత్యం లాంటి కేజే యేసుదాసు, సుశీలమ్మ గొంతు నుండి జాలువారిన ఈ పాట మనస్సును మైమర్పించే హాయినిచ్చి, నిద్రపుచ్చే ఈ పాట కుంకుమ తిలకం నుండి. మరి ఈ పాటకు సంగీతాన్ని అందించారు చెళ్లపిల్ల సత్యం గారు, రచన మైలవరపు గోపి. వినండి కుంకుమ తిలకం సినిమా నుండి.

ఇప్పుడు వినండి త్రిశూలం సినిమా కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఈ పాటకు అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని సమకూర్చింది ఆచార్య ఆత్రేయ గారు. ఈ సినిమా 1982 విడుదలైన త్రిశూలం సినిమాలోని ఈ పాటకు సంగీతం అందించింది కెవి మహదేవన్ గారు. ప్రతి ఒక్కరూ కలలు కనే పెళ్లి సమయం రాగానే ఊహలను పంచుకుంటూ పాడుకునే పాట మీకోసం.

చిట్టి చెల్లెల సినిమా కోసం వీరు పాడింది మరో పాట. వేసవికాలం రాత్రి ఇంటిపైన మడతమంచం వేసుకుని అలా చల్లటి గాలిని ఆస్వాదిస్తూ ఆకాశంలో మొత్తం చుక్కలు చూస్తూ పడుకుని ఈ పాట వింటుంటే మనసు ఎంతో మధురానుభూతులతో నిండిపోతుంది కదా. మరి ఈ పాట మీకోసం.

వాగ్దానం సినిమా కోసం ఘంటసాల పిశుచ్చులు పాడారు. ఇసుక తెన్నెల మీద కూర్చొని ఒకరినొకరు ప్రమాణాలు చేసుకుంటూ చిలిపిగా వారి ప్రేమ ఎంత మధురమైనదో అని సరదాగా సాగిపోతున్న ఈ పాటను, వారి భావనలోని మాధుర్యాన్ని చవిచూపుతున్న పాట ఈ మధుర గీతంలో మీకోసం.

పూజాఫలం సినిమా కోసం పీలీల పాడిన ఈ పాట. స్వర్గీయ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి పగలే వెన్నెల అనే పాట మొత్తం తెలుగు సాహితీ లోకాన్ని ఆలోచింపచేసింది. వారి సాహిత్యం, సృజనాశక్తి, చిన్న చిన్న మాటలు, వినసొంపైన సంగీతంతో తయారైన ఒక ఆణిముత్యం ఈ పాట. ఈరోజు మధుర గీతాల్లో మీకోసం విందామా?

ఎన్ని సుశీల ఘంటసాల పాడిన బందిపోటు సినిమా నుండి కలలో ఊహలు కంటూ తన మనస్సును ఎంత వద్దని చెప్పిన ఆలోచనలు అన్నీ నీ మీదనే అని మధురమైన ప్రేమను తెలుపుతూ మరి హృదయం పలికిన మాటలను ఈ పాటలో దండలా కూర్చి మనస్సును ఊహల లోకాల్లో విహరింపచేస్తున్న ఈ పాట తెలుగు భాషా పదజాలం ప్రాస ఎంత బాగున్నాయో నా మాటలు ఎందుకు ఈ పాట వింటే మీకే తెలుస్తుంది.

మీరు విన్న ఆ పాటతో మధురగీతల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 11 గంటలకు వస్తుంది. కొద్దిసేపట్లో హిందీలో 11 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్త ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్ర

కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 103.8 MHz మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్పై మా ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు మీ నుండి సెలవు తీసుకుంటూ నమస్కారం. జై హింద్.